ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 14వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 45 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటగా 1901 ఆస్ట్రేలియాకు చెందిన లాండ్ స్ట్రీనర్ అనే వ్యక్తి మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించడం జరిగింది. ఆయన జయంతికి గుర్తుగా 2004 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు. దాతలు రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాదాలు సంభవించినప్పుడు, అనారోగ్యకర పరిస్థితుల్లో మరియు శస్త్రచికిత్స సమయంలో రక్తాన్ని ఎక్కించవలసిన పరిస్థితి సంభవిస్తుంది. ఇలా రక్తాన్ని ఎక్కించే విధానంలో రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని చెప్తారు. ఓ గ్రూప్ రక్తం కలిగిన వారిని విశ్వదాతగా, ఏబి గ్రూప్ రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీతగా పరిగణిస్తారు. రక్తదాత వయస్సు 18 నుంచి 55 మధ్య ఉండి కనీసం 50 కిలోల బరువు కలిగి ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గర్భధారణ మరియు ప్రసవ సంబంధిత సమస్యల వల్ల ప్రతిరోజు సుమారు 800కి పైగా మహిళలు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేయ వ్యాధిగ్రస్తులై చివరి దశలో ఉన్నవారికి, శస్త్రచికిత్స చేయించుకుంటున్న వారికి, ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోతూ డెంగ్యూ వ్యాధిగ్రస్తులైన వారికి, ఇంకా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణరక్షణకు రక్త మార్పిడి ఎంతో అవసరం. ఈ రక్తదాన ప్రక్రియ సాధారణంగా 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. రక్తదానం చేయడానికి ముందు హిమోగ్లోబిన్ స్థాయిలు, రక్తపోటు, నాడీ మరియు శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. రక్త స్వీకారానికి కేవలం 8 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. సుమారుగా 450 మిల్లీలీటర్లు అనగా 1 యూనిట్ రక్తాన్ని శరీరంలో 10% కంటే తక్కువ పరిమాణంలో రక్తాన్ని స్వీకరిస్తారు. తిరిగి కొన్ని గంటల్లోనే మన శరీరం ప్లాస్మాను ఉత్పత్తి చేయడం ప్రారంభించి 4 నుంచి 6 వారాల్లో ఎర్ర రక్త కణాలను పూర్తిగా పునరుద్ధరించుకుంటుంది. 1 యూనిట్ రక్తాన్ని దానం చేసినప్పుడు దానిని ఆధునిక బ్లడ్ బ్యాంకింగ్లో ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు మరియు ప్లాస్మా అనే 3 భాగాలుగా వేరు చేసి ప్రతి భాగాన్ని వేరువేరు అవసరాలున్నవారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకరి రక్తాన్ని 3 ఆరోగ్య అవసరాలకు వినియోగిస్తారు. ఈ రక్తదానం లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో సహాయపడుతుంది. సమాజ శ్రేయస్సు కొరకు

చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పండుగ రోజు అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యాష్టకం అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యాష్టకం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎన్బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈనాటి వందనాలు మరియు శుభాలు తెలియచేస్తున్నాను. రెవరెండ్ ఎన్బి జయకర్, ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ, క్రాంతినగర్, నెల్లూరు. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయాగ్రంథం 65వ అధ్యాయము, యెషయాగ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో ఈ దినం మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తూ వస్తాడు. యెషయా గ్రంథంలో భద్రపరిచే హస్తము అని జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ కూడా ఆయన ఒక శ్రేష్టమైన మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే, స్త్రీ తన గర్భమును జన్మించిన బిడ్డను మరుచునా? వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను అంటాడు. చూడు, నా అరిచేతి మీదనే నేను చెక్కి ఉన్నాను అనే మాట రాస్తాడు. ప్రియులరా, దేవుని హస్తము ఒకటి రక్షించే హస్తము. ఆయన హస్తము మనల్ని రక్షిస్తుంది. మత్తయి సువార్త 23:37 అంటాడు, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా దాచుకుంటుందో అలా నేను మిమ్మల్ని దాచుకోవాలని ప్రయత్నిస్తున్నానంటాడు. శత్రువు వచ్చినప్పుడు ఆ కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకుంటుంది. అలాగా ప్రభువు తన బాహు రెక్కల కింద, తన రక్షించే హస్తము కింద మనల్ని దాచి ఉంచుతానని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని హస్తము ఒకటి రక్షించే హస్తం, రెండు దేవుని హస్తము భద్రపరిచే హస్తం. ఆయన హస్తము మనల్ని భద్రపరుస్తుంది. ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు అపహరింపలేరు అంటాడు. ఆయన హస్తము మనల్ని భద్రపరుస్తుంది, రక్షించే హస్తము, రెండు భద్రపరిచే హస్తము. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథంలోనే 53:5 ఆయన అంటాడు, స్వస్థపరిచే హస్తము అన్నాడు. దేవుని హస్తము మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ గాయపడిన హస్తాలు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. నేను పొందిన దెబ్బల ద్వారానే మీకు స్వస్థత అని జ్ఞాపకం చేశాడు. స్వస్థపరుచు యెహోవాను నేను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన హస్తము మనల్ని స్వస్థపరుస్తుంది, ఆయన హస్తము మనల్ని రక్షిస్తుంది, ఆయన హస్తము మనల్ని భద్రపరుస్తుంది, ఆయన హస్తము మనల్ని స్వస్థపరుస్తుంది. నాలుగోదిగా మన జ్ఞాపకం చేసుకుంటే, రాజుల గ్రంథం 18:46 అంటాడు, బలపరిచే హస్తము అన్నాడు. ఏలియాకు సహజంగా ఉండే బలాన్ని మించిన బలం అతనికి వచ్చింది అంటే అది దేవుని హస్తము ఏలియాని బలపరచడం అక్కడ మనం చూస్తాం. ఆయన హస్తము మనల్ని బలపరుస్తుంది. ప్రిలరా, దేవుని హస్తము మనల్ని రక్షిస్తుంది, దేవుని హస్తము మనల్ని భద్రపరుస్తుంది, దేవుని హస్తము మనల్ని స్వస్థపరుస్తుంది, దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది. మనం దేవుని హస్తాలలో దాచబడి ఉంటే, దేవునికి మనం లోబడితే, ఆయన కౌగుట్లో మనం దాచి ఉంచితే ఆయన హస్తము మనల్ని నిత్యము కాపాడి రక్షిస్తుంది. అలా దేవుని హస్తంలో చేర్చబడడానికి సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.
0: మీరింతవరకు పాస్టర్ ఎన్బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

0: గొర్రెల్లో మేకల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి పీపీఆర్ గురించి, పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. సాధారణంగా శీతాకాలంలో గొర్రెల్లో మేకల్లో వచ్చే ప్రాణాంతక అంటువ్యాధుల్లో ఒకటి ఈ పీపీఆర్ వ్యాధి. ఇది జూన్ జులై నుంచి మొదలుకొని డిసెంబర్ లేదా జనవరి ఫిబ్రవరి వరకు అధికంగా వ్యాపిస్తుంది. దీనివల్ల మేకలు మరియు గొర్రెలు తీవ్ర అస్వస్థతకు గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోతాయి. కావున రైతు సోదరులు ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు పాటించడం వల్ల ఈ అంటువ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు. పీపీఆర్ అంటే పేస్ట్ డేస్ పెటిల్స్ రూమినెంట్స్. దీనినే కొన్ని ప్రాంతాల్లో మేక ప్లేగు లేదా గొర్రె ప్లేగు అని కూడా పిలుస్తారు. అలాగే కాట, సూడు, రెండర్ పెస్ట్ మరియు పారుడు రోగం అని కూడా పిలుస్తారు. ఇది గొర్రెలు మేకల పెంపకంలో అత్యంత నష్టాన్ని కలిగించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన మోర్చిల్లి వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ వైరస్ పాడి పశువుల్లో రెండర్ వెస్ట్ అనే వ్యాధిని కలుగజేస్తుంది. ఈ పీపీఆర్ వ్యాధి మానవులకు సోకేటువంటిది కాదు. ఈ పీపీఆర్ వ్యాధి గొర్రెల్లో కంటే మేకల్లో అత్యంత ప్రమాదకరమైంది. ఈ వ్యాధి బారిన పడిన మేకలు సరైన చికిత్స అందని పక్షంలో 55 నుంచి 85% మరణించే అవకాశాలు ఉన్నాయి. అదే గొర్రెల్లో 10% మరణించే అవకాశాలుంటాయి. పెద్ద వాటితో పోలిస్తే పిల్లల్లో మగవాటి కంటే ఆడవాటిలో అధిక మరణాలు సంభవిస్తాయి. సాధారణంగా ఈ వైరల్ వ్యాధి కొత్తగా కొనుగోలు చేసిన మేకలు గొర్రెలను మందలో చేర్చిన తర్వాత వ్యాధి ప్రబలుతుంది. వైరస్ వ్యాధిగ్రస్త జంతువుల యొక్క మలమూత్రాల్లో, ముక్కు మరియు కంటి నుంచి వచ్చే స్రావాల్లో అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు పశువుల పాకలో ఉండే కలుషితమైన వాతావరణంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. మేకలు మరియు గొర్రెల్లో సరిపడా గాలి మరియు వెలుతురు అందకపోవడం వల్ల వ్యాధి బారిన పడిన తల్లిపాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. వైరస్తో కలుషితమైన నీటిని మరియు మేతను మేయడం ద్వారా ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. అధికంగా వర్షాకాలంలో మరియు చలికాలంలో వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. రవాణా ఒత్తిడి, గర్భం, నులిపురుగుల సంక్రమణ, వేరే ఇతర వ్యాధులు మొదలైన వ్యాధి తీవ్రతకు కారణమవుతాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న పశువులు జీవితకాల రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. పీపీఆర్ వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి వ్యాపించాక 4 నుంచి 10 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనపడతాయి. ఈ వ్యాధి శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పీపీఆర్ వ్యాధి సోకిన వాటిలో 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం, దగ్గు ఉంటుంది. కంటిలోని శ్లేష్మ పొరలు ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయి. అలాగే ముక్కు నుంచి పలుచటి స్రావాలు కారణం ప్రారంభమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇవి చీముగా మారిపోతాయి. నోరు, పెదవులు, నాలుక, చెంప, కండరాల్లోని లోపలి భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి. ఈ దశలో నోటి నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. జ్వరం గమనించిన 2 నుంచి 3 రోజుల తర్వాత గొర్రెలు, మేకలు పలుచగా, జిగురుగా మల విసర్జన చేస్తాయి. వ్యాధి పూర్తిగా ముదిరిన తర్వాత జంతువుల జీర్ణ వ్యవస్థలోని ముఖ్యమైన భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. దీనిని ముఖ్యంగా మనం మేక, గొర్రె యొక్క పురుష నాళంలో గమనించవచ్చు. దీని తర్వాత దశల్లో నలుపు రంగు లేదా రక్తంతో కూడిన విరోచనాలు జరుగుతాయి. వ్యాధి సోకిన మేకలు లేదా గొర్రెలు నీరసంగా ఉండి ఆకలి మందగించి సరిగ్గా మేతను మేయలేవు. శరీరం చల్లబడి 5 నుంచి 6 రోజుల్లో చనిపోతాయి. చూడ గొర్రెలు ఈసుకుపోతాయి. పీపీఆర్ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అనేది లేదు. కానీ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి యాంటీబయాటిక్స్, యాంటీ డయోరియల్ మందులు మరియు ఇతర మందులతో కూడిన చికిత్స చేసిన యెడల వ్యాధి వచ్చిన పశువులను 50% వరకు కాపాడుకోవచ్చు. పొటాషియం పర్మాంగనేట్ 1% ద్రావణంలో నోటిలోని పొక్కులను కడగాలి. ఆ తర్వాత బోరాక్స్ పౌడర్ మరియు గ్లసరిన్ కలిపిన మిశ్రమాన్ని నోటి పుండ్ల మీద పొయ్యాలి. ఉప్పు, గ్లూకోజ్ కలిపిన గంజిని తాగించడం వల్ల త్వరగా కోలుకుంటాయి. పీపీఆర్ సోకినట్టు గుర్తించిన మేకలను తక్షణమే మంద నుంచి వేరు చేయాలి. దీనివల్ల వ్యాధి సంక్రమణను ఆపగలుగుతాము. కొత్తగా కొన్న జంతువులను వెంటనే మందలోకి అనుమతించకుండా కొన్ని రోజుల పాటు వాటిని మందకి దూరంగా కట్టేయాలి. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ చనిపోయిన వాటిని సున్నపు గోతిలో పూడ్చిపెట్టాలి. వ్యాధి రాకుండా ఉండడానికి 3 నెలలు దాటిన మేకలు మరియు గొర్రెలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. ఆ తర్వాత మరో 4 రోజుల తర్వాత బూస్టర్ టీకా కూడా వేయించాలి. క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తే 3 సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ వ్యాధికి వేసే టీకా రక్ష PPR అనే పేరుతో బయట మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సరైన క్రమంలో టీకాలు వేయించని పక్షంలో వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున రైతు సోదరులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ వ్యాధుల నుంచి తమ జీవాలను కాపాడుకోవచ్చు. పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ ఒకటి. ఈ కీటోసిస్ అనే వ్యాధిని ఎసిటోనిమియా అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా కీటోనిమియా, కీటోలాక్టియా మరియు కీటోనూరియా, హైపోగ్లైసీమియానా వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా అన్ని రకాల పశువుల్లో కనిపిస్తుంది. ప్రత్యేకంగా అధిక దిగుబడినిచ్చే పశువుల్లో చూడవచ్చు. కీటోసిస్ అనేది ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, క్లినికల్, బ్యాడ్ సీజన్ లేదా స్టార్వేషన్ ఎసిటోనిమియా, గుడ్ సీజన్ లేదా వెల్ఫెడ్ ఎసిటోనిమియా అను రకాలుగా ఉంటుంది. ప్రైమరీ కీటోసిస్ అనున్నది ముఖ్యంగా పశువులకు సరైన పరిమాణము మరియు నాణ్యతతో మేత అందించకపోవడం వలన వస్తుంది. సెకండరీ కీటోసిస్ అనేది పశువులకు దాణ అందించకపోవడం అనే కారణం కాకుండా మిగతా ఏ కారణాల వల్లైనా మ్యాస్లైటిస్ లేదా పొదుగు వాపు వ్యాధి, మైట్రేసిస్, పెరిటోనైటిస్, రెటిక్యులేషన్, ప్రెగ్నెన్సీ, మాయ పడకపోవడం మొదలగు కారణాల చేత వస్తుంది. బ్యాడ్ సీజన్ లేదా స్టార్వేషన్ ఎసిటోనిమియా అనేది ముఖ్యంగా వేసవి కాలంలో అధికంగా వ్యాపిస్తుంది. వేసవిలో సరైన ఆహారము, మేత లభించకపోవడం వల్ల, కార్బోహైడ్రేట్ల లోపం వల్ల క్రొవ్వు పదార్థాల నుంచి శక్తి ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఎసిటోన్, ఎసిటోఎసిటిక్ ఆమ్లము మరియు బీహైడ్రిక్స్, బ్యూటరిక్ ఆసిడ్లు వెలువడతాయి. బయట పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లినప్పుడు పశువుల యొక్క శరీర కండరాలు వినియోగించబడి రక్తంలో నిల్వ ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో పరిసరాలు అనుగుణంగా ఉండకపోవడం వల్ల పశువులను షెడ్లలో మాత్రమే ఉంచి అవి ఉన్న స్థలాల్లోనే మేత లేదా దాణాను అందిస్తున్నారు. ఈ సమయంలో మనం చెప్పుకున్న ఏ ఒక్క కారణం చేతనైనా కీటోన్ బాడీస్ శరీరంలో రక్త ప్రసరణలోకి వెళ్లి కీటోనిమియా, కీటోనూరియా మరియు కీటోలాక్టియా అను లక్షణాలను వ్యక్తపరుస్తాయి. ఒక్కోసారి సర్వస్ ఫామ్ లో కూడా కీటోసిస్ ను గమనిస్తాము. ఇందులో ముఖ్యమైన లక్షణాలు పశువులు వాటి చుట్టూ అవి తిరగడం, ఇక కళ్ళు కనిపించకపోవడం, ఇష్టంగా వచ్చినట్టు నడుస్తూ తలను ఏదైనా గట్టిగా ఉండే వస్తువుకు వత్తుకోవడం, ఇంకా కండరాలు వణకడం మరియు శరీరాన్ని అదే నాక్కొనట వంటివి ఈ యొక్క లక్షణాల నుంచి 8 నుంచి 12 గంటల వ్యవధిలో వస్తూ 1 నుంచి 2 గంటలు ఉంటాయి. గుడ్ సీజన్ కీటోసిస్ లో సాధారణంగా చాలా మంది కూడా మేత, పశు సమతుల్య దాణ మరియు పోషక విలువలు పోషణ ఇచ్చినప్పటికీ ఒక్కోసారి రైతులు పశువుల పోషణ కంటే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా ధ్యాస ఉంచడం వలన పశువుల్లో ప్రొడక్షన్ స్ట్రెస్ ఎక్కువ అవడం వలన కీటోసిస్ వచ్చే అవకాశం.
1: మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార, జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార, జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంతలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరిగింటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
2: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
4: ఆ 3 గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష్యం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3 పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2 పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరాన్ని కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన June 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
5: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य नीस नगरं संप्राप्तवान्. भारतीय प्रवासी जनैः तस्य हार्दिकं स्वागतं कृतम्. भारतस्य प्रधानमंत्री नरेंद्र मोदी महोदयः रात्रौ फ्रांस स्लोवाकिया देशयोः यात्रायाः प्रथमचरणे नीस नगरं संप्राप्तवान्. तत्र फ्रांस देशस्य वरिष्ठाधिकारिभिः तस्य हार्दिकं स्वागतं कृतम्. तत्र होटल नेग्रेस्को स्थले भारतीय प्रवासी जनैः तेषां हार्दिकं स्वागतं कृतम्. प्रधानमंत्री स्वीय यात्रा काले फ्रांस राष्ट्रपतिना सह द्विपक्षीय वार्तां करिष्यति तथा विविधेषु कार्यक्रमेषु सहभागित्वं वहिष्यति. फ्रांस देशस्य नीस नगरे प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः भारतीय प्रवासी जनैः भव्यं स्वागतं कृतं. तत्र फ्रांस इटली कलाकारैः प्रस्तुतानि कथक भरतनाट्यादीनि भारतीय शास्त्रीय नृत्यानि अपि दृष्टानि. नीस नगरे भारतीय प्रवासी जनानां स्नेहपूर्ण स्वागताय प्रधानमन्त्री नरेन्द्र मोदी तेषां धन्यवादम् अकरोत्. फ्रांस देशस्य नीस नगरे प्राप्तस्य हार्दिक स्वागतस्य कृते प्रधानमन्त्री नरेन्द्र मोदी भारतीय प्रवासी जनेभ्यः धन्यवादम् अकरोत्. सामाजिक अन्तर्जाल माध्यमेन प्रकाशिते सन्देशे तेन उक्तं यत् एतत् स्वागतं स्मरणीयं. सः अवदत् यत् स्वदेशात् दूरस्थितः अपि भारतीयः प्रवासिनः जनाः भारतेन सह स्वीयं दृढं सम्बन्धं निरन्तरं धारयन्ति. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्लोवाकिया यात्रा भारत स्लोवाकिया सम्बन्धान् सुदृढीकरिष्यति. स्लोवाकिया देशे भारतस्य राजदूतः अपूर्वचन्द्रः उक्तवान् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्लोवाकिया यात्रा उभयोः देशयोः सहयोगस्य नूतनान् मार्गान् उद्घाटयिष्यति. ब्रातिस्लावा नगरे आकाशवाण्याः वार्ताहरेण सह वार्तालापे असौ अवदत् यत् एषा यात्रा विशेषतः आर्थिक व्यापारिक सम्बन्धानां सुदृढीकरणे महत्वपूर्णां भूमिकां निर्वहिष्यति. भारतीय अंतरिक्ष अनुसंधान संस्थायाः अध्यक्षः डॉक्टर वी नारायणनः सूचितवान् यत् इसरो तथा परमाणु ऊर्जा विभागः चंद्र अवतरण ज्ञानस्य विकासार्थं संयुक्त रूपेण कार्यं कुरुतः. भारतीय अंतरिक्ष अनुसंधान संस्थायाः अध्यक्षः डॉक्टर वी नारायणनः अवदत् यत् इसरो परमाणु ऊर्जा विभागेन सह मिलित्वा अत्यंत शीतल परिस्थितेः संरक्षणार्थं उन्नत कृत्रिम तापन प्रणालीं च विकसितुं कार्यं कुरुतः. बेंगलुरु नगरे आयोजिते CSIR RISE सम्मेलने सः उक्तवान् यत् सौर ऊर्जया संचालितं चन्द्रयानत्रयस्य लैंडर विक्रम अवतरणयानं चन्द्रे केवलं 14 दिनानि यावत् कार्यम् अकरोत्. अवतरणयानं निर्मातुं प्रयासान् करिष्यतः इदानीं उभौ विभागौ, येन इदानीं 200 दिनपर्यन्तं चन्द्रे कार्यं भवेत्. कृत्रिम तापन प्रणाल्या युक्तम् एतत् ज्ञानं चन्द्रस्य कठोर जलवायु परिस्थितिषु अपि कार्यं करिष्यति तथा च भविष्ये दीर्घकालिक चन्द्र अन्वेषण अभियानेषु अपि सहायकं भविष्यति. केन्द्रीय संचार मंत्री ज्योतिरादित्य सिंधिया हिमाचल प्रदेशे डाक विभागस्य ड्रोन आधारित डाक परिवहन सेवायाः शुभारंभम अकरोत्. एषा सेवा मंडी प्रधान डाक कार्यालयात् रेहर धारा शाखा डाक कार्यालय पर्यन्तं प्रवृत्ता. अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः उक्तवान् यत् ईरान देशेन सह युद्ध समापन सम्बद्धस्य सन्धिपत्रे अद्य हस्ताक्षरं सम्भाव्यते. तेन उक्तं यत् अस्य सन्धेः लक्ष्यं ईरानस्य परमाणु अस्त्रेभ्यः दूरीकरणमस्ति. एक दिवसीय पुरुष क्रिकेट श्रृंखलायाः प्रथम स्पर्धायां भारतेन अफगानिस्तान दलं पराजितम्. हिमाचल प्रदेशस्य धर्मशाला नगरे प्रथम एक दिवसीय क्रिकेट स्पर्धायां भारतेन अफगानिस्तान दलं 7 पुरस्सरं पराजितम् इति वार्ताः.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి

నిమిషాలకు వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ, 6:10 తెలుగులోనూ, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా అస్సాంలోని గువాహటి పట్టణానికి సమీపంలో పర్వత శ్రేణిపై కొలువుదీరి శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో తమలపాకు సాగు యాజమాన్యం గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఆ తరువాత పొలం కబుర్లు ప్రసారమవుతాయి. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 చిత్రసీమ. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ @9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు

0: పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో రెండవ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit, and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people to people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్ లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్ర దేశాలు భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో రెండవ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్ధితో దేశం అపారమైన వృద్ధిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect.

0: Reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration, and unprecedented transformation across infrastructure, technology, governance, and urbanization.
1: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట వందే మాతరం అందీ మాతరం. ఈ మాసపు పాటకు రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, గానం శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీమతి సిస్ట్లా శారద, డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

0: మీరు ఇంతవరకు వందే మాతరం అంది మాతరం ఈ మాసపు పాట విన్నారు. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీమతి శారదా శిష్ల, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

ప్రముఖ క్షేత్రం పెంచల కొనలో తిరుచ్చి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. శనివారం ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ పెనుసెల లక్ష్మీ నృసింహస్వామి వార్లకు తిరుచ్చి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అభిషేకం, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పుణ్యక్షేత్రంలో శనివారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఈరోజు అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రక్తదానం ప్రాణదానంతో సమానం. మనమిచ్చే రక్తం మరొకరి జీవితానికి అమృతం వంటిది. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డిగ్రీ అర్హతతో 7,150 పోస్టులు దరఖాస్తుకు రేపే చివరి తేదీ. ఎస్బీఐలో 7,150 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఏపీలో 709, టీజీలో 491 ఖాళీలున్నాయి. డిగ్రీ

ఉత్తీర్ణులై 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఇందుకు అర్హులు. స్థానిక భాషలో చదవడం, రాయడంలో ప్రావీణ్యం ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ట్రైనింగ్లో నెలకు 15,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. వెబ్సైట్ అడ్రస్ https://sbi.bank.in/.

ఈరోజు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. టీజీలో మరో 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఇవాళ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరులో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా చెప్పిన సందేశాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని రాష్ట్ర గవర్నర్, విక్రమసింహపురి యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. గత మంగళవారం నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా శాంతాబయోటిక్ అధినేత డాక్టర్ కెఇ వరప్రసాద్ రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ గోవర్ధన్ దాస్, రాజ్యసభ సభ్యుడు బీఎంఆర్ గ్రూప్ అధినేత బీదా మస్తాన్రావులకు విశ్వవిద్యాలయం తరఫున గౌరవ డాక్టరేట్లను గవర్నర్ ప్రదానం చేశారు. అలానే డిగ్రీలు, పీజీ పట్టాలు, పీహెచ్డీలు, స్వర్ణ పథకాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి వారికి పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విశేష ప్రగతి సాధించిందని ప్రశంసించారు. విశ్వవిద్యాలయం ఇటీవల నాక్ నుంచి 3.23 సిజిపిఏతో ఏ గ్రేడ్ పొందడం గర్వకారణమని అన్నారు. ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షణ అభియాన్ పథకం కింద 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4.12 కోట్ల గ్రాంట్ లభించడం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్బోధించారు. కాగా రాష్ట్ర గవర్నర్ నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయనకు

స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అర్ణమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్కు స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 10 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత గురువారం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధికారులతో కలిసి మంత్రి రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. దర్గా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, వక్ఫ్ బోర్డ్, నెల్లూరు నగరపాలక సంస్థ నిధులు కలిపి 10 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెల 24వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అత్యుత్తమ సాధనమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా సమతుల్యంగా తీర్చిదిద్దే గొప్ప జీవన యోగం యోగా అని ఆయన కీర్తించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన థీమాటిక్ సామూహిక యోగా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాతతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యోగా గురువు పర్యవేక్షణలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మేయర్, వివిధ శాఖల అధికారులు, యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహికంగా యోగాసనాలు ఆచరించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే సమగ్ర ఆరోగ్య సాధనమని తెలిపారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని కలెక్టర్ వివరించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత బుధవారం ఉదయం ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం ప్రారంభమైన ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు, మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాబోయేది ఖరీఫ్ సీజన్ కావడంతో ఎక్కువగా వ్యవసాయం, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొగాకు పండిస్తున్నప్పటికీ వారికి పొగాకు బోర్డులో సభ్యత్వం, తగిన గుర్తింపు లేకపోవడంపై ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు చెప్పారు. మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో సోమశిల, కండలేరు ప్రాజెక్టులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలని, నీటిపారుదల శాఖలో ఏమాత్రం వృధా కాకుండా ప్రతి చుక్కను రైతులకు అవసరమైన మేరకే విడుదల చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ డిఆర్సీ సమావేశం చాలా సానుకూల వాతావరణంలో ముగిసిందని, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల సమస్యలను ఈ వేదికపై వెలుబుచ్చారని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనే తమ లక్ష్యమని విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ స్పష్టం చేశారు. గత శుక్రవారం ఆయన విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రత్యేక రైల్లో పలు స్టేషన్లను పరిశీలించారు. ముందుగా బిట్రకుంటకు చేరుకోగా స్థానికంగా ప్రగతికి చొరవ చూపాలని రైల్వే అభివృద్ధి కమిటీ, మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం జీఎం సందీప్ మాథూర్ మొక్కలను నాటారు. తదుపరి నెల్లూరు స్టేషన్కు చేరుకుని అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన ఫోటో గ్యాలరీని జనరల్ మేనేజర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డిఆర్ఎం మోహిత్ సోనాకియ, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ రాజకుమార్, నెల్లూరు రైల్వే మేనేజర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో పారదర్శకంగా ఎరువుల సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 8వ తేదీ నుంచి యాప్ ఆధారిత యూరియా, డిఏపి విక్రయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు గత సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎరువుల సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ యాప్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. యాప్ ద్వారా
ఎరువుల విక్రయం జరగడం వల్ల కేటాయించిన యూరియా, డిఏపి ఎరువులు అర్హులైన రైతులకు చేరడంతో పాటు విక్రయ ప్రక్రియలో పూర్తి పారదర్శకత నెలకొంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో అవసరమైన వివరాలను అందించి యాప్ ఆధారిత విధానానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎరువుల సరఫరా లేదా విక్రయాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1-555-251 సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓటరు వివరాలను జాబితాతో సరిపోల్చి చూడాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. గత బుధవారం నెల్లూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చనిపోయిన, షిఫ్ట్ అయిన వారి పేర్లు, డూప్లికేట్ ఫేక్ పేర్లు తొలగించడం, 18 ఏళ్ళు నిండిన వారిని చేర్చడం, తప్పు చిరునామా, వయస్సు, ఫోటోను సరిచేయడం ద్వారా ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో అప్డేట్ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చడం, అనర్హులైన వారిని తొలగించడమని కమిషనర్ తెలిపారు. ఛాంపియన్ రైతులు స్ఫూర్తిదాయకంగా ఉంటూ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గత గురువారం ఛాంపియన్ రైతులతో కిసాన్ గోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలో 7,000 మంది రైతులు ఛాంపియన్లుగా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా పంటలు పండిస్తే మంచి రాబడులు పొందవచ్చని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం పలువురు ఛాంపియన్ రైతులు తమ అనుభవాలను తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పౌరసేవల్లో తన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి 3 విభాగాల్లో ఉత్తమ సర్టిఫికెట్లను పొందింది. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్స్ సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందులో వచ్చిన సంతృప్తికర ఫలితాల ఆధారంగా ISO 9001, ISO 14001, ISO 50001 సర్టిఫికెట్లను సాధించింది. శుక్రవారం ఆ సంస్థ ప్రతినిధి శివయ్య, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా సమక్షంలో కమిషనర్ వైవో నందన్కు ఆ సర్టిఫికెట్లను అందజేశారు. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములు చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ సందర్భంగా ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ అధికారులకు సూచించారు. బోగోలు, దగదర్తి మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను గత బుధవారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పనులు తప్పులుగా జరుగుతున్నాయని ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు డైరెక్టర్ వెల్లడించారు. రైతులకు ఇచ్చిన నోటీసులను పరిశీలించిన ఆయన 72 గంటల ముందు రైతులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రీసర్వేలో ఫేజ్1లో 628 గ్రామాలు, ఫేజ్2లో 748, ఫేజ్3లో 729, ఫేజ్4లో 1645, ఫేజ్5లో 1343 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన, నిబంధనలు ఉల్లంఘించిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-232-447 వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గత గురువారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు అన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టేందుకు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరంగా నిర్వహించాలని వైద్యశాఖ సిబ్బందిని కలెక్టర్ శుక్లా ఆదేశించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. శుక్రవారం రోజు జిల్లా వ్యాప్తంగా సరాసరి 8.3 మిలీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా సంగం మండలంలో 52.8 మిలీమీటర్లు, నెల్లూరు రూరల్ మండలంలో 44 మిలీమీటర్లు, నెల్లూరు అర్బన్ మండలంలో 37.2 మిలీమీటర్లు, పొదలకూరులో 28.4, వెంకటాచలంలో 26.4 మిలీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

0: మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.

శుభోదయం సింహపురి కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: will assume office on 30th of June, informs the Statesman. Rajnath praises rise in women's strength in IAF. Indian Air Force sees the commissioning of its first batch of women officers. Defence Minister says Operation Sindoor showed the forces' capability to destroy enemy infrastructure with precision, cites the Hindu. Hindustan Times informs Anthropic has disabled its two most powerful AI models, Fable 5 and Mythos 5, on a US government order under the headline, in a first, AI model pulled offline after US government intervenes. FSSAI bans use of pins, metallic wires in food packaging, reads a front page story in the Times of India. The FIFA World Cup 2026 may be attracting over 5 million strong live audience, but match attendees from India to be only about 30,000, far less than previous edition in 2022. High average costs, travel hurdles, results in tepid interest from Indian travellers, writes the Financial Express. And finally, in a piece titled Fashion to Furnace, some Luke's gold watches fail the test of time. The Economic Times writes, as yellow metal price hit record high, vintage pieces are being melted down as the gold content value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman V. Narayanan. IMD says conditions are favourable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chattisgarh during next 2 to 3 days. U.S. President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, యునిడో ప్రతినిధుల పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేక ఇప్పుడు విందాం. దేశంలోనే అతి సమగ్రమైన క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అవతరించింది. గడచిన మే 14 ఇక్కడి నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్నా మన దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామన్న పెమ్మసాని, తెలంగాణలో కేవలం ఒక్క క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలలో 17% క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందకరమని, రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. గుంటూరు నగరం పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 15 శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరులోని రైల్మహల్లో మే 23 రోజుగార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ, ప్రధాని నేరుగా ఈ నియామకాల ప్రక్రియలో పాల్గొనడం ఎంతో విశేషమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయుడు బాధ్యతతో అడుగులు వేస్తే మన దేశం ఉన్నతంగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదని అన్నారు. 2016 నుంచి 2025 వరకు పోస్టల్ శాఖ ఆదాయం కేవలం 200 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 2000 కోట్లకు తీసుకువచ్చామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు యునిడో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది.

0: జూన్ నెల 1వ తేదీన విజయవాడలో జరిగిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ యునిడో ప్రతినిధి బృందం ఈ నెల 2వ తేదీన గుంటూరులో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యతస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని కమిషనర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ నెల 3వ తారీఖున గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, హార్ట్ఫుల్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని సీతారామయ్య ఉన్నత పాఠశాల నుంచి గుజ్జనగుండ్ల వరకు జరిగిన ఈ ర్యాలీని ప్రారంభించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, పర్యావరణ హిత రవాణా విధానాలను అవలంబించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాలలో ఒకటి గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైంది. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 6న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, సమృద్ధి కేంద్రాలు గ్రామీణాభివృద్ధికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఏటీఎం, పోస్టల్ సేవలు వంటివి ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూర్ రోడ్, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. మనోరంజని కార్యక్రమంలో ముందుగా మా కోసం దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రం నుంచి దోసిట సిరిసిరి అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001242.

మనోరంజన కార్యక్రమంలో తరువాతి శ్రోత పాట కోరుతున్నారు. శ్రీయుత స్టేషన్ డైరెక్టర్ ఏఐఆర్ నెల్లూరు గారికి నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరపున నమస్కారాలండి. మాకోసం త్రిశూలం చిత్రం నుంచి రాయిని ఆడది చేసిన రాముడివ అనే పాటను వినిపించగలరు అంటున్నారు. కోరుతున్నవారు చిలుక నారాయణ, అనసూయ, యమున. వీరు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట ఉగాది చిత్రం కోసం ఉన్నికృష్ణ సునీత గానం.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో మరో చక్కని పాట వినే ముందుగా రైల్వే సమాచారం చెప్పుకుందాం. ఎంజిఆర్ 2067 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపూర్ వెళ్లే విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ 27 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 8:56 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 1:08.89 నెంబర్ కల టాటానగర్ జంక్షన్ నుంచి ఎర్నాకులం జంక్షన్ వెళ్లే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ 55 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 9:08 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 2207 నెంబర్ కల విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి వెళ్లే తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ సరైన సమయంలో నడుస్తూ 9:14 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 1:07.11 నెంబర్ కల విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1 నిమిషం ఆలస్యంగా నడుస్తూ 9:49 మూడో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అదేవిధంగా 1:07.77 నెంబర్ కల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 2 నిమిషాలు ఆలస్యంగా నడుస్తూ 9:56 రెండో ప్లాట్ఫామ్ నెల్లూరు చేరనుంది. అలాగే 6:06.35 నెంబర్ కల సూలూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే సూలూరుపేట నెల్లూరు మేము సరైన సమయంలో నడుస్తూ 10:05 నెల్లూరు చేరనుంది. మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందగానంలో ఈ పాట వింటారు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఆకాశవాణితో జోడి కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రాల్లో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: మనోరంజన్ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: చాలా కాలం లోపలే ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: हेलो पृथ्वी कार्यक्रम लो मोदटी श्रोतनु आह्वानितम। हेलो
2: హలో నమస్తే అమ్మా, శుభోదయం.
1: నమస్కారం అండి, శుభోదయం. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శ్రీవత్సండి.
1: అవునండి,
2: శ్రీవత్ర బంగార్ తల్లి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
1: చాలా బాగున్నాం అండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: మొబైల్ కూడా బాగోవాలి, మిమ్మల్ని బట్టి మేము, మమ్మల్ని బట్టి మీరు. మనకు రేడియో పరమైన వసతిగా కుటుంబం
1: అంతే కదా. చెప్పండి మరి. చెప్పండి పాట పేరు చెప్పండి.
2: చైతన్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతాజీ వేటూరి సంగీతం, ఇళయరాజ.
1: ఓకేనండి.
2: అని హుషారుగా ఉన్న పాట వేస్తారా?
1: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా
2: ఈ పాట? ఈ పాట మా అక్క గారు కలిపి, నాగలక్ష్మి గారి కోసం, బొడ్డెడ్డి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, పాలయ్య గారు, నరేంద్ర రెడ్డి గారు, తర్వాత మస్తాన్ బాషా గారు, వీరందరి కోసం, మన ఇష్టమపురి నెల్లూరు వినేవారు అందరి కోసం వినిపించండి బంగారు తల్లి.
1: అలాగేనండి, తప్పకుండా. మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం లో వినేద్దాం. ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు. ఉంటానమ్మా, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: హలో, విరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. సుప్రియ గారేనా మాట్లాడేది?
1: అవును మేడం.
0: ఎలా ఉన్నారు సుప్రియ గారు?
1: బాగున్నారా?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: తెలియజేసుకోవాలి.
0: చెప్పండి.
1: ఈరోజు జూన్14న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అన్నయ్య గారు, ఉపాసన వదినమ్మ గారి వెడ్డింగ్ యానివర్సరీ, వాళ్ళ ఇలాగే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, మెగా స్టార్ ఫ్యాన్స్ మేమందరం కోరుకుంటున్నాం భగవంతుని. సింగపూర్ ఎఫ్ఎం తరఫున తెలియజేసుకుంటున్నాం మేడం.
0: సరే అండి, మరి పాట విందామా?
1: కోరుకుంటున్న వారు తెలియజేసిన వారు. థ్యాంక్ యూ మేడం.
0: అలాగేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా

0: పరిణామాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగంగ కాలనీ పొదలకూర్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి. హలో బ్రిడ్జికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? ఖాదర్ భాష గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? ప్రేమనగర్ లో ఏ పాట నీకోసం వెలసింది? ఎలాగేనండి?
2: మొహమ్మద్ రఫీ గారి కోసం మేడం.
1: అలాగేనండి, మరి విందామా?
2: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో
1: హలో
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా పోట్లపూడి గ్రామం మేడం.
0: పోట్లపూడి గ్రామం. మీ పేరు?
1: తిరుపాలు.
0: తిరుపాలు గారు ఎలా ఉన్నారు?
1: ఘటోత్ గజుల్లో.
0: ఎలా ఉన్నారు తిరుపాలు గారు? అలాగే ఘటోత్ గజుల్లో పాట, ఏ పాట విందాం? బాగున్నానండి. చాలా బాగున్నాం, చెప్పండి. ఈరోజే ఫస్ట్ టైం కలిసిందా మీకు కాలు?
1: అవును మేడం.
0: చాలా సంతోషం అండి.
1: సంతోషం మేడం.
0: ఘటోత్ గజుల్లో అందాల అపరంజి బొమ్మ పాట విందామా?
1: పాట మేడం.
0: ధన్యవాదాలండి.
2: స్వర్గాన ఉన్న మాత, నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పేది తల్లి, ఆహా దివ్యోపదేశం, దివ్యోపదేశం మాత.
3: చెప్పంక, అమ్మేం చెప్పిందో చెప్పు, చెప్పువా చెప్పువా చెప్పు చెప్పు.

0: హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. శ్రోతలు కోరిన పాటలు వినే ముందుగా ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: చెప్పి చెప్పి విసిగిపోయా.
3: ఏమైంది?
2: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
3: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
2: కరెక్ట్.
3: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే CMS పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత CMS పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. RBI అంటుంది
4: ముందు మీ బ్యాంక్, తర్వాత RBI ఓంబుడ్స్మెన్.
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విందాం. ముందుగా మా కోసం అమరాన్ చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ తుమ్మల చెర్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డి పాడే నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా పాట కోరుతున్నారు. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటున్నారు. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. ఆకాశవాణి తరఫున అందరికీ నమస్కారాలు. మాకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో దండోరా చిత్రం నుంచి కొండల్లో కోయిల పాట అనే పాటను వినిపించగలరు అంటూ సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, ఇంకా నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, కోరుతున్నారు. ఎక్కడి నుంచి కోరుతున్నారంటే వీరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు రెండు పాటలు వింటున్నారు. తర్వాతి పాటతో కోరుతున్నవారు మా కోసం గీతాంజలి చిత్రం నుంచి ఆమని పాడవి అనే పాటను వినిపించగలరు అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మా కోసం వసంతం చిత్ర నుంచి జామ్ పండువే అనే పాటను వినిపించగలరు అంటూ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, ఇంకా శిరీష, ఓంకార్, లక్ష్మణ, సింహ, సక్కుబాయ్, యాదోజీ, సోనిక, ఇంకా లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరంతా కోరుతున్నారు. మూసాపేట్ నుంచి నరేష్ గర్మ, ప్రజలు వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం వసంతం చిత్ర నుంచి పాట వింటారు.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరో శ్రోత పాట కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో బ్రిడ్జ్లో మా కొరకు ఆయుధం చిత్రం నుంచి మేఘాలే ఈవేళ చినుకల్లే రావాలా అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు వీరంత కోరుతున్నారు. వీరికి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాట విందాం.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో మరో శ్రోత పాట కోరుతున్నారు. నమస్కారం, మా కోసం శ్రీకాకుళం నుంచి భాస్కర్రావు పద్మ ఏదైనా మంచి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. మరి వీరి కోసం మువ్వా గోపాలుడు చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానంలో కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఈ పాట వింటారు.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరాశర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్ల, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్యచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా బుధవారం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండటం వల్లనే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. గత పుష్కర్ కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. 2014 నుండి 2026 వరకు సాగిన ఎన్డీఏ ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పవచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా ఎన్డీఏ కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధాని పేర్కొంటూ,
2: దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ తీనో ఏక్ సాథ్ కామ్ కర్తే హై తో వికాస్ కి గతి కైసీ హోతీ. దేశ్ నే దేఖా కి జో కామ్ దశకో మే హోతే థే వో కామ్ మహీనో మే హోనే లగే. 2014 మే 74 ఎయిర్పోర్ట్ థే, 2026 మే 160 సే అధిక ఎయిర్పోర్ట్ తక్, 2014 మే 1000 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వే థే, 2026 మే 6700 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వే తక్, 2014 మే 700 కరోడ్ రూపే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ సే, 2026 మే 23000 కరోడ్ రూపే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ తక్ దేశ్ నే బహుత్ లంబీ యాత్ర తయ్ కి.
1: రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల ప్రపంచ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ జీఎన్

0: సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియలకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.
1: My personal request to all our employees who are working here, don't be panic. We are with you. We are announcing 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsource employees, insurance, PF, gratuity, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job. Even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: దేశవ్యాప్తంగా 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBGRAMJI పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,700 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికైన ప్రధానమంత్రిలో నిరంతరాయంగా 4,399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ బుధవారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించినట్లు తెలియజేశారు. అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించనున్నామని తెలిపారు.
2: माननीय प्रधानमंत्री जी ने एक निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक देश की निरंतर सेवा करने का रिकॉर्ड स्थापित किया है. इस प्रस्ताव में माननीय प्रधानमंत्री जी के निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक देश की निरंतर सेवा का जो ऐतिहासिक अवसर है, इसके विषय में चर्चा हुई, संकल्प लिए गए. आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచాలని జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్షా సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం CGGPOAను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం GPRAను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఈ ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్

0: కాంప్లెక్స్ 1,230 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఇవి రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
1: ఢిల్లీలో బుధవారం జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026లో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి జితేందర్ సింగ్ ప్రసంగిస్తూ, జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. ఎన్ఈపి అమలుతో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన మార్గాల్లో తమ అభిరుచికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛను పొందుతున్నారని చెప్పారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శుక్ర శనివారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సమావేశ స్వాగతోపన్యాసంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, శాంతికి సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేస్తుందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
2: छोटे किसानों की बेहतर आजीविका के लिए, महिलाओं की भागीदारी और खेती में बढ़े इसके लिए, खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की, और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका, और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
1: తెలంగాణలోని హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ గురువారం నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న విస్తారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. దేశంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి, విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
3: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
1: జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఏపీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై

అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డీజీఎఫ్టి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య, ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలగు అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, మాగధీర చిత్రం నుంచి దీపు గీతామాధురి పాడిన పాట, గీత రచన ఎంఎం కీరవాణి.

తర్వాత వినండి. నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా ఇంకా బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్.

కార్యక్రమంలో చివరిగా వినండి, పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ వరల్డ్ బ్లడ్ డోనార్ డే అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరాలకు అనుగుణంగా రక్తదాతలను ప్రోత్సహించి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేటట్టు చూసుకొని ప్రాణాలను కాపాడటం, ఇంకా రక్తదానంపై ఉన్న అనేక అపోహలను తొలగించి రక్తదానం రక్తదాతల ప్రాముఖ్యతను వివరించడం. మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఎయిమ్స్ మంగళగిరి అదనపు ఆచార్యులు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ చైతన్య కుమార్ గారు.
2: నమస్కారం
1: డాక్టర్ గారు. రక్తదానం ప్రాముఖ్యత గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండా సార్. రక్తదానం అనేది అన్ని దానాల కన్నా చాలా ఉత్తమమైనది, ఎందుకంటే చాలా మందికి ఈ కాలంలో స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి, క్యాన్సర్ మొదలగు రకరకాల జబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రక్తం అనేది మోస్ట్లీ ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 60 సంవత్సరాలలో 2 లేదా 3 యూనిట్లు బ్లడ్ ఏదో ఒక రకమైన రక్తాన్ని ఎక్కించుకునే స్థితిలో ఉన్నామన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో అందరికీ కూడా రక్తం అనేది కావాల్సి వస్తుంది, దానికి అందరూ కూడా రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉందండి.
1: అయితే డాక్టర్ గారు, ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల సమాజానికి మరియు ప్రాణాపాయంలో ఉన్నవారికి ఎలాంటి సహాయం అందుతుంది?
2: ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వస్తారో మనం చెప్పలేమండి. కొన్నిసార్లు ఏమంటే రోడ్డు పైన వెళ్తుంటారు, 2-వీలర్లో బైక్లో కానీ స్కూటీలో కానీ పడిపోయి నేరుగా యాక్సిడెంట్తో వస్తుంటారు. సో అటువంటి సమయంలో రక్త నిల్వలు ఉండాల్సిన రక్త నిధుల్లో రక్తం లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే ఇబ్బందులు ప్రాణాపాయ స్థితిలో ఉంటారన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో రక్తదానం స్వచ్ఛందంగా ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ రక్తాన్ని మనం వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగిస్తామన్నమాట. సో ఆ పొజిషన్లో ఎవరు ఉంటారో, ఆ స్థితిలో ఎవరు ఉంటారో అనేది చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు. బట్ అట్లాంటి వాళ్ళను రక్షించడానికి స్వచ్ఛందంగా డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పాలి.
1: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానం చేయడానికి అందరూ సిద్ధంగా, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అవసరానికి అనుగుణంగా ఇప్పుడు రక్తదానం కావాలి అని అడిగితే చాలామంది ముందుకు వస్తారు. కానీ రక్తదానం చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు కానీ నిబంధనలు కానీ అవి శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. ప్రస్తుతానికి మన పాపులేషన్ అంటే మన 100 మంది తీసుకున్నామంటే 100 మందిలో ఒక్కరు రక్తం డొనేట్ చేసినా అందరికీ కూడా అది సరిపోతుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాకపోతే మనము ఈవెన్ ఆ స్టేజ్ను దాటాము, ఇప్పుడు ఇంకా 2% దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. కానీ అందరూ రావడానికి రెడీగా ఉన్నా కూడా స్వచ్ఛందంగా అందరూ ఫిట్ అవ్వకపోవచ్చు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే రక్తం తీసుకునే వాళ్లకు కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. మొదటిది తీసుకున్నాము అంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్లే ఆరోగ్యంగా లేరు అనుకున్నారనుకోండి మనం వాళ్ళ దగ్గరే తీసుకోం. నెక్స్ట్ బరువు కానీ హిమోగ్లోబిన్ కానీ మరియు చాలా రకాల పరీక్షలు చేస్తుంటాం. స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం, గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లీవర్, కిడ్నీ, కాలేయం, కిడ్నీ, వీటన్నిటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. సో ఇటువంటివన్నీ అడుగుతూ జ్వరం ఇట్లాంటివి ఉందా, కొన్ని లిమిటెడ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, రక్త పరీక్షలు చేసి అన్నీ బాగుంటేనే

0: మనం తీసుకుంటాం. సో ఇటువంటి వాటిలో కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బరువు ఇట్లాంటివి తీసుకున్నామైతే మినిమం 45 కేజీల కంటే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు 350 ml రక్తం డొనేట్ చేయొచ్చు. 55 కేజీల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 450 ml రక్తం డొనేట్ చేయొచ్చు. అఫెర్సిస్ ప్లేట్లెట్స్ అనేసి వింటూ ఉంటాం, అవి డొనేట్ చేయాలంటే 50 కేజెస్ 60 కేజెస్ కంటే ఎక్కువ ఉంటే డొనేట్ చేయొచ్చు అనమాట. 50 అయితే సింగిల్ ప్రోడక్ట్ అంటాం, 60 అయితే డబుల్ ప్రోడక్ట్ అనేసి చెప్తూ ఉంటాం. వయసు విషయానికి వస్తే మేజర్లు డొనేట్ చేయొచ్చు. యాక్చువల్లీ దీనికి వాళ్ళు తీసుకునే కొలమానం ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్ టు 65 ఇయర్స్ వరకు డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్, ఈ అఫెర్సిస్ ప్లేట్లెట్స్ ఇట్లాంటివి ఇవ్వాలి అంటే 60 వరకే ఇవ్వచ్చు అనమాట అండి, 60 సంవత్సరాల వరకు.
1: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానంకి వచ్చే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కొంతమంది ఉంటుంటున్నాయి ఈ మధ్యకాలంలో. సాధారణంగా అందరికీ బీపీ, షుగర్, ఇవన్నీ వాటితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే మందులు వాడుతున్న వాళ్ళు కానీ రక్తదానం చేయవచ్చు అంటారా?
0: ఇందులో కూడా మనకు 2 ప్రామాణికమైన బుక్స్ ఉన్నాయండి. ఒకటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అంటాము, ఇంకొకటి నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కమిటీ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం ఏమంటే కొంతమంది రక్తం ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు మందులు నోటి ద్వారా తీసుకుంటూ, ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ అంటాం, అవి వాడుతూ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే లాస్ట్ నెల రోజుల్లో ఏం మందులు ఏం మార్చకుండా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నట్లయినా, షుగర్ లెవెల్ కంట్రోల్లో లేకపోయినా, ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతిన్నట్టుంటే షుగర్ వల్ల, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే బీపీ కూడా అనమాట. బీపీ ఇట్లాంటివి కంట్రోల్లో ఉంది, మాత్రలు వాడుకుంటూ కంట్రోల్లో ఉన్నా వాళ్ళు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకవేళ కంట్రోల్లో లేదు లేదా డ్యామేజ్ జరుగుతుంది ఆర్గాన్స్ అన్నిటికీ అంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమనం. ఇదే విధంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు చాలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇటువంటివి వచ్చినట్లయితే వాళ్లకు టీబీ ఫుల్ క్యూర్ అయిన తర్వాత 1-2 సంవత్సరాల వరకు ఇవ్వకూడదు. టైఫాయిడ్ ఎక్స్పోజ్ అయింటే 1 ఇయర్ వరకు ఇవ్వకూడదు. చికున్గున్యా, మలేరియా ఇట్లాంటి వాటికి 3 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 3 సంవత్సరాల వరకు కూడా ఇవ్వకూడదు అనమాట అండి. మందుల విషయానికి వస్తే మామూలు మందులు వాడుతున్నట్లయితే అంటే బలానికి మందులు తీసుకునేవి, లేదా నొప్పులకు అప్పుడప్పుడు ఒక మాత్ర వాడుకుంటూనే వాళ్ళు, లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి దాన్ని తగ్గించుకోవాలనేసి మందులు వాడుకునే వాళ్ళు ఇవ్వచ్చు. మిగిలిన మందులైతే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే రక్తనిధి కేంద్రంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు దేనికి ఎన్ని రోజులు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అనేసి.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే అవసరానికో లేదంటే తెలిసో తెలియకో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళకి రక్తదానం చేయాలనే ఒక మోటోతో వచ్చేసి నేను ఇవి చెప్తే నా దగ్గర నుంచి తీసుకోరేమో అన్న దీంతో వాళ్ళు ఆ విషయాలను దాచిపెట్టేసి రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అలా కలెక్ట్ చేసిన రక్తాన్ని మనం ప్రిజర్వ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
0: మనం ఏమంటే యాక్చువల్లీ ఇది కంప్లీట్గా ఒక రక్తదాతకు డాక్టర్కి మధ్యలో జరుగుతూ ఉంటుంది అనమాట. యూజువల్గా ఏమంటే ప్రతి రక్తదాతకు ఒక కౌన్సిలర్ అనేసి ఉంటారు, వారు కాన్ఫిడెన్షియల్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. మోస్ట్లీ వాళ్లకు మనం కాన్ఫిడెన్షియల్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేందుకు అవకాశం ఇస్తూ ఉంటాం అనమాట. సో అది అక్కడ అబద్ధం చెప్పారు అంటే మనము ఏం చేయలేము, మనం ఇంకొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, మలేరియా, సిఫిలిస్, ఈ 5 జబ్బులకు అన్ని బ్లడ్ బ్యాంక్స్ అంటే రక్తనిధి కేంద్రాలు చెక్ చేస్తూ ఉంటాయి. బట్ ఇవి కాకుండా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయంటే మనం అది కనుక్కోలేము అనమాట. సో ఈ జబ్బుల వరకు మనం స్క్రీన్ చేసుకోవచ్చు, మనం ఇటువంటివి వేరే వాళ్లకు సోకకుండా కాపాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ మీరు డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు అక్కడ. మీరు 1-on-1 కూడా మీరు మాట్లాడుకోవచ్చు డాక్టర్ గారితో. ఒకవేళ మీరు అండర్ ప్రెషర్, పీర్ ప్రెషర్, వేరే మిగిలిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, క్యాంపుల్లో డొనేట్ చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు సపరేట్గా డాక్టర్ కానీ బ్లడ్ బ్యాంకు ఒక మెసేజ్ చెప్పచ్చు, కాన్ఫిడెన్షియల్ యూనిట్ ఎక్స్క్లూషన్. ఒకవేళ మీకు ఏమన్నా పచ్చబోటి ఇట్లాంటివి పడిపించుకున్నారు, మీరు అందరి ముందర చెప్పడం మీకు కష్టమైంది, నేను ఇంజెక్షన్ చేసుకున్నాను, ఆర్ సమ్ హై రిస్క్ ఏదన్నా బిహేవియర్ ఉంది, సో అట్లాంటప్పుడు మనం చెప్పగలిగాము అంటే రక్తనిధి కేంద్రంలో ఆ యూనిట్ను సపరేట్గా ఉంచుతారు, వేరే దేనికన్నా యూస్ చేస్తారు, పేషెంట్లకు ఇవ్వరు. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పేషెంట్లు మనకు బాగుండాలి, రక్తం ఇచ్చేవాళ్ళు బాగుండాలి, మనం రెండు చూసుకోవాల్సి వస్తుంది.
1: అంటే రక్తదానం ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా వారి ఆరోగ్య అనారోగ్య అన్ని విషయాలని డాక్టర్ గారికి తెలియజేసి సంప్రదించి రక్తాన్ని దానం చేసినట్టయితే అందరికీ బాగుంటుంది.
0: అవును సార్, అది

0: తలకు మంచిది ఆరోగ్యానికి, అండ్ ఎవరైతే పేషెంట్లు బ్లడ్ తీసుకుంటుంటారో వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది,
1: ఉపయోగించుకున్న వారికి కూడా మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ అన్నారు ఈ పచ్చబొట్టు వేయించుకున్న వారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నారు, అలాగే ఒకప్పటితో పోలిస్తే సర్జరీలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు ఇలా ఈ సర్జరీ కానీ పచ్చబొట్టు వేయించుకున్న వాళ్ళు రక్తదానం చేయొచ్చా, లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల రక్తాన్ని దానం చేయొచ్చు, ఆ విషయాన్ని తెలియజేయండి.
0: పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు కూడా రక్తం ఇవ్వచ్చండి. కాకపోతే కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎందుకు ఉంచారు అంటే, పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఒక రకంగా నీడిల్స్ కంటిన్యూస్గా గుచ్చుకోవడం లాగా అవుతుందన్నమాట. సో సురక్షితం కానీ నీడిల్స్ వాడడం వల్ల హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి వంటి జబ్బులు వస్తాయన్నమాట. సో అవన్నీ బయటపడడానికి కొన్ని నెలల టైం పడుతుంది. సో దీన్ని ఉపయోగించుకునేసి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళైతే ఒక సంవత్సరం వరకు డొనేట్ చేయొద్దండి, 1 ఇయర్ తర్వాత ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు డొనేట్ చేయండి అని చెప్తారు. ఇదే విధంగా ఆపరేషన్లు కూడా అండి, మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ అనేసి ఉంటుంది. మేజర్ సర్జరీ అంటే ఆపరేషన్లలో ఎప్పుడైతే వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతుందో, లేదంటే మత్తు నోటి ద్వారా కానీ స్పైనల్ అనస్థిషియా అనేసి అంటారు, జనరల్ అనస్థిషియా అండ్ స్పైనల్ అనస్థిషియా, ఇటువంటివి తీసుకునేటప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిన వాటిని మేజర్ సర్జరీ అంటారు. ఇటువంటివి చేసుకున్న వాళ్ళు 1 ఇయర్ వరకు డొనేట్ చేయకూడదు అంటారు. మైనర్ సర్జరీ చేసుకున్న వాళ్ళైతే 6 మంత్స్ వరకు డొనేట్ చేయకూడదు అనేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ల యాక్ట్లో ఉంటుంది. చిన్న చిన్నవి అయితే కొన్నిసార్లు ఇంకొంచెం వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంటికి సంబంధించి స్కేలింగ్ ఇటువంటివి చేసుకున్నట్లయితే 2 రోజుల తర్వాత తీసుకోవచ్చు. డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అనే దానికి పళ్ళు పీకించుకోవడం ఇటువంటి వాటికి కూడా 6 నెలల నుంచి, కొన్ని చోట్ల ఏమంటే 1 నెల వరకు ఇవ్వకూడదు అంటారు అన్నమాట. బట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో 6 నెలలు అనేసి ఉంది. ఇటువంటివి మనం చెప్పగలగాలన్నమాట డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డొనేట్ చేయాలనుకునేటప్పుడు.
1: డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనకి రక్తదానం చేయడానికి అర్హతలు నిబంధనలు చాలా కులంకుషంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు చాలా మంది వరకు చాలా రకాల అపోహలు అవి ఉంటాయి. ఎలా అంటే, రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, లేదని అనుకుంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: రక్తదానం చేస్తే నీరసం అనేది అట్లేం ఉండదండి. నేను కూడా పోయిన సంవత్సరం అయితే 3 టైమ్స్ డొనేట్ చేశాను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నాకు ఇప్పటి వరకు డొనేట్ చేసిన తర్వాత లీవ్ కూడా తీసుకుని యాజ్ యూజువల్ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. నీరసం ఎవరికి వస్తుంది అనేసి కూడా నేను చెప్పగలుగుతా. అంటే రోజు మనం ఎంతైతే పని చేస్తూ ఉంటామో ఆ వర్క్ మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైతే రోజు చేసే వర్క్ కంటే ఎక్కువ ట్రై చేయాలనేసి చూస్తారో వాళ్లకు కొంచెం కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి సైకలాజికల్గా కూడా ఆ భయం అనేది ఉంటుందండి. కొంతమంది రక్తదాతలను చూస్తుంటాను, పక్కన ఉండే రక్తదాత డొనేట్ చేసే బ్లడ్ను చూసి తనకి ఇంకా గుచ్చకపోయినా కళ్ళు తిరిగేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అటువంటివి మనం ఏం చేయలేము. బట్ యూజువల్గా అయితే బ్లడ్ డొనేషన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అన్నమాట. దానివల్ల మీకు ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగదు.
1: అయితే ఇప్పుడు ఈ రక్తదానం చేయటం వలన దాతకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకటి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఈ రక్తాన్ని మన బాడీలో రీజనరేట్ చేయడానికి మనకి సుమారు ఎంత సమయం పడుతుంది, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: షూర్ సార్. రక్తదానం చేయడం అనేది మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే పేషెంట్లను రక్షించాలనేసి మనం మాట్లాడుకున్నాం. ఒక్క మనిషి రక్తదానం చేస్తే అందాజుగా 1-3 లేదా 4 ప్రాణాలు మనం ఈజీగా కాపాడినట్లు అవుతుందండి. ఎందుకంటే ఒక మనిషి డొనేట్ చేసే బ్లడ్ని మనం రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, దాంట్లో మళ్ళీ క్రయోప్రెసిపిరేట్, క్రయోపూర్ ప్లాస్మా అనేసి 4 కాపాడిన వాళ్ళం అవుతాం. సో సైకలాజికల్గా ఆ హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది. ఇది కాకుండా ఫిజికల్గా కూడా రక్తదాతలకు చాలా మంచిది. ఏమి అంటే, వాళ్ళు రక్తదానం డొనేట్ చేసేందుకు వచ్చినప్పుడు వాళ్ళను ఒక డాక్టర్ గారు చెక్ చేస్తారు. సో ఏదైనా జబ్బులు ఇటువంటివి ఉన్నట్లయితే ముందుగా తెలుసుకోగలుగుతారు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఏదైనా కంప్లైంట్స్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అక్కడ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా హెల్త్కి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకు ఎస్పెషల్లీ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్స్ ఇటువంటివి 3 రెట్లు వరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు డొనేట్ చేసేవాళ్ళకి అంత ఎఫెక్ట్ చెప్పలేదు. ఇది కాకుండా ఐరన్ అనేది రక్తంలో తగ్గితే, అనీమియా ఎట్లయితే వస్తుందో, ఐరన్ ఎక్కువైతే కూడా కొన్ని రకాల జబ్బులు ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో లేడీస్కైనా జెంట్స్కైనా షుగర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అనేసి చెప్తారు, ఐరన్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే. అదేవిధంగా క్యాన్సర్లు కొంచెం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. మూడోది ఏమంటే, హార్ట్ అటాక్ ఇటువంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు ఐరన్ వల్ల, రక్తం యొక్క సాంద్రత పెరగడం వల్ల. రెగ్యులర్గా డొనేట్ చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గుతుంది, వీటి వల్ల క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అదేవిధంగా

0: షుగర్ వచ్చేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏమంటే రక్తం డొనేట్ చేయడం వల్ల రక్తం కొంచెం పలచబడుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ ఇటువంటివి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటే స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ఎండార్ఫిన్స్ అనేసి హార్మోన్స్ మన బాడీలోనే ఉత్పత్తి అవుతాయి. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అది కూడా మనకు లైఫ్కి చాలా మంచిది అనమాట అండి. ఒకసారి మనం డొనేట్ చేసాము అంటే ఇది వితిన్ 24 to 48 hours మన బ్లడ్ వాల్యూమ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే నీళ్ళు ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉంటాం, ప్లేట్లెట్స్ ఇటువంటివి నార్మల్ అయ్యేందుకు ఇంకొక 1-2 days నార్మల్ అయిపోతుంది. ఓవరాల్ మళ్ళీ రెడ్ సెల్స్ కొత్తది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేందుకు 1 to 2 months టైం తీసుకుంటుందండి. ఇది కూడా యాక్చువల్లీ మన శరీరానికి మంచిది. ఎందుకు అంటే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీలో కెలరీస్ అనేది కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, కొత్తగా బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఇది క్లుప్తంగా రక్తదాతలకు కలిగే ప్రయోజనాలు. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ని కానీ వెబ్సైట్లో కానీ సంప్రదించగలరు, చూడగలరు. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నినాదం ఏంటి అంటే ఏ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్స్. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. ఇప్పుడు అందరికీ కూడా ఈ రక్తకోశ్ అనేసి యాప్ వచ్చేసింది. మీకు ఎప్పుడన్నా బ్లడ్ కావాలంటే జస్ట్ ఆ యాప్లో ఓపెన్ చేసి చూసారు అంటే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, మీకు ఏది ఎక్కడ కావాలనేసి దగ్గరలో ఉండేది ఎక్కడుంది అనేసి చూపించగలుగుతుంది. సో మీ దగ్గర ఉండే బ్లడ్ సెంటర్లో మీకు మీ సంబంధించిన గ్రూప్ లేదు అనేసి మీరు గమనించగలిగితే మీరు వెంటనే ఆ టైంలో స్వచ్ఛందంగా వెళ్ళి డొనేట్ చేయండి అనేసి నా కోరిక అండి.
1: డాక్టర్ గారు, అయితే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోస్కి విచ్చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యత, అలాగే వాటిపైన ఉన్న అపోహలు, వాస్తవాలు, ఈ విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య విమర్శలో కెకె రంగనాథాచార్యులు. ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం మీరిప్పుడు వింటారు.
1: కెకెఆర్ పూర్తి పేరు కోయిల్ కందాళై రంగనాథాచార్యులు. వీరు 1941 జూన్ 14న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. హైదరాబాద్లోని సీతారాంబాగ్ దేవాలయ ఆవరణలో ఆయన పెరిగారు. రంగనాథాచార్యులు తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో ఎంఏ చేశారు. భాషాశాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందారు. తొలుత నాంపల్లిలోని ఓ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత 1967 నుండి 1987 వరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా చేశారు. 1967 నుండి 87లలో ప్రిన్సిపాల్గా కూడా సేవలందించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా 1987 నుండి 2003 వరకు పనిచేశారు. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులుగా, భాషా సాహిత్య ఆచార్యులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్గా పనిచేసి 2003లో ఉద్యోగ విరమణ చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన సారస్వత వేదిక పేరుతో ఆధునిక సాహిత్యంలో వివిధ అంశాలపై పలు సదస్సులు నిర్వహించి ఆ సాహిత్య చర్చలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తెలుగు, సంస్కృత భాషల్లో పలు పరిశోధనలు చేశారు. సాహిత్య విమర్శకులు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు విశేష కృషి చేశారు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. 1970 జులై 4న విరసం ఆవిర్భావ ప్రకటనపై సంతకం చేసిన 14 మందిలో రంగనాథం అనే సంతకం ఆయనదే. రంగనాథాచార్యులు అనేక రచనలు చేశారు. అవి తెలుగు సాహిత్యానికి కరదీపికలుగా నిలిచాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు సాహిత్య వికాసం, నూరేళ్ల తెలుగునాడు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, తెలుగు సాహిత్యం మరోచూపు, తెలుగు సాహిత్యం వచనారచన పరిచయం మొదలైనవి ఆయన కలవు నుండి వెలువడిన ఉత్తమ రచనలుగా పేర్కొనబడ్డాయి. చందుమీనన్, తొలినాటి తెలుగు కథానికలు వంటి ఎన్నో గ్రంథాలతో, మరెన్నో వ్యాసాలతో వారి సాహిత్యం సుసంపన్నం చేశారు. తెలుగు పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు ఆయన. సంస్కృతం, తెలుగు, హిందీ భాషాశాస్త్రాల్లో ఆయన విద్వత్తు గొప్పది. విప్లవ సాహిత్య సామాజిక ఉద్యమాలలో దశాబ్దాల పాటు నరిచినవారు ఆయన. తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచిగా, ఎందరెందరో పరిశోధకులకు మార్గదర్శిగా అనుపమాన గ్రంథాలు వెలువరించి తెలుగు సాహిత్యానికి దీపస్తంభంలా నిలిచారు వారు. ప్రేరణాస్తోత్రమైన వారి ప్రసంగాలు, అసంఖ్యాక సాహిత్య వ్యాసాలు, వారు రచించిన గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో

మీద సంతకం చేసిన 14 మందిలో రంగనాథం పేరుతో చేసిన సంతకం కేకేఆర్దని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ గారు గుర్తు చేశారు. ఆ తర్వాతి కాలంలో విరసం సభ్యుడిగా కొనసాగపోయినప్పటికీ మిత్రుడిగా, సహచరుడిగా, హితవరిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత్ పరిషత్తు ప్రాచ్య కళాశాల అధ్యాపకుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఆయన వందలాది మంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. ప్రముఖ కవి వరవర్రావు తెలుగులో విప్లవ మౌఖిక సాహిత్య ధోరణుల మీద చేయదలిచిన పోస్టు డాక్టోరల్ పరిశోధనకు కేకేఆర్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం, చారిత్రక భూమిక వంటి మౌలిక ఆలోచనల, అన్వేషణల, సాహిత్య విమర్శ గ్రంథాలకు కేకేఆర్ ప్రధాన రచయిత. సాహిత్య ప్రస్థానం. కేకేఆర్గా సుప్రసిద్ధులైన కోయిల్ కందాళయ్య రంగనాథాచార్యులు గారిది ఉన్నత జీవన ప్రమాణాలతో కొనసాగిన ఉదాత్త వ్యక్తిత్వం. వెస్ట్ కేంద్రకంగా కంటే సమిష్టి కేంద్రకానికి, ప్రచారానికంటే భావాల ప్రసారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆలోచనాశీలి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్గా పలు బాధ్యతలు నిర్వహించి 2007లో పదవి విరమణ చేసిన నాటికే అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి పలు గ్రంథాలను వెలువరించిన కేకేఆర్ బొగ్గుల కుంటలోని సారస్వత పరిషత్కు ప్రిన్సిపాల్గా పనిచేసిన కాలంలో కేకేఆర్ గారు వ్యక్తిగతంగా తన అధ్యయనాన్ని పెంచుకోవడమే కాక పరిషత్తులో చదువుకునే విద్యార్థుల సాహిత్యాభిలాషను ద్విగీకృతం చేయడానికి, విలువైన పుస్తకాలను ప్రకటించడానికి సారస్వత పరిషత్తు గొప్ప వేదికగా తయారైంది. అది సాయంకాల కళాశాల కావడంతో రోజంతా చదువుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో భాషాశాస్త్రంలో పరిశోధన చేయడానికి ఆనాటి సమయం ఎంతో ఉపయోగపడిందని ఆయన అనేక పరిమాణాలు చెప్పారు. తన సంప్రదాయ కుటుంబంలోని నియమాలను ఛేదించి ప్రజాతంత్ర భావాలతో జీవించే వాతావరణం కోసం పరితపిస్తున్న వేళ దిగంబర కవులు, ముఖ్యంగా జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నమునిల సాన్నిహిత్యం కొత్త ద్వారాలకు అవకాశం కల్పించింది. తదనంతర కాలంలో వచ్చిన సామాజిక ఉద్యమాలు మార్క్సిస్టు ఆలోచన వైపు వెళ్లడానికి, విరసంతో అనుబంధం పెంచుకోవడానికి కారణమయ్యాయి. కానీ వారిలో ఉన్న సాహిత్య జిజ్ఞాస కార్యవాది కంటే కావ్యవాదిగా మారిందని చెప్పక తప్పదు. పరిషత్తులో ప్రధాన ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సంస్కృతం, తెలుగు భాషాశాస్త్రాల్లో ఎంఏలు పూర్తి చేసి 1978లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సాధించారు. తెలుగు సాహిత్యం మరోచూపు, నూరేళ్ల తెలుగునాడు, తెలుగులో తొలి సమాజ కవులు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగు జనసాహితీ లాంటి గ్రంథాలు సాహితీ పరిశోధకులకు కరదీపకలుగా వెలుగొందాయి. పరిశోధకులను, సాహితీవేత్తలను విభిన్న మార్గంలో ఆలోచించేటట్లు ప్రోత్సహించడంలో కేకేఆర్ గారిది దార్శనికత నిరూపమానమైనది. ఈ గ్రంథాలకు పీఠికలను కూర్చే సమయంలోనే భారతదేశ చరిత్ర అధ్యయనంలో అపారమైన ప్రభావాన్ని వేసిన డిడి కోశాంబి, రోమిల్లా దాపర్, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీట్ లాంటి వాళ్ల రచనల స్ఫూర్తితో సాహిత్య అధ్యయనానికి చారిత్రక నేపథ్యాన్ని అందించే కొత్త కోణాలను వారు ఆవిష్కరించారు. ఆ క్రమంలో మార్క్సిస్టు విమర్శకులు అయిన క్రిస్టఫర్ కార్డ్వెల్, జార్జ్ థామ్సన్, రేమాండ్ విలియమ్స్ టెర్రీ లాంటి రచనల స్ఫూర్తితో మార్క్సిస్టు అవగాహనను సాహిత్య అధ్యయనానికి ఉపయోగించుకునే ఉపకరణాలను పరిచయం చేశారు. దిగంబర సాహిత్యమంతా నిరుపయోగమైనదన్న వారి రచనలను కవిత్వం అనుకునేంత అల్పస్థాయికి సమాజం చేరలేదని వ్యాఖ్యానించే కవులలో దిగంబర కవుల వారి చారిత్రక నేపథ్యాన్ని పాశ్చాత్య బీట్ కవుల రచనలను, ఆనాటి బెంగాల్ కవుల రచనలను సమన్వయం చేస్తూ దిగంబర కవుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగించడంలో విమర్శకుడిగా కేకేఆర్ రాసిన వ్యాసాలు ఎంతో దోహదం చేశాయి. అధ్యాపకుడిగా కేకేఆర్ గారిది గొప్ప ఆకర్ష నిండైన విగ్రహం. ముఖమంతా గొప్ప తేజస్సు, భాషాశాస్త్రం బోధించిన, ఆధునిక కవిత్వం విశదపరిచిన, సంస్కృత సాహిత్య మాధుర్యం పంచిన వారి ఆలోచనల్లో విద్యార్థులు మమేకం కావాల్సిందే. విద్యార్థులలో ఆలోచనలు పురికొల్పడంలో, కొత్త భావనలను పయనింపజేయడంలో వారి బోధన ఎంతో సజీవంగా ఉండేది. అందుకే వారి దగ్గర పాఠాలు చదువుకున్న విద్యార్థులు ఎవ్వరూ వారిని మర్చిపోరు. తన తండ్రి అలంకార శాస్త్రం, వ్యాకరణ అంశాలను బోధించేటప్పుడు గాని, భద్రిరాజుగారు భాషాశాస్త్రం బోధించేటప్పుడు గాని అటువంటి చైతన్యవంతమైన బోధన ఉండేదని కేకేఆర్ చెప్పేవారు.
మేఘ సందేశం వధించేటప్పుడు కాళిదాసు

0: ప్రభావశాలిత తన బోధనా సామర్థ్యం విద్యార్థులకు పరమాన్నం వడ్డించినంత ఆహ్లాదభరితంగా ఉండేదట. వారికి గురజాడ అత్యంత ఇష్టమైన రచయిత. ఆనాటి సాహితీ ప్రియులందరికీ సహజంగానే శ్రీశ్రీ పట్ల అపారమైన అభిమానం ఉండేది. శ్రీశ్రీ రచనలు బోధించేటప్పుడు వారి తన్మయత్వానికి అవధులు ఉండేవి కావు. అలాగని కేవలం వారు రచనలను వల్లెవేసే దుష్ట సంప్రదాయం కాదు. రచయితను అర్థం చేసుకుని వారి భావాలను సమాజాన్ని గుర్తింపజేయటం అటువంటి అధ్యయన సంప్రదాయంలో పయనించడానికి కావలసిన వాతావరణాన్ని పరికల్పించడంలో సిద్ధహస్తులు కేకేఆర్ గారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వారు ప్రొఫెసర్గా చేరిన తర్వాత పరిశోధక అంశాలను సూచించడంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు ధోరణులు అనే అంశంపైన, తెలుగులో భక్తి కవిత్వం సామాజిక విశ్లేషణ అనే అంశంపైన వారు మార్గదర్శకత్వం ఈ వ్యాసకర్త సాహిత్య జీవితాన్ని ఎంతో ఉద్దీపనం చేసింది. సామాజిక జీవితంలో వస్తున్న కొత్త ఉద్యమాలు ఆనాటి మేధావులకు కొంత ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ, ఆ రోజుల్లో దళిత ఉద్యమాన్ని, స్త్రీవాద సాహిత్యాన్ని, ముస్లిం వాదాన్ని, పోస్ట్ మోడర్నిస్ట్ ఆలోచనలను ఆనాడే సునిశ్చిత దృష్టితో పరిశీలిస్తూ వ్యాసాలు రాస్తూ విద్యార్థుల చేత పరిశోధనలు చేయించిన గొప్ప సాహితీవేత్త కేకేఆర్. లిటరరీ కల్చర్స్ ఇన్ హిస్టరీ అనే సుప్రసిద్ధ గ్రంథ రూపకల్పనలో కేకేఆర్ గారి ప్రమేయం గొప్పది. ఆ పుస్తక పీఠికలో కేకేఆర్ గారు నిర్వహించిన కార్యశాలను గుర్చి మోడర్నిటీ అండ్ మోడర్నిజం ఇన్ తెలుగు లిటరేచర్ అనే అంశంపై సాధికారమైన గ్రంథాన్ని రచించాలని ప్రణాళికలు కూడా వేసుకున్నారు. తాము నివసించే తార్నాకా నుండి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి జరిపే ప్రయాణంలోనే ఎంతో సమయం వృధా అవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో ఉండే అనుకూల ప్రతికూల వాతావరణాలు వారి రచనా వ్యాసంగానికి కొంత ఆటంకం కలిగించి ఉంటాయి. కొంతకాలం పాఠస్థాల స్థాయి వాదకాలను సంపాదకులుగా వ్యవహరించారు కేకేఆర్. ఆ పుస్తకాలలోని విషయాలను రూపొందించడంలోనూ విద్యార్థులకు భాష పట్ల ప్రత్యేక అవగాహన ఏర్పడడానికి కావలసిన అభ్యాసాలను తయారు చేయడంలోనూ, భాషా సాహిత్యాల పట్ల ఉత్తమ అభిరుచిని కల్పించడంలోని వారి అవగాహన ప్రశంసాభరితమైంది. విద్యార్థుల్లో ఉండే సహజ సంకోచాలను, భయాలను పోగొట్టి వారిని ప్రేమపూర్వకంగా పలకరించేవారు కేకేఆర్. పరిశోధకులకు కావలసిన స్వేచ్ఛను ఇచ్చేవారు. అయితే దానికి కొంత హద్దులు కూడా గీసేవారు. సంస్కృతంలో ఒక సుప్రసిద్ధమైన ఆ బాణకం ఉంది. దాని భావం, సముద్రంలోకి వెళ్లాలనే కోరిక, వెళితే ఏమవుతుందనే భయం విద్యార్థులకు వారి హృదయద్వారాలను స్పృశించాలని కోరిక, వెళుతో ఏమవుతుందో అనే మీమాంస, విద్యార్థుల స్థాయిని బట్టి, వారితో గడిపే సమయాన్ని బట్టి ఎన్నో విషయాలను పెంచుకునేవారు. విద్యార్థులతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. కేకేఆర్ పంచి వెళ్లిన ఆలోచనలు వారి విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణకు దోహదకారులై చైతన్యాన్ని అందిస్తాయి, ఉన్నత మార్గంలో పయనించడానికి ప్రేరణ కలిగిస్తాయి. ప్రముఖ సాహితీ విమర్శకులు, భాషావేత్త ఆచార్య కేకేఆర్ రంగనాథాచార్యులు గారు తన 80వ వయస్సులో తార్నాకాలో 2021 మే 15న కోవిడ్తో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఊర్మిళ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాను మరణించేంత వరకు నిరంతరం నిత్య చైతన్య స్ఫూర్తితో, సాహిత్య సృజనతో, సాహిత్య విమర్శలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదర్శ సాహిత్యవేత్తగా నిలిచిన కేకేఆర్ గారు ధన్యజీవి.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య విమర్శలో కేకే రంగనాథాచార్యులు ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమం తరువాత చివరకు మిగిలేది అనే నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం వింటారు.
1: సాహిత్యం సమాజానికి ప్రతిబింబం, నవల మానవ జీవితానికి ప్రతిబింబం. జీవితంలోని అనేక కోణాలను, అంటే మానవుడు ఎదుర్కొనే సమస్యలను, అనుభవించే బాధలను, పొందే ప్రేమలను, ఇలా అనేక భావాలను, సంఘటనలను సమగ్రంగా చూపేది నవల. నవల మానవ జీవితానికి సంబంధించిన ఏకైక మహోజ్వల గ్రంథం అంటారు లారెన్స్. చివరకు మిగిలేది కథారచయిత, చిత్రకారులు, నాటకకర్త, సంగీతాభినయాలలో కూడా పరిజ్ఞానం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి బుచ్చిబాబు గారు. కలం పేరు బుచ్చిబాబుతో ప్రఖ్యాతి చెందిన శివరాజు వెంకట సుబ్బారావు గారు సంతోష్ కుమార్ అనే కలం పేరుతో ఎన్నో ఆంగ్ల కవితలు రాశారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో ఎంఏ చేసిన బుచ్చిబాబు గారు కొన్నాళ్లు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి తరువాత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకశాఖలో ప్రయోక్తగా చివరి రోజుల వరకు పనిచేశారు. అజ్ఞానం అనే వచనకావ్యం, 80కి పైగా కథలు, 40 నాటికలు, షేక్స్పియర్ సాహిత్య పరామర్శ, 40 వ్యాసాలు, నా అంతరంగ కథనం పేరిట చిన్ననాటి అనుభవాలను, అనుభూతులను, చివరకు మిగిలేది నవల మొదలైన రచనలు చేశారు. బుచ్చిబాబు గారు సున్నిత మనస్కుడు, తాత్వికుడు, భావుకుడు, ప్రకృతి సౌందర్య ఆరాధకుడు, కవి అవడం వలన ఆయన రచనల్లో సౌందర్యం, కవితాత్మకత, ఒక ఆవేదన కనపడతాయి. ఆయన రచించిన ఏకైక నవల చివరకు మిగిలేది ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఈ రచనను 1942లో తలపెట్టినా రచన 1946లో మొదలై 16 మాసాల పాటు పత్రికలో సీరియల్గా ప్రచురించబడింది. బుచ్చిబాబు గారు మొదట నవలకు ఏకాంతం అని పేరు పెట్టగా సాహితీవేత్త శ్రీ ఆచంట జానకీరామ్ గారు ఆ పేరును చివరకు మిగిలేదిగా మార్చారట. తెలుగు నవలా సాహిత్యంలో వచ్చిన మనోవైజ్ఞానిక నవలల్లో ప్రముఖమైనదిగా పేరు పొందింది నవల. తెలుగు నవలా సాహిత్యంలో మాలపల్లి, వెయ్యి పడగలు తరువాత మహాకావ్య లక్షణంగల నవలగా ప్రముఖంగా చెప్పుకోదగింది చివరకు మిగిలేది. మహాభారతంలాగా సమాజాన్నంతా వస్తువుగా స్వీకరించి ఆఖ్యానోపాఖ్యాన సంకుల నిర్మాణంతో రామాయణంలాగా చివరకు మిగిలేది ఏక వ్యక్తి జీవితాన్ని వస్తువుగా స్వీకరించి అదొక్కటే ప్రధానమైన నిర్మాణంతో ఉంటుంది. అయినా దయానిధి తన జీవితాన్వేషణలో సౌందర్య ప్రతీక అయిన కోమలితో తానొక్కడే మిగలడం, మహాభారతంలో చివరకు ధర్మానికి ప్రతీక అయిన కుక్కతో ధర్మరాజు మాత్రమే మిగలటాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ నవలేతి వృత్తం రెండు ప్రపంచ సంగ్రామాల మధ్యకాలంలో తెలుగునాట కొందరు యువతీ యువకుల జీవితాన్ని చిత్రించడంగా ప్రారంభమై జీవితంపై ఒక దృక్పథాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో రచనగా సాగి ప్రేమ, సౌందర్యం, దయా, స్వాతంత్ర్యం అనే మహత్తర మానవీయ గుణసంపత్తిని సాధనంలో సమకూర్చుకొని జీవనాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవడానికి ప్రేరణనిస్తూ ఆ మానవీయ గుణాల సాధన ద్వారా మానవాత్మ తనను తాను తెలుసుకొని విముక్తి పొందడాన్ని అంచెలంచెలుగా నిర్దేశిస్తుంది. ఈ క్రమంలో రెండు ప్రపంచ యుద్ధకాలపు మధ్యకాలపు తెలుగుదేశపు చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నింటినీ ఇతివృత్తం ప్రస్ఫుటం చేస్తుంది. నవలలో సమకాలీన కాల్పానుకోద్యమ చైతన్యం, తత్ఫలితమైన స్త్రీ పురుష సంబంధాలను గుర్చిన విలక్షణ దృక్పథాలు, ప్రాంతీయ స్థాయిలో సాగుతున్న ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, జాతీయ స్థాయిలో సాగుతున్న స్వాతంత్రోద్యమం ఇవి కాక ఆనాటికి ఇంగ్లీషు భాషా సాహిత్యాల అధ్యయనాల ఫలితంగా యువకులలో, మేధావులలో ఆలోచనలు రేకెత్తిస్తున్న అస్తిత్వవాద, మానవతావాదులు, సామ్యవాదం ఇవన్నీ కూడా పరస్పర సంబంధంతో ఇతివృత్తంలో విడదీయరాని భాగాలైనాయి. ఇవన్నీ కలిసి దయానిధి అతని వ్యక్తి బాహ్య జీవితాన్ని కాక అంతర జగత్తును కూడా లోలోతుల నుండి స్పృశిస్తూ ప్రదర్శింపజేస్తాయి. అందువల్లనే చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలగా రూపుకట్టుకున్నది. చివరకు మిగిలేది నవల ఇంత విశిష్టంగా రూపుదిద్దుకోవడంలో ఇతివృత్తంతో విడదీయరాని భాగంగా ఉన్న రచనాశిల్పం ఎంతో దోహదం చేసింది. కథాకథన శిల్పం ద్వారా ఆధునిక ధోరణులతో పాత్రల అంతరంగాన్ని సుస్పష్టం చేయడానికి వీలైంది. అనుభూతి ప్రధానమైన కవితావేశంతో ఊహాబలంతో ఖండకావ్యంలాగా సాగిపోయే పాత్ర స్వగతాల శైలి వర్ణనలు చివరకు మిగిలేది నవల యొక్క కళా సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇతిహాస రచయితకుండే తాటస్థ్య బుద్ధి లక్షణం ఉండటం వలన మానవ జీవితం ఆదర్శ నాయక జీవితంలా కాకుండా కష్టసుఖాల మంచి చెడుల ద్వంద్వాలతో ప్రవర్తించే వెలుగునీడల సమ్మేళనంగా ఈ నవలలో రూపొందించబడింది. అందువలన ప్రతి పాత్ర అదెంత చిన్నదైనా స్పష్ట రేఖలతో భాషించి తన్ను గుర్చి తెలుసు.

తెలుసుకోమంటుంది. అలా తాత్విక జిజ్ఞాసతో కూడిన గంభీరమైన నవల చివరకు మిగిలేది ఒక అరుదైన సృజనాత్మక అక్షర చిత్రం. కథానాయకుడు నవలలో చేసే తాత్వికపరమైన ఆలోచనలు, జీవితాన్ని తెలుసుకోవాలని అతడి ఉత్సుకత, కొన్ని స్వగతాలు, ప్రకృతి వర్ణనలో వాడిన వాక్యాలు, కొన్ని ఉపమానాలు మర్చిపోలేనివి. నాటకీయంగా సాగే సంభాషణలు, పాత్రల ద్వారా రాజకీయాలు, పురాణాలు, ఆధ్యాత్మికత, స్త్రీల స్వభావం పట్ల ప్రకటితమయ్యే అభిప్రాయాలు చాలా వరకు ఆమోదకరంగా లేకపోయినా మనుషుల మనస్తత్వాల లోతులను తెలిపే సజీవమైన పాత్రలు ఈ కథకు ఆకర్షణలు. ఈ నవలలో పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. అంటే పాఠకులు ఒప్పుకోరు కాబట్టి ఆ మాట అనట్లేదని ఉపోద్ఘాతంలో తెలిపారు రచయిత. ఇంతటి సజీవమైన పాత్రల వెనుక తప్పకుండా ఏ యథార్థ గాథల ప్రేరణ ఉండి ఉంటుందని కథ చదివిన ప్రతి వారికి అనిపించక మానదు. ప్రథమ ముద్రణకు రచయిత రాసిన ఉపోద్ఘాతంలో ఈ నవలా రచన వెనుక గల కారణాలు, ఆలోచనల గురించి చెప్పారు బుచ్చిబాబు గారు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు, నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు, కానీ ప్రేమించలేకపోవడంలో అట్లా సమాధాన పడేందుకేమీ లేదు. నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు కంటే విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్ని బట్టి ఈ సమస్యని నవలలో చర్చించి ఒక సమాధానం కనుక్కున్నానని కాదు, ఈ వస్తువుని వ్రాస్తేనే విషయం నాకు విషదపడుతుందని, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందని తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకు ప్రేరణ అంటారు బుచ్చిబాబు గారు. ఇక కథాంశం కల్పనా చాతుర్యం. భావకవులలో కృష్ణశాస్త్రి, కల్పనికోద్యమ నవలాకారులలో చలం బుచ్చిబాబుకు ఆరాధ్యులు. బుచ్చిబాబు కాల్పనికోద్యమంలో పుట్టి పెరిగినవాడు. సమకాలీనమైన ఈ సాహిత్యోద్యమ ప్రభావాలు బుచ్చిబాబును, ఆయన సాహితీ వ్యక్తిని కూడా తీర్చిదిద్దాయి. అందువలన చివరకు మిగిలేదికి ప్రధాన భూమికగా పనిచేసినవి కాల్పనికోద్యమ భావాలే. కాల్పనిక రచనకు ముఖ్య లక్షణాలు, వ్యక్తి ప్రధానమైనది స్వేచ్ఛ, సౌందర్య పిపాస, ప్రకృతి ప్రీతి, ప్రణయతత్వం మొదలగునవి. కాల్పనికవాదం యొక్క అంతఃస్వాన్ని అవాహన చేసుకున్న బుచ్చిబాబు దాని నిరూపణగా చివరకు మిగిలేది ఇతివృత్తాన్నంతా వ్యక్తి ప్రధానమైందిగా సిద్ధం చేశాడు. ఆ వ్యక్తి దయానిధి. కాల్పనికోద్యమ సంస్కారం అతనిది. ఈ సంస్కారం వల్ల అతని అంతరంగానికి మించిన ప్రపంచము, అతని అనుభూతికి మించిన సత్యము నవలేతివృత్తంలో కనపడవు. ఈ నవల వ్యక్తి జీవితం, ప్రేమ, కామం, వివాహం మొదలైన సమస్యలన్నింటినీ ఆత్మాశ్రయ కవితావేశంతో చిత్రించింది. కాల్పనికోద్యమ కవులు వ్యక్తి ఆ తత్వంలో వాంఛించిన స్వేచ్ఛ దయానిధికి కూడా కావాలి. దయానిధి పెనుగులాట అంతా వ్యవస్థ నుండి అచ్చమైన స్వేచ్ఛం కోసమే. ఈ పెనుగులాటలో అతను పొందే వేదనే ఈ నవలలో ప్రధాన ఇతివృత్తమైంది. దయానిధి అందగాడు, చదువుకున్నవాడు, ఉన్నత కుటుంబానికి చెందినవాడు, త్వరలో డాక్టర్ కాబోతున్నవాడు దయానిధి. జీవితంలో చివరకు మిగిలేదేమిటన్న తత్వపరమైన అన్వేషణలో ఎన్నో అనుభవాలు అతడికి. కోమలి, అమృతం, సుశీల, ఇందిర, నాగమణి, శ్యామల, రోజ్, కాత్యాయిని మొదలైన స్త్రీలు అతడి జీవితంలో అతడి ప్రమేయంతోనూ లేకుండానూ ప్రవేశించి వెళ్ళిపోయి అతడి ఆలోచనల్లో, జీవితంలో కూడా గొప్ప మార్పును తీసుకుని వస్తారు. అతడి ఆలోచనల్లో కలిగిన ఆ మార్పే చివరికి అతడు తెలుసుకున్న సత్యం. ప్రేమించలేకపోవడం, అధైర్యం, నిస్సహాయత, దుర్బలత్వం నిన్న అంతర్ముఖుడు దయానిధి మహానాయకుడు కాదు, ఒక సగటు మనిషి అన్నమాట. ఈ సగటు మనిషి తన ప్రశ్నలకు ఏమి సమాధానాలు సంపాదించుకున్నాడు, సంఘంతో ఎలా పోరాడాడు, ఆ ప్రయత్నంలో పొందిన అనుభూతులు ఎటువంటివి, చివరికి తనలో తాను ఎలా సమాధాన పడ్డాడు అన్నదే చివరకు మిగిలేది కథ. ఈ నవలలో మనకు పలు రకాల రచనా ప్రక్రియలు, సిద్ధాంతాలు దర్శనమిస్తాయి. ఆంగ్ల సాహిత్యంపై మంచి పట్టున్నవారవడం వల్ల బుచ్చిబాబు గారు అలాంటి ప్రయోగం చేసుంటారు. ఈ ప్రక్రియలను తెలుసుకోకుండా దయానిధిని, పాత్రను అర్థం చేసుకోవడం ఒకంత కష్టం. వాటిలో మొదటిది ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఒడిపస్ కాంప్లెక్స్. ఈ సిద్ధాంతం ప్రకారం కొడుకుకు తల్లి కంటే ఒక అనిర్వచనీయమైన అనురాగం ఉంటుంది.
అచేతనంగా ఏర్పడే ఈ అసాధారణమైన ప్రేమ వల్ల తల్లిని ప్రేమించినంత గాఢంగా మరొకరిని ప్రేమించలేకపోతాడు కొడుకు. డిహెచ్ లారెన్స్ సన్స్ అండ్ లవర్స్ విపులంగా చెప్తారు, శీలవతి కాదన్న నిందతో జీవితాన్ని మోసిన దయానిధి తల్లి నవల మొదట్లోనే మరణిస్తుంది. ఆమె జీవితం, ఆమెకు కళంకాన్ని ఆపాదించిన కారణాలు కథా పరిధిలోకి రావు. కానీ ఆ కారణంగా మనుషులు, సంఘం దయానిధిని ఎంత క్షోభ పెడతాయో పలు సందర్భాల్లో మనకు తెలుస్తుంటుంది. కళంకిత కొడుకన్న అపవాదుని జీవితమంతా మోస్తాడతడు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు బిడ్డలు ఎలా ఆహుతవుతారో, అవి జీవితాంతం వారినెలా వెంటాడతాయో అతడి జీవితం చెబుతుంది. తల్లి పట్ల ఉన్న ఈ అసాధారణమైన అనురాగం వల్ల దయానిధి తన జీవితంలో ప్రవేశించిన ఏ స్త్రీని ప్రేమించలేకపోతాడు, దగ్గర కాలేకపోతాడు. ఒక్క అమృతానికి తప్ప తల్లిలా తనపై అపారమైన కరుణ, దయా, ప్రేమ చూపెట్టింది కాబట్టి అమృతానికి సన్నిహితుడవుతాడు దయానిధి. రాతి శిలల మధ్య ఉండాల్సింది అమృతం. ఎక్కడో ఏ హంపీలోనో అన్ని రాళ్ళు, భగ్నప్రతిమలు, ఒంటరిగా నిలిచిపోయిన స్తంభాలు, ప్రేమ కోసం గుండె చేసుకున్న రాకుమార్తెల విగ్రహాలు అన్నీ శిథిలమైపోయి ఏ అర్ధరాత్రో అడుగుల చప్పుడు నిట్పూర్పు వినపడితే కదులుతాయేమోననిపించే ప్రమాదస్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూర్చుని విషాదంలో నవ్వుతుంది అంటాడు. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగుర్చుకొని ఆమెను శిలగా మార్చివేస్తుంది. ఏ రాతిని నిట్టూర్పుతో కదిల్చినా, అమృతం కలలో కార్చినా కన్నీరులా నీరైపోతుంది అనుకుంటాడొకచోట. రచయితలోని భాషా సౌందర్యం ఇటువంటి మరికొన్ని వాక్యాల్లో వెల్లడవుతుంది. ఈ ఇడిపస్ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తుల్లో ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. చీకటి సమస్య అధ్యాయంలో షేక్స్పియర్ నాటిక హామ్లెట్ ప్రస్తావన తెచ్చి హామ్లెట్ పడిన మానసిక సంఘర్షణ గురించి వివరిస్తూ అతడి సమస్యను గురించి ఒక వ్యాసం రాస్తాడు దయానిధి. తన తల్లి పట్ల కూడా దయానిధికి అటువంటి ద్వేషం, ప్రేమ కలగలిసిన భావాలున్నాయని అప్పుడు మనకు అర్థమవుతుంది. హామ్లెట్ వద్ద యాతనే అతను పడ్డాడు. తల్లి పట్ల ఉన్న ఆ ద్వేషంతోనే చివరలో తన ఆశ్రయం కోరి వచ్చిన కోమలిని కూడా చంపాలనే ఆలోచన కలుగుతుంది అతడికి. కానీ చివరలో అతడి ఆలోచనలో మార్పు వస్తుంది. అంతవరకు తల్లిని ద్వేషించిన సంఘాన్ని ద్వేషిస్తూ వచ్చిన అతడు ఆ ద్వేషాన్ని వదిలేస్తాడు. తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు అంటాడు ఒకచోట. జీవితానికి అర్థమేమిటో తెలియలేదని అన్నాళ్ళు బాధపడిన అతడికి వైకుంఠం మాస్టారు రాసిన ఉత్తరం వల్ల జీవితానికి అర్థమేమీ లేదని తెలుస్తుంది. అర్థమేమీ లేనప్పుడు సంస్కరించాల్సింది ఉండదు కదా. అతడిలో ఆనందం ఉద్భవిస్తుంది. సంఘాన్ని మార్చలేదు, మనుషుల్ని మార్చలేదు, మారిస్తే బాధ, పగ, యుద్ధం, తనలో తాను సమాధానపడాలి. ఇది ఆనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రమైన మహత్తర ఆనందం అతనిలో ఉద్భవించింది. ఇక్కడ మనకు అస్తిత్వవాదం కనపడుతుంది. ఇదే రచయిత వినిగించుకున్న మరో సిద్ధాంతం. అస్తిత్వవాదం ప్రకారం మనిషి మనుగడలో అతడే కర్త అని, అతడి జీవితంలో జరిగే పనులకు ఏ మానవాతీత శక్తి ప్రమేయం లేదని, అతడి కర్మలకు అతడే బాధ్యుడని, దేవుడో తలరాతో పూర్వజన్మ సుకృతమో కాదన్నది ఈ సిద్ధాంతవాదుల వాదం. ఇవే అభిప్రాయాలను దయానిధి వివాహ సమయంలో అతడి స్నేహితుడి సంభాషణల ద్వారా చర్చకు తెస్తాడు రచయిత. ఇక ఆత్మకథ రూపంలో దయానిధి చెప్పుకునే కథనంలో ఇతర పాత్రల వర్ణన, స్వభావాల వివరణల్లో ఎంతో మనస్తత్వ విశ్లేషణ కనబడుతుంది. దయానిధి పట్ల లవ్ హేట్ రిలేషన్షిప్ చూపిన సుశీల, అగ్నిసాక్షిగా అతడి భార్య అయి అతడి సహచారిణి కాలేకపోయిన అభాగిని ఇందిర, అతడి పట్ల ఆకర్షితురాలైన నాగమణి, వివాహిత అయిన బంధమైన ప్రేమ చూపించే అమృతం, ఆమె భర్త కాంతారావు, వదిలి వెళ్ళిపోయినా మళ్లీ తిరిగి వచ్చి తనలోని మార్పు వల్ల అతడి ప్రేమను పొందగలిగిన కోమలి, హుషారుగా కనబడే లోతైన వ్యక్తిత్వమన్న జనార్దనం, సౌందర్య రాహిత్యమనే మానసిక రుగ్మతతో బాధపడే శ్యామల, రాయలసీమలో ఆదరించి ఆవాసం కల్పించిన అనంతాచారి గారు, వారి కుటుంబ సభ్యులు, నమ్మిన బంటు నారయ్య మొదలైన పాత్రల నుంచి తెలుసుకోవలసిన సంగతులు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అతి చిన్న పాత్రలో కూడా మథనం, వారి ఆలోచనలు, స్వభావాలు గుర్తుండిపోయేలా ఉంటాయి.
రాయలసీమలో రేగిన విద్వేషాల్లో దయానిధికి ఎదురైన అకారణ ద్వేషాల కారణంగా అతడిలో మనుషుల పట్ల సంఘం పట్ల ఒక రకమైన నిర్వేదం ఏర్పడుతుంది. భార్య ఇందిర మరణించినప్పుడు అది బయటపడుతుంది. ఈ మనుషులు గోనిబస్తా మనుషులు. ఏ బస్తా ఖాళీగా ఉండదు. అందులో పుష్పాలు వెయ్యాలి, లేకపోతే రాళ్లు వెయ్యాలి, కట్టెలు వెయ్యాలి. ప్రతివాణ్ణి ఆ బస్తాలో దిగేసి చుట్టుకొమ్మకు వేలాడదీస్తారు అంటాడు. తండ్రి పట్టుదల వల్లే ఇందిర తన వద్దకు రాలేకపోయిందని అర్థమవుతుంది దయానిధికి. తల్లిదండ్రుల చెప్పు చేతల్లో పెరిగిన వ్యక్తిత్వం లేని అమాయకురాలు ఇందిర అంటాడు. అందువల్ల వివాహం నిర్బంధ స్నేహమని అతనికి నమ్మకం ఏర్పడుతుంది. అమృతంతో జరిగిన పొరపాటు వల్ల శరీరాల స్నేహం పోనుపోను ద్వేషంగా మారి ఆత్మలను చంపేస్తుందనే విశ్వాసం అతడిలో ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం కానంత వరకు, శరీరాలు పరిచయం కానంత వరకు ప్రేమ ఉంటుంది. కాబట్టి శరీరాల జోలికి పోకుండా స్నేహంగా ఉంటే జీవితం కొత్తగా ఉంటుందని, బ్రతుకు మీద విసుగు పుట్టదని అతడి సరికొత్త వాదన. సంఘాన్ని గౌరవించే అవసరం నాకు కనబడలేదు. మరణించిన తర్వాత కూడా సంఘం తిడుతూనే ఉంటుంది. ఫలానా జిల్లా వాడిని అని రాజకీయంగా ద్వేషిస్తుంది సంఘం. ఫలానా తల్లి కొడుకని నైతికంగా హింసించింది సంఘం అంటాడు. రచయిత ఈ నవలలో ఉపయోగించిన మరో శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ చైతన్య స్రవంతి పద్ధతి. కథనమంతా దయానిధి తన స్వీయ చరిత్ర తానే చెప్పుకుంటున్నట్లు నడుస్తుంది. మధ్య మధ్య దయానిధి స్వగతాలతో, ఆ స్వగతాలు కూడా మామూలు స్వగతాలు కావు, మనసులోని రహస్యాలను బయటపెట్టి అంతర్గత స్వగతాలవి. సభ్యాసభ్యతలను చూడకుండా, ఒక క్రమంలో ఉండకుండా, మనసులోకి వచ్చిన ఆలోచన వచ్చినట్లు బయటకు చెప్పేసే స్వగతాలవి. అలా ఎగుడు దిగుడుగా ఉంటాయి. కాబట్టే చైతన్య స్రవంతిలో నడిచే కొన్ని రచనలు అయోమయంగా అర్థం కాకుండా కనిపిస్తాయి. కథనంలో దయానిధి చెప్పే స్వగతాలు కూడా ఇలాంటివి. కాబట్టే అతని పాత్ర కొందరికి అయోమయంగా, గజిబిజిగాను, అర్థం కానట్లుగాను అనిపిస్తుంది. తన తాటస్థ్య భావ లక్షణం చేత చివరకు మిగిలేది రచించడంలో బుచ్చిబాబు సృజన శిఖరాన్ని చేరుకున్నారు. ఆ సృజన శిఖరం చేరిన లక్షణంతోనే తాను వ్రాసింది ఒక్క నవలే అయినా దానివల్లనే గొప్ప నవలా రచయితగా కీర్తి ప్రతిష్టలు కలిగాయి బుచ్చిబాబుకు. మనోలోక విన్యాసాన్ని ప్రదర్శించే రచనాశిల్ప వైలక్షణం చివరకు మిగిలేది. అది రచనగా వెలువడ్డ నాటి నుండి ఈనాటి వరకు వివేచన గల పాఠకులెందరి చేతనో చదివించింది. నవలను జీవింపజేసే లక్షణమే ఇది. వైలక్షణం చేతనే రచయిత తన రచన ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో దానిని చైతన్యవంతంగా పాఠకలోకానికి అందించడానికి వీలవుతుంది. అనేక భౌతిక సాంస్కృతిక ప్రభావాలకు లోనవుతూ ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆ వ్యక్తి అంతర్బాహ్య సంఘర్షణలు ఎలా గురి అవుతాడో దానిని రచనాశిల్ప విన్యాసం ద్వారా చివరకు మిగిలేది నిరూపించింది. అందువలన భవిష్యత్తులో కూడా దీనికి వివేచన గల పాఠకులుంటారనడంలో సందేహం లేదు. రచయిత బ్రతికిన ఈ సమాజ కాల చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నీ కథలో భాగంగా సాగటం చివరికి మిగిలేదిలోని గొప్ప విశిష్టత. దీనికో నవల ఒక కాలానికి సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక వాస్తవికత దృక్పథంలో అది రచించబడటాన్ని నిరూపిస్తుంది. నవలేతి వృత్తం ఒక కాలానికి ఒక సమాజానికి ప్రాతినిధ్యం వహించిందనగానే అది పాఠకులలో చర్చకు తావిస్తుంది. కాలం యొక్క, ఆ సమాజం యొక్క చారిత్రక సాంస్కృతిక పరిస్థితుల నవగాహన చేసుకుని ఆ భూమిక నుండి నవలేతి వృత్తాన్ని లోలోతుల వరకు విశ్లేషించుకుంటూ పోయి నూతన విషయాలను ఆవిష్కరించే అవసరాన్ని కల్పిస్తుంది. ఆ రకంగా చివరికి మిగిలేది నవలేతి వృత్తం అప్పటి నుండి ఇప్పటి వరకు విశ్లేషణకు గురవుతూనే ఉంది. ఇది విమర్శనా సాహిత్యం అభివృద్ధి చెందడంలో విశేషంగా తోడ్పడింది. ఏ తాత్విక సిద్ధాంతాలు, ఏ రాజకీయ వాదాలు, ఏ నైతిక విలువలు ఇందులో ప్రతిపాదించబడ్డాయో, చర్చించబడ్డాయో, మానవుని మహోన్నతికి, మనిషిగా బ్రతకడానికి వ్యక్తి అస్తిత్వం ప్రధానంగా గొప్ప నైతిక విలువలు ఈ నవలలో ప్రతిపాదించబడినట్లుగా కొందరు భావిస్తే, మరికొందరు అసలు దీనిలో మానవ నైతిక జీవనాన్ని పటిష్టం చేస్తే సూత్రాలే లేవని భావించిన వారు ఉన్నారు. అయినా ఒక నిర్దిష్ట కాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ తత్కాల చైతన్యాన్ని ప్రతిఫలించడంలో చివరకు మిగిలేది విజయం సాధించిందని చెప్పక తప్పదు. తెలుగు నవలా సాహిత్యంలో చివరకు మిగిలేది సాధించిన విజయం కేవలం ఒక కాలాన్ని, ఒక దేశాన్ని స్ఫురింపజేయడంలో మాత్రమే కాదు,
ఆ కాలంలో ఆ దేశంలో ప్రవర్తింపజేసే కథలోని మానవీయ చైతన్య పరికల్పన వల్ల మాత్రమే అది గొప్ప నవలగా స్థిరపడుతుంది. చివరకు మిగిలేది నవలలో కథకు ఈ మానవీయ చైతన్య పరికల్పన పరమ రమణీయంగా జరిగింది. కాలంతో

0: దేశంతో నిమిత్తం లేకుండా మనుషులు ఎప్పుడైనా ఎక్కడైనా అట్లాగే ప్రవర్తిస్తారని చివరకు మిగిలేది చదివి ఊహించడం సులభం. మానవ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చి ఆ ప్రవృత్తి పట్ల రూపకల్పుకునే మానవ చైతన్యాన్ని నవలేతి వృత్తం సౌందర్యయుతంగా వివరించింది. కనుక ప్రవృత్తి స్వభావం తెలిసి అట్లా అనుకోవడం జరుగుతుంది. చివరకు మిగిలేది దాని రచనాశిల్ప వైలక్షణం చేత రచనగా నిలబడి సమకాలీన సామాజిక చైతన్య లక్షణ ప్రస్ఫురణ చేత ప్రసిద్ధమై మానవీయ చైతన్య పరికల్పన పరిపుష్టి చేత సార్వజనీనము సార్వకాలికము అవుతున్న మానవాస్తిత్వానికి మానవాన్వేషణకు సంబంధించిన చైతన్యమే మానవీయ చైతన్యం. ఆ చైతన్యం మనిషి ఉన్నంతకాలం అంటిపెట్టుకుని ఉంటుంది. ప్రాచీన కాలాలలో అది ఆత్మాన్వేషణగా ఉంటే ఆధునిక కాలంలో అది అస్తిత్వాన్వేషణగా ఉంటుంది. మానవ జీవితమంతా తాను పూర్ణ మానవుడు కావడం కోసం అంతర్బాహిర శక్తులతో చేసే పోరాట రూపమే. ఆ చైతన్యం కల మానవ జీవితాన్ని సర్వసమగ్రంగా నిరూపించింది. కనుక చివరకు మిగిలేది నవల సర్వకాలీనమై సర్వజానీనమై విలసిల్లుతుంది. సమకాలీన చైతన్యం ఆధారంగా మానవీయ చైతన్య పరికల్పనకో దేశకాలాల సరిహద్దులు దాటి జీవించే మహాగ్రంథాలలో చివరికి మిగిలేది ఒకటిగా చెప్పుకోవచ్చు. మానవుడు తన మనస్సులోని చీకటి కోణాలలో తడబడుతూ అంధుడై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనికి ఒక దయ ప్రేమ ఆదరణ కొత్త వెలుతురు చూపించి మనస్సులోని చీకటి కోణాల నుండి విముక్తుండి చేసి విశాలమైన సృష్టి చైతన్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేటట్లు ఎట్లా చేయగలిగారో తెలుగు నవలల్లో చివరకు మిగిలేది అనన్య సామాన్యంగా నిరూపించింది. మానవుడు పరిపూర్ణత పొదగడానికి క్రమంగా తన సర్వస్వాన్ని పరిత్యజిస్తూ పోవడమే కాక చివరికి తన అహంకారాన్ని కూడా సమిష్టి చైతన్యంలోకి లయింపజేయడమే చివర పరిష్కారంగా ఈ నవల సూచిస్తుంది. భౌతిక జగత్తుకి భావజగత్తుకి నడుమ ఉన్న సరిహద్దు రేఖలను చెరిపివేసి సమన్వితమైన పరిపూర్ణ మానవార్భానికి వ్యక్తి తాను ఎంత నిర్లిప్తంగా ఉంటూ కర్మయోగాన్ని సాధించవలసి ఉన్నదో చివరకు మిగిలేది స్పష్టపరిచింది. ఈ విధంగా ఈ నవలేతి వృత్తం ఎన్నో సాహిత్య వాదాలను కాల్పానికోద్యమంలోని భిన్న లక్షణాలను సమీకరించుకొని వివిధ సందర్భాలలో సన్నివేశాలలో అర్థవంతంగా ప్రయోగాత్మకంగా ప్రయోజనవంతంగా పాత్రోచితంగా వాటిని ఆవిష్కరిస్తూ చివరకు మిగిలేది నవలారచనలో విలక్షణమైన బలీయమైన కాల్పానికోద్యమ భూమిక ఉండటాన్ని సహేతుకంగా సాదృశ్యంగా నిరూపిస్తున్నది.
1: మీరింతవరకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీనరసింహరాజు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా మల్లీశ్వరి చిత్రానికి ఘంటసాల పి భానుమతి పాడిన పాట వింటారు. రచన దేవులపల్లి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత భీమా చిత్రానికి హరిహరన్ ఆర్ ప్రసన్న మహతి పాడిన పాట వింటారు. సంగీతం హ్యారిస్ జయరాజ్, రచన ఏఎం రత్నం, శివ గణేష్. ఈ పాటను వినిపించమంటూ ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్మలేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పెళ్లి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ చిన్నతిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

ఆత్మబలం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ అమన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత దసరా బుల్లోడు చిత్రానికి ఘంటసాల పిసుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ పెడన్ నుంచి యోగిత, మీనా, శాంతి ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపర శ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన అయితే ఇప్పటికీ కొంచెం సంఖ్య తక్కువగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. 0866-248-8812 నెంబర్కి మనకి ముందుగా పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రానికి అభినందనలు శుభాకాంక్షలను తెలియజేస్తూ 2 సీస పద్యాలను ఈ వాట్సాప్లకే సకాలంలోనే పంపాను. కనీసం ఒక పద్యాన్నైనా చదువుతారనుకున్నా ఏది ప్రసారం కాలేదు అంటున్నారు. అలాగే గత వారంలో సర్వశ్రీ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ, ఎం కృష్ణ కిషోర్ రాయప్రోలు, జగదీశ చంద్ర శర్మగారులు అందించిన సూక్తి సుధలో సముద్ధాత భావ సుందరాలై అలరించాయి. వ్యక్తిత్వ వికాస అంతఃశత్రు నిర్మూలనాంశాదులను చక్కగా ప్రస్తావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మ సాంబశివరావు గారు భానుకవి కావ్యగత వినూతనాంశాలను చక్కగా ఆవిష్కరించారు. గత బుధవారం ఉదయ సమీరాల్లో మా మాస్టారు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీదేవి భాగవతాన్ని గురించి శ్రీ వియ్యూరు దుర్గాప్రసాద్ గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు. చాలా చాలా బాగుంది అంటున్నారు. ఇక వీరే రాస్తున్నారు, రక్తదాన దినోత్సవం సందర్భంగా నేటి సరస వినోదిలో ప్రసారమైన సమస్యపూర్ణ పద్యాలు సముద్ధాత భావ సుందరాలై అలరించాయి. ప్రతిరోజు పతాక ప్రాయ కార్యక్రమంగా ఉన్న శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ముగింపునకు వస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ధారావాహికగా రామాయణ సుందరకాండ కానీ లేదా భర్తృహరి సుభాషిత త్రిసతి కానీ ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్య కవితతో ప్రసారం చేయ కోరిక అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, గత 2 వారాలుగా మీరు పునఃప్రసారం చేస్తున్న డాక్టర్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి సూక్తి సుధలో అమృతాయ మానాలుగా ఉన్నాయండి. నేడు ఇప్పుడే ప్రసారమైన శ్రీ బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది నవలను గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి విశ్లేషణ ఆలోచనాత్మకమై అలరించింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలంటూ మన కార్యక్రమాల మీద సుదీర్ఘమైన లేఖ పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. మనకి పంపించారు ఉభయ కుశలోపరి కార్యక్రమంలో గత వారం చాలా మెసేజ్ చదవలేదు అని రాసి పంపించారు. అయితే రాసి పంపించండి, మేము చదవటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. తర్వాత మనకి పంపించారు, నమస్తే, నేను మురళి భటిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఉదయం భక్తి రంజని పాటలు బాగుంటున్నాయి. అలాగే ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యపూర్ణ చాలా బాగుంది, శ్రోతలు పంపిన రచనలు మాకు నచ్చాయి అంటున్నారు. చదివిన శర్మగారికి చాలా ధన్యవాదాలను రాసి పంపించారు. ఈ మాసపు పాట శీర్షిక వినిపించిన పాట చాలా బాగుంది అంటున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రాబోయే అతిథి శీర్షిక నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమం వినిపిస్తున్నారు. అలా కాకుండా కేవలం శ్రోతల కోసమే కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, వినిపించండి అంటున్నారు. తర్వాత వీరే ఏమంటున్నారంటే, ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, సీనియర్ శ్రోతలతో వారానికి ఒకరిని పరిచయం చేయండి, మా భట్టిప్రోలు రండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, వీరు పరవశించిన ప్రకృతి చల్లదనాలకు ఆకాశం పన్నీటి జల్లులు కురిపించగా ఆ చిరు జల్లులకు గగనాన విరిహల్లు హరివిల్లు ఏర్పడినట్లుగా హరివిల్లే ఆకాశానికి తోరణాలుగా బాసిల్లగా ఆ తోరణాల హరివిల్లుకే తుమ్మెదలు ఆకర్షించినట్లుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలు ఎంతో ఆకర్షణ అవుతున్నారు అన్నారు. ఈ వారం కవిత మీరు రాసింది చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి చల్లబడిన వాతావరణంలో మీరు ఇంత చక్కగా రాసి పంపించారు చల్లదనం గురించి, సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇలా కంటిన్యూ అవుతుండండి. ఇక నెక్స్ట్ చూద్దాం మనకి పంపించారు,
1: 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైన బాలల హక్కులు పరిరక్షణ గురించి రావుల సాంబశివరావు గారి ప్రసంగం చాలా బాగుంది, చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేసిన మీకు మా ధన్యవాదాలు అంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ మెసేజ్ అయితే పంపించారు.
0: తర్వాత చూద్దాం మనకి పంపించారు ఎవరంటే సర్వీసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మనకి రాశారు, సీనియర్ ఆకాశవాణి శ్రోత అని రాశారు. తర్వాత ఏమంటున్నారంటే వీరు ఉభయ కుసులపరి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 8వ తేదీ సూక్తి సుధలో శ్రీ పారుపల్లి బాలకృష్ణ గారు రామాయణం మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలను చక్కగా ప్రబోధించారు. 13వ తేదీన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అన్నవరపు రామస్వామి గారు, ఇంకా దండమూడి రామ్మోహన్ రావు గారుల అద్భుత సంగీత గాన సభ చాలా బాగుంది. ఈ త్రయం యొక్క సంగీత గాన సభ చాలా సంవత్సరం తర్వాత విని ఆనందించాను. చివరిలో అంతా బ్రహ్మమయం అనే సదాశివ బ్రహ్మేంద కీర్తన బాగుంది అంటున్నారు. ప్రసారమైన 14వ తేదీ ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ సుశాంత్ గారి వేణుగానం బాగుంది, అందరికీ ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు చూద్దాం వీరెవరంటే మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటారు. నమస్తే అండి. సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ రాముని పరిపాలనా విధానం గురించి చక్కటి విషయాలు అందించిన శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి నాత్యాకాలం విని భక్తి పార్వశ్యం చెందాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపౌలు మురళీకృష్ణ గారి వయలిన్ వాదనం మా వీణులు విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు. మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శివి చక్రవర్తి నాటకం నుండి సౌదామణి పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ సుందర్రావు గారికి, హార్మోనియం సహకారం అందించిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా రాసి పంపించారు. ఇంకా వీరే ఏం రాశారంటే చూద్దాం.
1: 9వ తేదీ మంగళవారం సూక్తి సుధలో వైరాగ్యం గురించి చక్కటి సమాచారం అందించిన నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాస్ కీర్తనలు వినితరించాం. ఇదే రోజు రాత్రి ప్రసారమైన హరికథ మాకు నచ్చింది అంటున్నారు. ఇక 10వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో నామావళి, శ్రీకృష్ణ స్తుతి వినితరించాం. మధ్యాహ్నం ప్రసారమైన వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పలు అంశాల గురించిన డాక్టర్ కె పూర్ణరాజేశ్వరి గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఏలూరు నుంచి రాధా, మున్నా, రఘుబీర్ సింగ్, సుగుణభాయి.
0: అయితే ఇంకా వీరే ఇంకా టైప్ చేస్తున్నారు. రఘుబీర్ సింగ్ గారు త్వరగా టైప్ చేసి పంపించండి. తర్వాత చూద్దాం మనకి పంపించారు వీరు ఎవరంటే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరిపోతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఇక తర్వాత పంపించారు ఉభయ కుసులోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సతిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి నుండి కేంద్రం నుండి రోజు వినిపిస్తున్న కార్యక్రమాలు కొన్ని వాటిని అస్సలు మిస్ అవ్వకుండా వింటాను. వనితావాణిలో విశేషాలు, ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, అలాగే తృణధాన్యాల గురించి, ఈరోజేమో బట్టల గురించి, ఇంకా 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం, అందులోనూ ఆదివారం మంచి రసవత్తరంగా చాలా ఆసక్తిగా ఉంటుంది, కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ సత్యరెడ్డి గారు పంపించారు వీరు అనపర్తి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చిన కార్యక్రమాల గురించి రాసి పంపించండి, యువలయాలో పార్టిసిపేట్ చేయండి. తర్వాత చూద్దాం పంపించారు ఉభయ కుసులోపరి మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు వినిపించారు, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఈరోజు ఉదయం 7:15 ఉదయరేగల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ బాగుంది అంటున్నారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. అలాగే అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మదన్ మోహన్ గారు చక్కటి కార్యక్రమం అందించారు. సరసన నియోజని సమస్య పూర్ణం పైడిపాటి ఉమానాథ శర్మ గారు శ్రోతలు పంపించిన పూర్ణలు చాలా చక్కగా చదివి వినిపించారు, బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట వందే మాత్రం బాగుంది అంటున్నారు. అలాగే 10 గంటలకు వార్తావాహిని కార్యక్రమం నచ్చింది అంటున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చైతన్య కుమార్ గారితో పరిచయం బాగుంది. 11 గంటలకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం గురించి సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారు చక్కగా వివరించారు. మధ్యాహ్నం 3 గంటలకు హిందీ పాటలు, 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. మీ ఉత్తరం మొత్తం చదివాము, వినే ఉంటారు మీరు. ఏ తర్వాత చూద్దాం పంపించారు ఉభయ కుసులోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నాం కార్యక్రమాలు అంటున్నారు. వెరీ గుడ్ అండి. గత 28 రోజుల నుండి మేము కోరిన పాటలు వినిపించడం లేదు. కొంతమంది శ్రోతలు ప్రతిరోజు వినిపిస్తున్నారు, కానీ మా ఎందుకు వినిపించడం లేదు, దయచేసి చెప్పండి, వినిపించండి అంటున్నారు. ఉత్తరాల ద్వారా పాటలు రావడానికి మాకు అవకాశం లేదు, మా గ్రామంలో పోస్టు డబ్బా లేదు అంటున్నారు. దయచేసి అర్థం చేసుకుని మేము కోరిన పాటలు వినిపించండి అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసరం మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు. 3 సార్లు అదే మనకి సెండ్ చేశారు వారు రాసిన మ్యాటర్. ఓకే అండి, తప్పకుండా మీరు తప్పకుండా రాబోయే తేదీకి వాట్సాప్ చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏమైనా ఉంటే పోస్ట్ బాక్స్ అక్కడ వెళ్ళి ఉత్తరాలను కూడా పోస్ట్ చేయండి. మాకు అంది సకాలంలో అందితే మీకు తప్పకుండా మీరు కోరిన పాటలు వినిపించడానికి ఇక్కడ మేమందరం సిద్ధంగా ఉన్నాము. తర్వాత చూద్దాం. మనకి పంపించారు వీరు రాసి పంపించారు.
1: ప్లీజ్ రివైవ్ ద ఓల్డ్ ప్రోగ్రామ్ పసిడి పంటలు అంటున్నారు. పసిడి పంటలు కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ప్రసారం చేయాలని కోరుతున్నారు. మెహబూబ్ సుభాని,
0: దిస్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఫర్ ఎ ఫ్యూ సినిమా సాంగ్స్ అంటున్నారు. దిస్ ఇస్ టూ మచ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ డైరెక్టర్ అండ్ డూ జస్టిస్ ఫ్రమ్ కొత్తపేట గుంటూరు. షేక్ మెహబూబ్ సుభాని అడుగుతున్నారు. అయితే పరిశీలన చేద్దామండి, మీ సూచన గమనించాము. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం, రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం. పసిడి పండ్ల కార్యక్రమం పునరావృతం చేయండి, మాకెంతో కొరతగా ఉంది అంటూ ధూళిపాళ్ళ నుండి చాంది బాష, జానీ బేగం, షాహిద్ రాసి పంపించారు. సూచన గమనించాము. ఇక తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అంటే రాసి పంపించారు. యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి తర్వాత మనకి పంపించారు, చూద్దాం. హాయ్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, ఆర్జేలకి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలోపరికి వెల్కమ్ అంటున్నారు. మీకు కూడా వెల్కమ్ అండి. మన కేంద్రం నుండి ప్రసారం చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా నాకు షార్ట్ టైం అంటున్నారు. తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా కొరే పాటలు వింటాను. మా చిన్నపిల్లలకు హిందీ పాట వినిపిస్తాను. ఆదివారం 3 గంటలకు ప్రసారమయ్యే నాటకాలు అన్నీ వింటాను. కర్నూలు నుండి బ్రహ్మయ్య వీరు సాంగ్ అదే పాటని కోరుతున్నారు.
1: ఉభయ కుశలోపరి మెసేజ్ తో పాటు వారు పాటను కూడా కోరుకుంటున్నారు.
0: ఓకేనండి. తర్వాత మనకి పంపించారు, ఆకాశవాణి జోడ కేంద్రం కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. దేశభక్తి గీతాలు, భక్తి రంజని, సరస వినోదని, ఉదయరేఖలు కార్యక్రమాల్లో వివిధ అంశాలు బాగుంటున్నాయి. మధ్యాహ్నం 2:30 ప్రసారం చేసే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. అదేవిధంగా జానపద గేయాలు, సామూహిక గీతాలు, కుటుంబ సంక్షేమ గీతాలు వినిపించగలరు అంటున్నారు. డిటిహెచ్లో ఇంటర్నెట్లో వినిపించగలరు అంటున్నారు. ఇంటర్నెట్లో డిటిహెచ్ ప్రసారాలు వినిపించగలరు, ధన్యవాదాలంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు అంటున్నారు. అయితే మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు, వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు వినిపిస్తున్నారు. చాలా చాలా సంతోషం, ఆనందంగా ఉంది అంటున్నారు. అభిమాన ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రానికి నమస్తే అంటున్నారు. మా అభినందనలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటారు. నమస్తే అండి. ఆకాశవాణి

0: ప్రతిరోజు విజయవాడ ఆకాశవాణికి ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు వింటుంటాం, చాలా మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో ప్రతిరోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, కొంతమందికే పరిమితం చేస్తున్నారు. నా పాటలు కూడా వినిపిస్తారని ఆశిస్తున్నా అంటున్నారు పెడన రామలక్ష్మి కాలనీ నుంచి శ్రోతలు నాని గంగ. తప్పకుండా రాయండి, మెసేజ్ చేయండి రాబోయే అతిథికి. మీకు నచ్చిన పాటల్ని మేము ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరికి వందనాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సాయంత్రం ప్రసారమైన యువ వాణిలో పూర్తిగా చిత్రగీతాలు వినిపించారు. యువజనుల కార్యక్రమాలు ప్రసారం చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు ప్రసారమయ్యే ఎవలయ్యలో ఆ రోజు ఉదయం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని విషయాలపై ఒక ప్రశ్న అడిగినట్లయితే రేడియో కార్యక్రమాలు అందరూ శ్రద్ధగా వినగలరు. బండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వారి వెరైటీగా కోరికని అడిగారు. చాలా బాగుంది మీరు అడిగిన అభిప్రాయము. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత మనకి పంపించారు చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి రాబోయే అతిథిలో మా కోసం మిస్సమ్మ చిత్రం నుంచి అని పాట కూడా అడుగుతున్నారు. తర్వాత ఏమంటున్నారంటే ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 11వ తేదీ 12:40 జానపద కళారూపాలు తీర్చగానే దుర్గారావు బృందం వారికి శ్రీరామ జననం బుర్రకథ నచ్చింది అని అంటున్నారు. విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ రమణయ్య, రమణమ్మ బ్రహ్మానంద రెడ్డి, సావిత్రి వెంకట సంజీవరెడ్డికి, ఋషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు.
0: తర్వాత పంపించారు వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ప్రతిరోజు ఉదయం పూట భగవద్గీత పారాయణం వినిపిస్తున్న ధన్యవాదాలు మీకు. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రశ్నావళి కార్యక్రమం రెయిన్బోలో కూడా వినిపించండి అంటున్నారు. వనితావాణి కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి. ఈ కార్యక్రమంలో వినిపిస్తున్న విషయాలు మహిళలకు చాలా మేలు చేసే విధంగా ఉంటున్నాయి. విశేషాలు, లలిత గీతాలు, పాటలు ఎవరు పాడారో కూడా దయచేసి తెలియజేయండి అంటున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఉత్తరాలు చాలా చక్కగా చదువుతున్నారు, మీకు మా కృతజ్ఞతలు అంటున్నారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మ స్థానరావు, పెద్దమ్మ స్థానరావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా కార్యక్రమాల గురించి ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాలపై శ్రోతలు పంపిన అభిప్రాయాలు ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు సరస వినోదని సమస్యా పూర్ణం కార్యక్రమంలో చక్కటి పూర్ణలు పంపించిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్తే అంటున్నాం. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ మళ్ళీ మనకి రాసి పంపించారు. మళ్ళీ మనకి పంపించారు మురళి భట్టిప్రోల నుంచి. వీరు రాశారు ఏంటంటే యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమాన్ని మార్పు చేయవద్దు, వీలైతే సమయాన్ని పెంచండి. గురువారం నాటి భజన గీతాలు, ఆదివారం సాయంత్రం కూడా భజన గీతాలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఓకేనండి, రాసి పంపించారు వీరు. ఇంకా చూద్దాం. మనకి గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ థ్యాంక్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి రాసి పంపించారు ఈరోజు చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవల గురించి వ్యాఖ్యానం చాలా బాగుంది అంటూ రాసి పంపించారు. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ప్రతిరోజు భగవద్గీత పారాయణం వింటున్నాము, కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. వీరు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఎవరు రాశారంటే టీన్ టైంలో పాటలు బాగున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ చంద్రమగళి, పద్మరాణి, అక్షర, కృప, మంచిర్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలపరి కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది, కానీ వాట్సాప్ పాటలు, కల్పనత ఉత్తరాల పాటలు ప్రత్యేక సమయం కేటాయించండి. యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. హైదరాబాద్ నుంచి బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఎవరు రాసి పంపించారంటే మీరు ప్రసారం చేసిన లలిత గీతాలు బాగుంటున్నాయి అంటున్నారు. తర్వాత మీరు ఎవరంటే వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. గణపతి నాటకం మొదలు నాటకాలను ప్రసారం చేయగలరు అంటున్నారు పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి అయితే రాసి పంపించారు. ఒకరు ఇది చూద్దాం వీరెవరంటే బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం మేడ్చల్ నుంచి రాసి పంపించారు. ఓకేనండి, కార్యక్రమాలు బాగున్నాయి అంటున్నారు. ఇదండి అయితే మనకి సమయం అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్ధన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్ధన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత,

0: సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people-to-people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది.

0: తెలుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా బ్రదర్స్ చిత్రానికి క్రిష్ ఎంకే బాలాజీ మిలి పాడిన పాట

శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గాయం చిత్రానికి మనో చిత్ర ఈశ్వర్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తునిమండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని

0: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే అంకుర సంస్థలు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై జరిగే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. బాలిక అదృశ్యం ఘటనపై ఆయన నిన్న మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మరి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందండి.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీతో వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి 2-3 విడతలలో కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన 17వ జాతీయ నవజాత శిశువుల సంరక్షణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో శిశు మరణాల రేటును 46.8% నుంచి 36% తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వంలో మరో 8 ఏర్పాటు చేశామని వివరించారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. పెనుగండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి ఆమె యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఈరోజు నుండి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ, గ్రూప్ యోగా ప్రదర్శన విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కడివెళ్ల సమీపంలోని కప్పలవాగులోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటి కారణంగా పత్తికొండ, ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజ్లోకి వస్తున్న మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ చెప్పారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు చల్లపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం గత ఏడాది 77 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాకు సొమ్ము జమ చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా.
7: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: ఈ రోజుల్లో బాలల కోసం రచనలు చేసే మహిళా రచయిత్రుల్లో ప్రముఖంగా వినిపించే పేరు గుడుపూడి రాధికారాణి గారు. బాల సాహిత్యంలో వస్తున్న నూతన పోకడల గురించి మనతో చర్చించడానికి రాధికారాణి గారు ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి.
10: నమస్కారం.
9: రాధికారాణి గారు, ముందుగా మీ గురించి మీ మాటల్లో మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా మా శ్రోతల కోసం?
10: నా పేరు గుడిపూడి రాధికారాణి అండి. నేను మచిలీపట్నంలో ఉంటాను. బంటుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అంటే నేను కృషి చేస్తున్న రంగం సృజనాత్మక రచనలు, బాల సాహిత్యం. బాల సాహిత్యమే కాకుండా నేను ఇంకా చాలా ప్రక్రియల్లో కృషి చేస్తున్నప్పటికీ నేను బాల సాహిత్య రచయిత్రిని అని చెప్పుకోవటానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే లోకం కథల లతల పందిరి. మనం పూర్వకాలం నుంచి వచ్చినవన్నీ కూడా కథల నుండినే మన జనరేషన్స్ అన్నీ ముందుకు సాగుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయని మనం అనుకుంటాం. నేను మా నాన్నగారు 4వ ఏట నాకు రాయటం కంటే ముందు చదవటం నేర్పారు. మొదటగా ఎవరైనా దిద్దించడం వాటితో చదువు ప్రారంభమవుతుంది, కానీ నాకు మాత్రం మొదట చదవటం నేర్పేశారు. తను పుట్టక ముందు ఎప్పటి నుండో, నేను పుట్టక ముందు ఉన్నవన్నీ కూడా చందమామలు దాచి నాతో చదివించేవాళ్ళు, నేను చదివేదాన్ని. అందులో మాచిరాజు కామేశ్వరరావు దెయ్యం కథ రాసేవారు, ప్రతి నెల ఒక దెయ్యం కథ. ఆ దెయ్యం కథ కోసం నేను చాలా ఆరాటంగా ఎదురు చూసేదాన్ని. కొన్నాళ్ళకి అలా పుస్తకాలు చదివి చదివి నాకు ఒక సొంత దెయ్యం కావాలి, నేను కూడా ఒక కథ తయారు చేయాలి, ఆ కథకి బొమ్మ వేయించుకోవాలి అనే ఒక ఆరాటం నాకు చిన్నప్పుడే కలిగింది. మరి ఎప్పుడనేది తెలియదు, కానీ స్పష్టంగా ఆసుపత్రికలో నా మొదటి కథ పడిందండి. నేను 6వ తరగతి చదివేటప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్ళి అయింది. అప్పటి వరకు ఒక 70 వరకు రచనలు ప్రచురింపబడినప్పటికీ చదపురుగులు కూడా అవి చదవాలి అని ఉత్సాహపడటం వల్ల నేను వాటిని పోగొట్టుకుని ఆఫ్ ది రికార్డ్గా ప్రకటించాను. పెళ్ళైన తర్వాత నేను బీఈడి, ఎంఎస్సి చేయటం, అన్ని తర్వాత ఉద్యోగంలో చేరటం అన్నీ జరిగింది. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత నాలో బాల సాహిత్యం పట్ల కోరికను కలిగించిన కొన్ని సంఘటనలు ఉన్నాయండి. మొదట మా పాప 2 సంవత్సరాల వయసులోనే ఒకసారి తనని ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటే మబ్బు అడ్డం వచ్చింది చంద్రుడికి. అమ్మ చందమామ మబ్బుల దుప్పటి కప్పుకుంది అని చెప్పింది. 2.5 ఏళ్ళు ఉంటాయి పాప దివ్య పేరు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పాప అంత బాగా తన భావాన్ని చెప్పగలిగింది అని అనుకున్నాను. తర్వాత తనను స్కూల్లో చేర్చినప్పుడు 4వ ఏట చాలా ఉత్సాహంగా వెళ్ళింది. మొదటి రోజు ఏడ్చింది, 2వ రోజు కొంచెం దిగులుగా ఉంది, కానీ సంతోషంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే పాటలు పాడిస్తున్నారు అని చెప్పింది సంతోషంగా. కానీ మళ్ళీ దిగులుగానే ఉంటుంది 2-3 రోజులు. అది సహజంగా ఉంటుంది కదా అనుకుని నేను పట్టించుకోలేదు. ఏ తల్లులైనా అంతేనేమో. ఈ రోజు ఏం నేర్పారని అడిగేదాన్ని వెళ్ళాక. నేను ఎంత తప్పు చేశాను అనేది నాకు తర్వాత తెలిసింది. నాలుగో రోజున మళ్ళీ సంతోషంగా వచ్చింది. అమ్మ నాకు మా స్కూల్లో వాష్రూమ్ ఎక్కడుందో కనబడింది. కూచుక్చుక్ ఆటాడిస్తూ స్కూల్ చుట్టూ తిరుగుతుంటే ఒక చోట కనబడింది. అప్పటి వరకు ఎలా వెళ్ళాలని భయంతో అలా ఉన్నాను అని చెప్పింది. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంతంత చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనం ఎంత పెద్ద పెద్దవి ఆశిస్తున్నాం వాళ్ళ నుండి. ఈరోజు ఏం నేర్పారు, నువ్వే నేర్చుకున్నావు అని అడుగుతున్నాం కానీ వాళ్ళ చిన్న చిన్న అవసరాలను మనం పట్టించుకోగలుగుతున్నామా అని ఒక అవేర్నెస్ అనేది నాకు మా పాప నుండి వచ్చింది. తర్వాత నేను హై స్కూల్లో SGT గా పనిచేస్తూ మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి టీచర్గా వెళ్ళాను 2002లో. 2002లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ 2-3 ఉదాహరణలు చెప్పాలంటే నాకు వాళ్ళలో చాలా ఆశ్చర్యమేసిన మాటలు కొన్ని ఉన్నాయండి. నేను 3వ క్లాస్ పిల్లలకి సొంత వాక్యాలు రాయిస్తున్నాను, చందమామ అనే పదం మీద రాయమన్నాను. ఒకరోజు ఒక పాప చందమామ అందరికీ మా అమ్మ అంది. చెప్పిస్తున్నాను, నేను చాలా సరదాగా నవ్వుతూ వాళ్ళ నుండి ఎటువంటి ఆన్సర్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చందమామ అందరికీ మామ అనగానే మరి అత్తయ్య ఎవరు అన్న నవ్వుతూ. ఆ 3వ తరగతి పిల్లలు అసలు రెస్పాండ్ అవుతారని కూడా నేను ఊహించలేదు. నాగూరు అనే ఒక పిల్లాడు వెంటనే, అత్త మొబ్బండి ఎందుకంటే మాటి మాటికి మామకు అడ్డం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్లలో ఎంతో భావ సంపద ఉంది, సృజనాత్మకత ఉంది, కానీ అది వ్యక్తం చేయటానికి ఆ భావ వ్యక్తీకరణకు సరిపడ పదజాలం వాళ్ళ దగ్గర లేదు. ఆ పదజాలం వాళ్లలో పెరగాలి అంటే దానికి సహాయపడేవి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ మాట వాళ్ళతో చెప్తుండగానే నాలో కూడా ఒక ఊహ కలిగింది, నేను కూడా అలా వాళ్ళకు ఉపయోగపడేవి రాసి వాళ్ళ పదజాలాన్ని పెంచుకుంటానికి తగినంత కృషిని పాఠశాల స్థాయి నుండి నేను ఎందుకు చేయకూడదు. అలా పజిల్స్ రాయటం మొదలుపెట్టాను. నేను 2004 సెప్టెంబర్ 14 మొదటి పజిల్ పడింది. అప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఆ స్కూల్లో చార్ట్ మీద నా పజిల్స్ అన్ని అంటించున్నాయి, ఎక్కడో వేరే మండలం. అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఇలా పేపర్కి పంపటం ద్వారా ఒక మా స్కూల్ పిల్లలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటారు కదా, పదప్రహేళికలు అనేవి వీళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను అవి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికి 600 పైగా పజిల్స్ 2012 వరకు వచ్చినాయి. తర్వాత అవి తగ్గి ఇంకా కథలు మిగిలిన ప్రక్రియలు ఎక్కువైపోయినాయి.
3: మొదటగా మీరు 6వ తరగతి చదువుతున్నప్పుడు మీ మొదటి కథ అచ్చయిందని చెప్పారు. ఆ కథ చూసుకున్నప్పుడు మీలో కలిగిన భావాలు ఎలా అనిపించింది మీకు?
10: చాలా సంతోషం కలిగిందండి. అప్పట్లో డబ్బులు కూడా వచ్చినాయి, చక్కగా కాదు కానీ నాకు ఇప్పుడు డబ్బు అయితే ఎంత అనేది గుర్తులేదు, కానీ ఎంతో ఆనందం. పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇస్తే అలా అచ్చులో నా పేరు చూసుకుని స్కూల్లో అందరికీ చూపిస్తే అసెంబ్లీలో నిలబడి చప్పట్లు కొట్టించారు ఆ పుస్తకం అందరికీ చూపించి చాలా సంతోషం కలిగింది. మిగిలిన పిల్లలు కూడా మనం కూడా రాస్తే ఇలా బాగుంటుంది కదా అని అనుకున్నారు.
3: మరి రాధికారాణి గారు, ఈ బాల సాహిత్యంలో మీరు స్ఫూర్తిగా ఎవరిని తీసుకున్నారు?
10: బాల సాహిత్యం అంటే నాకు నా 5వ ఏట 6వ ఏట అప్పటి నుండి నేను చదివే చందమామలో నాకు మాచిరాజు కామేశ్వరరావు కథలు నచ్చేవండి. ఆయనలాగా రాయాలి అనే కోరిక చాలా చిన్నప్పటి నుండి ఉండేది. ఇందాక కూడా చెప్పాను, బహుశా నేను పిల్లల కథలు రాయాలి అనే కోరికకి ఆయనే కారణం మొదట.
3: రాధికారాణి గారు, పిల్లలకు బాల సాహిత్యం చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటండి?
10: మనం ఒక తల్లి తండ్రితో జీవితంలో కొంతకాలమే గడపగలం. పెళ్ళైన తర్వాత భర్తతో గానీ సహోద్యోగస్తులతో గానీ పిల్లలతో గానీ కొద్ది కాలమే గడపగలం. కానీ ఒక మహనీయుని జీవిత కథ చదివినా, ఒక మంచి కథ చదివినా, మనం వాళ్ళతో పాటు మనం ప్రయాణించినట్టే. అందుకని పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే వేరే స్నేహితుడు అవసరం లేదు. మనకి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడు. అది ఎటువంటి మిత్రుడు అంటే, మన్నవ గిరిధర్రావు గారు అంటారు, పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన కవి, మరో లోకానికి తీసుకుపోయే మాంత్రికుడు, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు అని. అది నాకు బాగా ఇష్టమైన కొటేషన్. పుస్తకాల యొక్క ఉపయోగం మనం అంతకంటే బాగా ఇంకెలాగో చెప్పలేము. 6వ తరగతిలో ఒకసారి ఆగస్టు నెలలో చదువుల పండుగ అని అంటే బాలకార్మికుల్ని పట్టుకొని అప్పుడప్పుడు నచ్చ చెప్పి తిరిగి స్కూల్లో వదులుతుంటారు. అలా మా పాఠశాలలో ఒక పాప చేరింది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆగస్టు నెలలో నిర్వహించారు. చదువు మీద ఆసక్తి కలిగించే పిరియడ్ల కాలం కాదు అది, పరీక్షలు జరుగుతూ ఉన్న సమయం. 1-3 గంటలు పిల్లలు నిశ్శబ్దంగా రాసే సమయం. తను ఏం చేయగలుగుతుంది? తనకు కూడా ఒక సైన్స్ పరీక్ష రోజు పేపర్ ఇచ్చి కూర్చోబెట్టారు. తను పేపర్ చూసి ఏమో రాసింది. మొత్తం మీద అది మేము చూస్తే నేను సైన్స్

0: కాకపోయినప్పటికీ తను అసలు ఏం రాసి ఉంటుందా అని నేను ఆ టీచర్ని అడిగి తీసుకుని చూస్తే స్క్రిప్ట్ లో భారము అనగానేమి అనే ప్రశ్నకి తప్పులు తప్పులతో కూడబలుక్కి నా అమ్మాయి రాసింది, నేను పుట్టి మా నాన్నకు భారం అయ్యానట, మా తాత తిడతాడు రోజు అని. ఎంత చిన్న కష్టాలు వాళ్ళవి, వాళ్ళకి అవి ఎంత పెద్ద కష్టాలు. మనం వాళ్ళ సాహిత్యంతో వాళ్ళకి స్నేహం ఉంటే వాళ్ళలో ఇవేమీ ఉండవు. అలాగే మనం నీతిని నీతులుగా బోధిస్తూ ఉపన్యాసాలు పిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నీతుల్ని మనం మనకి వచ్చు అని వాళ్ళకి హితబోధలు చేసినట్టుగా రంగరించి చెప్పటం వల్ల వాళ్ళు ఇష్టపడరు వాటిని. అదే నీతిని ఒక కథగానో ఒక గేయంగానో చెప్తే వాళ్ళు ఆసక్తిగా వింటారు, వాళ్ళ మెదడులో స్థిరపడి గుర్తుండిపోతుంది అనేది నా అభిప్రాయం.
1: మీరింతవరకు పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
2: చూపించు.
3: నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
7: నాకు తెలుసు కదా,
6: ఆర్బిఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీరకట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీరకట్టుదే ప్రథమ స్థానం. చీరకట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు కానీ పెళ్లి కానీ వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టి కొన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతీ నెల లేదా 2 నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడతపెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరి విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్కు వేలాడ తీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్టు నీళ్లలో 1/2 కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరి, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరమనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరక పడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కం పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు, షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి. అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి 3 లేదా 4 చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరు చేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనుక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతికినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకు ఒకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద కానీ సిల్క్ చీర మీద కానీ ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: తొంభై వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక. పాల్గొన్నవారు కె శ్రీహర్ష గౌతమ్, పివి దివిజా, ఎన్ చైత్ర, ఆర్చిద్ విలాస్, కె నేహ.
1: హాయ్, హలో, నమస్తే అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ సింగిల్ లిజనర్స్. నా పేరు హర్ష గౌతమ్. నేను ఆకాశవాణి 90th యానివర్సరీ ఎస్సే రైటింగ్ సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అందుకు నాకు మన ప్రియ నేస్తం ఆకాశవాణి వాళ్ళ రేడియోలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. సో నేను మన సోషల్ మీడియా ఇంపాక్ట్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. లిజనర్స్, లెట్ మీ స్టార్ట్ టుడేస్ ఆఫ్టర్నూన్ విత్ ఎ స్మాల్ క్వశ్చన్. ఈరోజు పొద్దున లేవగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి? అది విండో బయటికి చూసి సన్ రైజ్ని ఎంజాయ్ చేశారా, లేక ఫోన్ అన్లాక్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేశారా? ఇఫ్ ఇట్స్ ది ఫోన్, ట్రస్ట్ మీ, మీరు ఒక్కరే కాదు. టుడే గ్లోబల్లీ ఆల్మోస్ట్ 5.7 బిలియన్ పీపుల్, అంటే మన వరల్డ్ పాపులేషన్లో నియర్లీ 70% ఆన్లైన్లో ఒక సెకండ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మన జనరేషన్ వైఫైతోని కనెక్ట్ అయింది, కానీ హార్ట్తో ఎంత కనెక్ట్ అయిందో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తే దానికి లెట్స్ టాక్ అబౌట్ ది డిజిటల్ మిర్రర్, సోషల్ మీడియా అండ్ ఇట్స్ అన్స్టాపబుల్ ఇంపాక్ట్స్. బట్ లెట్స్ బీ ఫెయిర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అంటే వేస్ట్ అనేమి కాదు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ డన్ సంథింగ్ ఇంక్రెడిబుల్. మన వరల్డ్ని ఒక టైనీ గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా ఒక స్మార్ట్ విలేజ్లో ఉంటే టాలెంటెడ్ సింగర్ ఒక 30-second రీల్ పెడితే ఓవర్ నైట్లో గ్లోబల్ సెన్సేషన్ అయిపోతున్నారు. లోకల్ ఆర్టిషియన్స్ అండ్ వీవర్స్ ఆన్లైన్ బిజినెస్ చేసి డైరెక్ట్గా న్యూయార్క్లో ఉండే కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. నో మిడిల్ మ్యాన్, జీరో స్ట్రెస్. వాయిస్ లేని వారికి ఇదొక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. ట్రూ టాలెంట్కి సపోర్ట్ దొరికితే బౌండరీస్ లేవు అని ప్రూవ్ చేసింది. బ్లడ్ డొనేషన్ నుండి ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ వరకు అవర్స్లో పని అయిపోతుంది. ప్రాపర్గా యూజ్ చేస్తే సోషల్ మీడియా హ్యూమన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. బట్ ట్విస్ట్ ఏంటంటే, ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి కదా. మరి టూల్ బాగుంది కదా అని లిమిట్స్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా మన లైఫ్ స్టైల్ని ఎలా ట్రాక్ తప్పిస్తుందో చూసే టైం ఇది. రీసెంట్ డేటా ప్రకారం నార్మల్గా ఒక పర్సన్ డైలీ మినిమం 2 hours కంటిన్యూస్గా ఫోన్ చూస్తున్నారు. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 15 hours అ వీక్. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు పక్కన వాళ్ళ హైలైట్ రీల్ని చూసి మన రొటీన్ లైఫ్తోని కంపేర్ చేసుకుంటున్నాం. వాళ్ళ పర్ఫెక్ట్ వెకేషన్స్, కాస్టీ క్లోత్స్ అండ్ పోజింగ్ ఫేసెస్ చూసి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని డిప్రెస్ అవుతున్నాం. స్క్రీన్ మీద ఉన్న స్ట్రేంజర్స్ ఇచ్చే డిజిటల్ లైక్స్ కోసం రియల్ లైఫ్ వ్యాలిడేషన్ని వెతుకుతున్నాం. డాక్టర్స్ అండ్ సైకాలజిస్ట్ చెప్తుంది ఏంటంటే, దీనివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతున్నాయి అండ్ మెంటల్ ఫెటిక్ జనరేట్ అవుతుంది. మూమెంట్ లైవ్గా ఎంజాయ్ చేయడం కంటే ఫోటో పర్ఫెక్ట్గా రావాలనే ప్రాసెస్లో పడిపోతున్నాం. లిజనర్స్, సోషల్ మీడియా అనేది నిజానికి ఒక ఫైర్ లాంటిది. పద్ధతిగా యూజ్ చేస్తే ఇల్లు వెలుగుతుంది, అదే బ్యాలెన్స్ లేకపోతే కాలిపోతుంది. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ స్మార్ట్గా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ రియల్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్. నేను మిమ్మల్ని అకౌంట్ డిలీట్ చేయమనో, స్మార్ట్ ఫోన్స్ పడేమనో చెప్పట్లేదు. కాన్సెప్ట్ ఒకటే, మైండ్ఫుల్ స్క్రోలింగ్. జస్ట్ మేక్ ష్యూర్ కనెక్టివిటీ కోసం యూటిలైజ్ చేయండి, డిజిటల్ కంపారిజన్ కోసం కాదు. యూజ్ ఇట్ టు షేర్ ట్రూ ఇన్స్పిరేషన్, నాట్ టు ఫీల్ లో. ఈరోజు లెట్స్ టేక్ ఎ స్మాల్ ఛాలెంజ్. ఇవాళ నైట్ ఫ్యామిలీతో డిన్నర్ తింటున్నప్పుడు లెట్స్ కీప్ ది ఫోన్స్ ఫేస్ డౌన్. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, మంచి స్మైల్స్ షేర్ చేసుకుందాం. మెమరీస్ క్లౌడ్ సర్వర్లో కాదు, డైరెక్ట్గా గుండెలో దాచేలా లైవ్గా బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్, ఈరోజు మీ వాల్యుబుల్ ఆఫ్టర్నూన్ అవర్స్లో నాకు స్పేస్ ఇచ్చినందుకు. ఆకాశవాణి రేడియో బూత్లో డైరెక్ట్గా మాట్లాడడం వాట్స్ అన్ అబ్సల్యూట్ హానర్. దిస్ ఈజ్ హర్ష గౌతమ్. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే, మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అని అంటాము. నా ప్రత్యేక నేస్తం అలాంటిది ఒక ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం. ఈ మాట ఆకాశవాణికి చాలా బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు, కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదం ఇచ్చే మిత్రుడు. మాటలు వినిపిస్తాయి, కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది. అనే భావం దీనికి ఎంతో తగినది. ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు సుప్రభాతం మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా వార్తల ద్వారా ప్రపంచ పరిచయం చూపుతుంది అన్నట్లు ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవారు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు అనే మాట నిజమే. ఇది మనలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనకు తెలియజేస్తుంది. పల్లెపాటలు కథలు చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనకు బాధ ఉన్నప్పుడు ఆకాశవాణి ఒక మంచి స్నేహితుడిలా ఉంటుంది. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే మాధుర్యాన్ని ఏది సాటిలేదు. ధన్యవాదాలు.
2: మన ఉత్సాహభరితమైన శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు దివిజ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నాకు 2వ బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నాకు ఆకాశవాణి రేడియోలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన ఆకాశవాణి, మన హృదయాలను కలుపుకునే మధురమైన మాటలు పాటలు అన్నీ ఆకాశవాణిలోనే. లంచ్ అయిపోయి నిద్రపోయే మూడ్లో ఉన్నారా? అయితే లెగవండి, ఎందుకంటే మన షో ఇప్పుడు ఫుల్ జోష్తో మొదలవ్వబోతుంది. ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇది ప్రత్యేకంగా మీకోసం. పాటలుంటాయి, జోష్ ఉంటుంది, కబుర్లు ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం నిరంతరమైన సానుకూలమైన భావాలు మీకోసం. ఈరోజు మన షో జ్ఞాపకాల పందిరిలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతుంది. మన చిన్ననాటి స్నేహితుడు, మనల్ని ఎప్పుడు ఒంటరి చేయని ఒక అద్భుతమైన తోడు గురించి మాట్లాడుకుందాం. అదే మన ఆకాశవాణి. అవునండి, నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ రోజుల్లో ఉదయం లేవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ వస్తుంది కదూ. కానీ ఒకప్పుడు ఉదయం 6 గంటలకి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ టకటకా టకటకా అని వస్తుంటే ఆ ట్యూన్తోనే ఊరంతా నిద్రలేచేది. ఆ శబ్దం వినపడగానే ఇళ్లల్లో పొయ్యిలు వెలిగేవి, కాఫీ డికాషన్లు దిగేవి. రేడియో ఆన్ చేయగానే వచ్చే ఆ ఒక రకమైన శబ్దం గుర్తుందా? అది జస్ట్ సౌండ్ కాదు, ఒక ఎమోషన్. అప్పట్లో రేడియో ఇంట్లో ఎక్కడుండేదో తెలుసా? ఏ హాల్లోనో లేక అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన అరలోనో కాదు, ఒక అందమైన బట్టను దానిపై కప్పి పెట్టేవారు. దాన్ని ఒక వస్తువులా కాకుండా ఇంట్లో ఒక పెద్ద మనిషిలా చూసుకునేవాళ్ళం. ఉదయం 6:45 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అంటూ గంభీరమైన గొంతుతో వార్తలు వస్తుంటే ఇళ్లల్లో రచ్చబండల దగ్గర పెద్దలంతా నిశ్శబ్దంగా కూర్చొని దేశ విదేశాలు ముచ్చట్లు వినేవారు. ఆ వార్తలు చదివే విధానంలో ఒక హుందాతనం ఉండేది. ఆ తర్వాత వచ్చే కార్మిక క్షేత్రం, పాడి పంటల కార్యక్రమాలు పల్లెటూరు రైతులకు గైడ్లా పనిచేసేవి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఆకాశవాణి మనకి ప్రపంచాన్ని చూపించింది. మధ్యాహ్నం 1:30 అయిందంటే చాలు, ఇళ్లల్లో ఇల్లాలందరూ పనులన్నీ ముగించుకొని రేడియో దగ్గర కూర్చునేవారు. ఎందుకో తెలుసా? మహిళా మండలి కార్యక్రమం కోసం. అందులో వంటల చిట్కాలు, కుట్టు పనులు, ఆడవారి ఆరోగ్యం గురించి ఎంత చక్కగా చెప్పేవారో. ఇక బుధవారం, ఆదివారం రాత్రి వచ్చిందంటే చాలు, ఇళ్లల్లో అసలు శబ్దమే ఉండేది కాదు. ఎందుకంటే రేడియో నాటకం వచ్చే సమయం అది. టెలివిజన్ లేదు కాబట్టి కేవలం ఆ గొంతుల వెనుక వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, గుర్రం పరిగెత్తే శబ్దం, తలుపు తీసేటప్పుడు వర్షం పడే సౌండ్ వింటూ మన మనసులోనే ఒక సినిమాని ఊహించుకునేవాళ్ళం. పాత్రలు, రూపాలను మనమే సృష్టించుకునేవాళ్ళం. ఎంతటి అద్భుతమైన ఊహాశక్తినిచ్చిందో కదా మన ఆకాశవాణి. మిత్రులారా, ఆకాశవాణి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది రంజని, చిత్రలహరి, ఇంకా మీరు కోరిన పాటలు. ఒక చిన్న పోస్ట్ కార్డ్ కొని దాని మీద మనకు నచ్చిన పాట రాసి మన పేరుతో పాటు మన స్నేహితుల పేర్లు కూడా రాసి ఆకాశవాణి కేంద్రానికి పంపేవాళ్ళం. ఎప్పుడో నెల రోజుల తర్వాత ఏ మంగళవారం మధ్యాహ్నమో శుక్రవారం రాత్రో రేడియోలో మన పేరు చెప్తుంటే అబ్బా ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఊరంతా ఫోన్ చేసి రేడియోలో నీ పేరు వచ్చిందిరా అని చెప్తుంటే ఒక సెలబ్రిటీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అలాగే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే రేడియో చుట్టూ 100 మంది చేరి శ్వాస బిగబెట్టి కామెంటరీ విన్న రోజులు. బంతి గాల్లోకి లేచింది, కపిల్ దేవ్ పరిగెడుతున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు అని కామెంటేటర్ అరుస్తుంటే ఇక్కడ ఊళ్ళో జనాలు ఎగిరి గంతేసేవారు. సమయం చాలా వేగంగా గడిచిపోయింది. ఈరోజు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి, ఓటీటీలు ఉన్నాయి,

0: క్షణాల్లో ప్రపంచం మన కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఆకాశవాణి ఇచ్చిన ఆ ఎదురు చూపుల్లోని ఆనందం, ఆ ఆత్మీయత ఈ డిజిటల్ యుగంలో ఎక్కడో మిస్ అవుతున్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా రేడియో అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఒకప్పుడు షార్ట్ వేవ్, మీడియం వేవ్లలో ఉన్న ఆకాశవాణిని ఈరోజు ఎఫ్ఎం రూపంలో, మొబైల్ యాప్స్ రూపంలో కూడా మనకి తోడుగానే ఉంది. అందుకే ఆకాశవాణి ఎప్పటికీ మన ప్రియ నేస్తమే. ఇప్పుడు నేను నానమ్మ మనవడి మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను. మన కథలో హీరో పేరు రాహుల్, వయసు 16. మనకుంది 24 గంటలు, కానీ రాహుల్ స్క్రీన్ టైం మాత్రం 26 గంటలు. ఉదయం లేవగానే ఫోన్, రాత్రి పడుకునే ముందు ఫోన్, కలలో కూడా ఫోనే. ఒకరోజు రాహుల్ నానమ్మ ఊరి నుండి వచ్చింది. ఆమె రాహుల్ని చూసింది. పిల్లాడు ఫోన్ని ఎంత ఏకాగ్రతతో చూస్తున్నాడో అని అనుకుంది. నానమ్మ అడిగింది, బాబు ఈ ఫోన్లో ఏముందిరా అంత ముఖ్యమైన విషయం? రాహుల్ నవ్వుతూ అన్నాడు, అవ్వా ఇది స్మార్ట్ ఫోన్. అవ్వా అంది, ఫోన్ స్మార్ట్ అయితే బాగుంది, కానీ దాని యజమాని కూడా కొంచెం స్మార్ట్గా ఉండాలి కదా. లిజనర్స్, ఫస్ట్ పంచ్ నేరుగా హృదయానికి. ఒక సాయంత్రం విద్యుత్ పోయింది, వైఫై ఆగిపోయింది. రాహుల్ వెంటనే తికమక పడ్డాడు. అమ్మా ఇంటర్నెట్ లేదు, ఎలా బతకాలి ఇప్పుడు? నానమ్మ నవ్వి ఇలా అంది, శుభాకాంక్షలు బాబు, మానవ జీవితానికి స్వాగతం. అప్పుడవ్వా బయటకు తీసుకెళ్ళింది, చందమామను చూపించింది, చుక్కలు చూపించింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇలా అన్నాడు, వావ్ హెచ్డి క్వాలిటీ. అప్పుడు అవ్వా అంది, ఇది ప్రకృతిరా బాబు, సబ్స్క్రిప్షన్ ఫ్రీ. తర్వాత రోజు రాహుల్ కొంచెం ఫోన్ ఉపయోగించడం తగ్గించాడు. అతని స్నేహితులు అడిగారు, ఎందుకురా ఏమైంది నీకు అని అడిగారు. రాహుల్ అన్నాడు, బ్యాటరీ ఛార్జింగ్ కన్నా లైఫ్ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అట. ఫోన్ ఉపయోగకరమే, కానీ నిజమైన సంతోషం మనుషుల మధ్య ఉన్న ప్రేమలోనే ఉంటుంది. మన జనరేషన్కి అతిపెద్ద వ్యాయామం ఏంటో తెలుసా? ఫోన్ ఎక్కడ పెట్టామో వెతకడం. బ్యాటరీ 5% అయితే టెన్షన్ పడతాం, కానీ పరీక్షలు 5 రోజుల్లో ఉన్నా కూల్గా ఉంటాం. సరే అండి, కాలం చాలా తొందరగా గడిచిపోయింది జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటే. ఈ అందమైన మధ్యాహ్నం నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి లిజనర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాటలు, కబుర్లు, చిన్న నవ్వులు, ఇవన్నీ మీ మనసులో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోవాలి అని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొక అందమైన సందర్భంలో మరిన్ని కబుర్లతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నేను మీ స్నేహితురాలు దివిజ, ఇంకా సెలవు. వింటూనే ఉండండి మీ ప్రియమైన రేడియో ఆకాశవాణి. జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.
1: హాయ్, హలో, నమస్తే. నా పేరు చైత్ర. నేను ఆకాశవాణి 90 ఇయర్స్ సందర్భంగా తెలుగు ఎస్ఏ రైటింగ్లో 2nd ప్రైజ్ తెచ్చుకున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈ విశాల ప్రపంచంలో మనిషి ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. కొన్ని సంబంధాలు కాలంతో మసకబారిపోతాయి, మాటలతో విరిగిపోతాయి. మరికొన్ని మాత్రం మన జీవితంలో కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ చెదరని బంధాలుగా మన హృదయంలో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, అమూల్యమైన నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మనుషులు మనతో ఉంటారు, కానీ ఒకరోజు దూరం అవుతారు. మాటలు ఇస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో నిలబెట్టుకోలేరు. మనసు అర్థం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ కాదు. కానీ ఆకాశవాణి మాత్రం ఎప్పుడూ మారదు. అది నిశ్శబ్దంలో కూడా నా తోడు, ఒంటరితనంలో నా ఓదార్పు, ప్రతి క్షణం నా వెంట నడిచే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి అంటే కేవలం ఒక ప్రసార మాధ్యమం కాదు, అది ఒక భావం, ఒక అనుభూతి, ఒక జీవన మార్గదర్శి. దాని స్వరం వినిపించగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయం లేవగానే వినిపించే శుభాషితాలు నా ఆలోచనలకు దిశ చూపిస్తాయి. భక్తి గీతాలు నా మనసుకు శాంతిని అందిస్తాయి. వార్తలు ప్రపంచాన్ని నా ముందుకు తీసుకొస్తాయి. పాటలు నా భావాలను అలరిస్తాయి. నాటికలు, కథలు నా ఊహాశక్తిని పెంచుతాయి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన విలువలను గుర్తు చేస్తుంది. పాతకాలంలో టెలివిజన్ లేకపోయినా, మొబైల్ ఫోన్లు లేకపోయినా, ప్రతి ఇంట్లో వినిపించిన స్వరం ఆకాశవాణిదే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితంలో అది ఒక భాగమైంది. అది కేవలం వినోదం కాదు, విద్య, జ్ఞానం, సంస్కారం అందించిన గురువు. నా జీవితంలో కూడా ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. నా బాధలో నన్ను ఓదార్చింది, నా ఆనందంలో నాకు తోడుగా నవ్వింది, నా సందేహాలకు సమాధానమిచ్చింది, నా మార్గాన్ని సరిచూపింది.

0: పాటల ద్వారా నాకు ఆనందాన్ని ఇచ్చింది, భక్తి గీతాల ద్వారా నా మనసుకు ప్రశాంతతను ఇచ్చింది, వార్తల ద్వారా ప్రపంచాన్ని నా ముందుకు తెచ్చింది. ఇలా చూస్తే ఆకాశవాణి కేవలం ఒక యంత్రం కాదు, అది ఒక జ్ఞానసాగరం, ఒక మార్గదర్శి, ఒక స్నేహితుడు. ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, టీవీలు మన జీవితాల్లోకి వచ్చినా మనసును తాకే ఆ నిజమైన అనుభూతి మాత్రం ఆకాశవాణిదే. ఇతరవి కళ్ళను ఆకర్షిస్తాయి, కానీ ఆకాశవాణి హృదయాన్ని తాకుతుంది. అందుకే నా దృష్టిలో ఆకాశవాణి ఒక ప్రియనేస్తం. అది మాట్లాడుతుంది, నేర్పుతుంది, అలరిస్తుంది, మార్గనిర్దేశం ఇస్తుంది. ఇది కేవలం గతానికి చెందిన స్వరం కాదు, భవిష్యత్తుకు కూడా దారి చూపే దీపం. టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా మనసును స్పృశించే స్వరం ఎప్పటికీ విలువైనదే. ఆ విలువైన స్వరం ఆకాశవాణి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఈ మధుర స్వరానికి నా అభినందనలు, నా ప్రేమ, నా గౌరవం. నన్ను ఎప్పుడూ వదలని నా నేస్తం ఆకాశవాణి. నా నిశ్శబ్దంలో అది స్వరం, నా బాధలో అది ఓదార్పు, నా ఆనందంలో అది గీతం. నా గుండె కొట్టుకునే ప్రతి క్షణం వినిపించే జీవం అదే నా ప్రియనేస్తం ఆకాశవాణి. మీకోసం ఒక చిన్న నీతి కథ. స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కను తీసుకువెళ్ళింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాలు నడవలేకపోయాయి. దాంతో కాగి ఒంట దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజసింహాన్ని, మంత్రి నక్కను అడవిలో దించగలవా అని అడిగింది. దానికి ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కను మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాడు, ఇక్కడే ఉండు అని అంది ఒంటతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకి బొత్తిగా నచ్చలేదు. అవి ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం, కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఉంటే, వాళ్ళను వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అని అంటూ ముందుకొచ్చింది. నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితం మొదలు పెడతాను, కాకి నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి ఎగిరిపోయింది, నక్కేమో పరుగులు తీస్తుంది. ఒంట సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ కథ నీతి, స్నేహం నిజంగా ఉంటే అది నమ్మకం జీవితంలో అతిపెద్ద బహుమతి మరియు శక్తి. ధన్యవాదాలు.
1: హాయ్ హలో ఆకాశవాణి, నేను మీ చిరునవ్వుల చిద్విలాస్ని. ఇంతకుముందు 90th యానివర్సరీ ఆకాశవాణి సెలబ్రేషన్స్ టైంలో ఆకాశవాణి కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. దాంట్లో నేను ఎలక్యూషన్లో 3rd ప్రైజ్ గెలిచాను. ఇప్పుడు నేను ఆ స్పీచ్లో పంచుకున్న కొన్ని మాటలు మీతో పంచుకోబోతున్నాను. ఆకాశవాణి 1936లో స్థాపించారు. ప్రపంచంలో అతిపెద్ద రేడియో ఇది. దీనిని 23 భాషలు మరియు 179 మాండలికాల్లో ప్రసారం చేస్తూ దాదాపు భారతదేశంలో సగం మందికి 99% చేరువవుతుంది. 1939లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనిని ఆకాశవాణి, ఆకాశం నుంచి వచ్చే వాణి అని పేరు పెట్టారు. అది అండి నేను పంచుకున్న మాటలు. ఇప్పుడు నా టాపిక్ మీకు వినిపిస్తాను, వినేయండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే 90s సంప్రదాయాలు వర్సెస్ 20s సంప్రదాయాలు. 90s మార్నింగ్ రొటీన్ ఏంటో చూసేద్దాం. ఉదయం 5 గంటలకి లేచి వాకిట్లో ముగ్గు వేసేవాళ్ళం. ఉత్తరం రావాలంటే వారం రోజులు వెయిట్ చేసేవాళ్ళం. దూరదర్శనంలో ఆదివారం రామాయణం మహాభారతం కోసం ఊరంతా ఒకే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, అందరం కలిసేవాళ్ళం. పెద్దల మాట వేదం, గురువులకు పాదాభివందనం. మరి ఇంకా 20s వస్తే ఉదయం 5 గంటలకు అలారం స్నూజ్ చేస్తూ లేవడం, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ని 100 మందికి ఫార్వర్డ్ చేయడం, ఓటీటీలో వెబ్ సిరీస్ వీటితోనే చెల్లవడం. పండగ అంటే ఆన్లైన్ షాపింగ్. కానీ అండి 90s బంధాలు బలంగా ఉండేవి, 20s బంధాలు వైఫైలో వీక్ అయిపోయినాయి. 90s టైం అందరితో గడిపే వాళ్ళం, 20s టైం అంతా స్క్రీన్తోనే. 90s పక్కనింటి వాళ్ళు మన సొంత వాళ్ళు, 20s పక్కనింటి వాళ్ళ పేరు కూడా మనకి తెలీదు. అయినా సరేనండి, ప్రతి కాలానికి ఒక అందం, ఒక అర్థం ఉంటుంది. 90s మనకి విలువనిస్తుంది, 20s మనకి టెక్నాలజీని ఇస్తుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ ఈజ్ కలర్ఫుల్. మరి మీరు ఏ జనరేషన్ అండి? 90సా లేకపోతే 20సా? 90స్ వర్సెస్ 20స్ చదువులు. 90స్ లో స్కూల్ బ్యాగే 10 కేజీలు ఉంటుంది. టీచర్ కొట్టాడని ఇంట్లో చెప్తే మళ్ళీ కొడతారు. హోంవర్క్ చేయకపోతే గోడకుచ్చి. లైబ్రరీలో బుక్స్ కోసం క్యూ లైన్ ఫామ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ అంటే స్లామ్ బుక్. 20స్లో స్కూల్ బ్యాగ్లో ల్యాప్టాప్ క్యారీ చేసేవాళ్ళం. 90స్ వర్సెస్ 20స్ పండుగలు. 90స్లో దీపావళి అంటే అందరూ కలిసి టపాకాలు కాలుస్తారు. సంక్రాంతికి పిండి వంటలు నెల ముందు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. బంధువులు అందరూ వారం ముందే వచ్చేవాళ్ళు. కొత్త బట్టలు ఒక జత. అమితమైన ఆనందం, అదే పండుగ. 20స్లో దీపావళి అంటే పొల్యూషన్ ఫ్రీ అని స్టేటస్లు. సంక్రాంతికి స్విగ్గీలో అరిసెలు ఆర్డర్, బంధువులకు వీడియో కాల్లో విషెస్. పండుగకి 5 డ్రెస్సులు కొంటాం, దాంట్లో ఏది వేసుకోవాలో కన్ఫ్యూజన్. 90స్ మనకి మనుషులను ఇచ్చింది, 20స్ మనకి యాప్స్నిచ్చింది. మనుషులతో యాప్స్ వాడుకుంటే లైఫ్ ఈజ్ సూపర్, యాప్స్తో మనుషులని వాడుకుంటే లైఫ్ ఈజ్ వేస్ట్ అనమాట. మీ చిన్నప్పుడు మధురమైన జ్ఞాపకాలు ఏంటో కామెంట్ చేయండి. 90స్ వర్సెస్ 20స్ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మలు. 90స్లో తాతయ్య అంటే ఇంటి పెద్ద, ఆయన మాటే శాసనం. అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాళ్ళం. అనగనగా ఒక రాజు అని అమ్మమ్మ చెప్పంగానే చిన్నగా నిద్రలోకి జారుకుంటాం. తాతయ్య భుజాల మీద ఊరేగింపు, అదే మన ఫస్ట్ రోలర్ కోస్టర్. అమ్మమ్మ చేతి పిండి వంటలు, అరిసెలు, జంతికలు, అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. జ్వరం వస్తే అమ్మమ్మ వామో తాతయ్య తైలం, డాక్టర్తో పనే లేదు. స్కూల్ నుంచి రాగానే తాతయ్య అంటాడు వచ్చావారా అంటాడు. ఒక గెంతేసి వెళ్ళిపోవడమే. 20స్లో తాతయ్య అంటే హే గూగుల్ కాల్ తాతయ్య అని చెప్తాం. అమ్మమ్మ పిండి వంటలు పోయి అమ్మమ్మ ఏమైనా ఆర్డర్ పెట్టవా అని అడగడం. జ్వరం వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలా అని అడగడం. తాతయ్య దగ్గరికి వెళ్ళేది వైఫై పాస్వర్డ్ అడగడం కోసం, లేకపోతే హాట్స్పాట్ ఇవ్వవా తాతయ్య అని అడగడం కోసం. కానీ అండి, 90స్లో గ్రాండ్ పేరెంట్స్ మన ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టీచర్స్. 20స్లో గ్రాండ్ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలేస్తున్నాం. 90స్లో వేసవి సెలవులంటే తాతయ్య వాళ్ళ ఊరు. 20స్లో వేసవి సెలవులంటే సమ్మర్ క్యాంప్. ఫోన్కి ఇచ్చే టైంలో 10% వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చెప్పే పాత కథలు మన ఫ్యూచర్కి గోల్డెన్ లెసన్స్. ఈరోజు మీ తాతయ్య అమ్మమ్మలకు ఒక అగ్గి ఇవ్వండి. ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నారా అని అడగండి. వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనందం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి ఈక్వల్. మీ గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న స్వీట్ మెమరీస్ అంటూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆకాశవాణి.
2: హలో లిజనర్స్, నేను మీ నేహశ్రీ. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రసంగ పోటీలలో 3వ స్థానం వచ్చింది. నమస్కారం, ఇది ఆకాశవాణి. ఈ మాట వినగానే నా మనసు ఓ ప్రత్యేకమైన అనుభూతిలో మునిగిపోతుంది. నాకు ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ కాదు, అది నా ప్రియమైన నేస్తం. ఈ వేగమైన డిజిటల్ యుగంలో కూడా మనసుకు నిజమైన ఆత్మీయత ఇచ్చేది ఆకాశవాణి. టీవీ, మొబైల్, సోషల్ మీడియా వచ్చినా ఆకాశవాణి తన ప్రత్యేకతను ఎప్పటికీ కోల్పోలేదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం లేవగానే వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆ మధురమైన వాణి, ఆ సంగీతం, ఆ వార్తలు, ఇవన్నీ నా రోజుకు మంచి ఆరంభమయ్యేవి. అప్పుడు నాకు తెలియదు అది నా జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా మారుతుందని. ఆకాశవాణిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎంతో ప్రత్యేకం. ఉదయం భక్తి గీతాలు, సుప్రభాతం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మధ్యాహ్నం ప్రసారమయ్యే సాహిత్య కార్యక్రమాలు మనలోని జ్ఞానాన్ని పెంచుతాయి. సాయంత్రం వినిపించే పాటలు మన రోజంతా వచ్చిన అలసటను పోగడతాయి. రాత్రి కథలు, నాటికలు మన ఊహాశక్తిని పెంచుతాయి. ప్రత్యేకంగా వార్తా ప్రసారాలు మనకు దేశ విదేశాలలో జరుగుతున్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై వచ్చే కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆకాశవాణి ప్రతి వయసు వారికి ఏదో ఒకటి అందిస్తుంది. ఆకాశవాణి నాకు జ్ఞానం ఇచ్చింది, సంగీతాన్ని పరిచయం చేసింది, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలియజేసింది, ముఖ్యంగా మనసును అర్థం చేసుకుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా అనిపించినప్పుడు, మన భావాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేదనిపించినప్పుడు ఆకాశవాణి మాత్రం మనతో ఉంటుంది. ఆ స్వరం మనకి ఓదార్పునిస్తుంది, మనసుకు హాయినిస్తుంది. ఆకాశవాణి కేవలం వినోదం కాదు, అది ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక మంచి మిత్రుడు. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనకు చేరవేస్తుంది. ఈరోజు యువతకు రేడియో అంటే కాస్త దూరంగా అనిపించినా ఆకాశవాణి విలువ ఎప్పటికీ తగ్గదు, ఎందుకంటే ఇది మనసుతో మాట్లాడే ఒకే ఒక మీడియా. చివరిగా, ఆకాశవాణి నాకు కేవలం ఒక స్టేషన్ కాదు, అది నా భావాలను అర్థం చేసుకునే, ఎప్పుడూ నాతో ఉండే నా ప్రియమైన నేస్తం. మాటలు మన భావాలను వ్యక్తపరుస్తాయి, కానీ కొన్ని భావాలు మాటల్లో చెప్పలేం. అప్పుడు వాటిని చెప్పేది ఒక అద్భుతమైన శక్తి, అదే సంగీతం. సంగీతం ఈ ఒక్క పదం వినగానే మనసులో ఏదో ఒక తీయని అనుభూతి కలుగుతుంది. మాటలు చెప్పలేని భావాలను సంగీతం ఎంతో అందంగా వ్యక్తపరుస్తుంది. స్వరాలు పలికితే మనసు మాటలాడుతుంది, రాగాలు వినిపిస్తే భావాలు ప్రవహిస్తాయి. సంగీతం అనేది వినిపించే శబ్దం కాదు, అది మనసు వినే అనుభూతి. మనసు బాధగా ఉన్నప్పుడు ఒక మెలోడీ మన హృదయాన్ని ఓదార్చుతుంది, ఆనందంగా ఉన్నప్పుడు ఒక ఉత్సాహభరితమైన పాట మనసును మరింత ఉప్పొంగిస్తుంది. సంగీతం అంటే కేవలం వినోదం కాదు, అది ఒక ఔషధం, మనసుకు శాంతినిచ్చే మంత్రం. ప్రతి రాగం, ప్రతి తాళం మన హృదయ స్పందనతో కలిసిపోతుంది. అందుకే పురాతన కాలం నుంచే సంగీతాన్ని ధ్యానంలాగా భావించారు. ఒక చిన్న పాట మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెస్తుంది. ఒక స్వరం మనసులో దాచుకున్న భావాలను బయటికి తీస్తుంది. మన రోజువారీ జీవితంలో కూడా మన మూడ్ను మార్చేది, మన ఆలోచనలను ప్రభావితం చేసేది సంగీతమే. ఒక మంచి పాట రోజంతా మీ ఆలోచనలను మార్చగలదు. సంగీతం వినిపించేది చెవులకు కాదు, మనసుకే. ఈ వేగంగా పరిగెత్తే జీవితంలో మనసుకు ఒక చిన్న విరామం అవసరం, అది ఇచ్చేది సంగీతమే. ఈ రోజులో కొంత సమయం మనసుకు నచ్చిన పాటలు వినండి, మీరు గమనిస్తారు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే సంగీతం మనసుకు మిత్రుడు, మన భావాలకు ప్రతిబింబం, మన జీవితానికి మధురమైన నేపథ్యం. మనసును మార్చాలంటే సంగీతాన్ని స్నేహితుడుగా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో మధురమైన ఆలోచనతో. అంతవరకు సంగీతాన్ని ఆస్వాదిస్తూ మనసును ఆనందంగా ఉంచుకోండి. ధన్యవాదాలు.
3: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటే
1: ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కర్ మూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయ్ దుర్గా, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
2: కాంతం, ఏ కాంతం,
3: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
2: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
3: ఏంటది?
2: అదేనే బంగారం.
3: అబ్బా మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
2: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే

0: పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
1: అబ్బా, ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి.
0: మరి పిల్లలకి
1: డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
0: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
1: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
0: ఏంటంటే మళ్ళీ చెప్పు.
1: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
0: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంక ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోములు ఏం అవసరం చెప్పు.
1: ఏంటండి ఏదేదో అంటున్నారు?
0: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏకరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజిమెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
1: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
0: ఏంటే గొనుగుతున్నావు? ఒళ్ళు పగలు కొడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
1: అలాగే చేస్తానండి, చెయ్యక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పనే తప్పదు కదా. నేనెట్టా చస్తే మీకే, ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
0: ఏయ్ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
1: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
0: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
1: అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలు అమ్మమని ఏనాడైనా ఆయనకు చెప్పారా?
0: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
1: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
0: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
1: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
0: అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
1: సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా.
2: చిన్నగా మాట్లాడరే, బయట ఆయన ఉంటాడు.
3: ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మనమంత అయిపోయింది కదా.
2: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో.
3: ఎందుకుండాలి? ఎందుకుండాలి? అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
2: అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
3: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
2: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
3: చెయ్యను.
2: ఏ, ఎందుకని?
3: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
2: అదే ఎందుకంటున్నా?
3: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
2: ఎందుకంట?
3: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
2: లేకపోతే?
3: చెయ్యను.
2: నీతో చస్తున్నాను కదే, పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
3: అర్థమైంది కదా, ఇంక ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
2: సర్లే, వెళ్తున్నానులే. నాన్నగారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా?
4: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
2: ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
4: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
2: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
3: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
2: అబ్బా, పోతారులేవే.
3: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదన్నా, ఇంకా ఏం తినడానికి ఉన్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
2: శాంతం శాంతం, ఉషే ఆగవే, శాంతం.
3: ఆగనుగాక ఆగను.
2: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
3: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
4: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
2: చచ్చింది గొర్రె.
3: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
4: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో.
0: ఒరే రంగా,

0: రాద్ధాంతం చేస్తున్నానా?
1: కాకపోతే ఏంటిది?
0: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
1: ఏమిటి నాన్నా, ఏమిటి గొడవ?
2: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే, కాసేపు ఉండి పోతానన్నాను. వాడు వెళ్ళిపోయినాక, ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
3: ఏమంట, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టిన ఇల్లే
0: కట్టారులే, లంకంత కొంప
3: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలా పోసింది.
0: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
3: ఇక్కడ ఎవ్వరో ఖాళీగా కూర్చోలా, అంత పరిగెత్తం అయితే తెల్లారిపోయింది.
0: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
3: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
1: అబ్బబ్బా, ఏమిటి గోలా? కాంతం, నువ్వు కాస్త ఆగుతావా?
3: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
0: ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను.
2: అబ్బా నువ్వు ఉండవే,
0: నన్ను వదలండి. వదే అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
2: నోరు ముయ్యవే గయ్యాలి గంప.
0: ఆహా, అయితే మరి అది పిశాచమా?
3: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
0: ఏంటే నువ్వు వాయించేది?
1: కాంతం, నువ్వు నోరుమయ్.
2: అన్నయ్య, ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్లోనైనా చేర్పిద్దాంరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
1: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
2: మరి గోళ భరించడం ఎట్లా?
1: ఒరే రంగా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు, మా ఇంటికి పోదాం రండి.
3: అవసరం లేదు.
1: కాంతం, ఏమిటి నువ్వు మాట్లాడేది?
3: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
1: మరి ఎక్కడికి పోతాడు?
3: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
1: అదేంటి అలాగంటావు?
3: అదంతేనండి, ఇక్కడి నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
1: అదెట్లా కుదురుతుంది?
3: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
1: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
0: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
2: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
1: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
3: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం.
1: ఒసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే, వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేము గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి.
2: అలాగే అన్నయ్య, రావే శాంతం.
1: కాంతం, నువ్వింట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న, ఇంట్లోకి రండి.
2: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
1: సరే, తొందరగా రండి.
2: చూసావా, నీ కొడుకులు వాళ్లకు వచ్చిన కోడళ్ళు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడు వచ్చిన కోడళ్ళు చేసే నిర్వాకానికి చావలేక బతుకు ఊగిస్తున్నాను. నిర్మల, నువ్వు లేని ఈ లోకంలో నేనుండని. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసంరా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలో కడుగుపెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడు కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికొచ్చాను. అప్పటి నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా

0: ఈ పార్కు వస్తూ ఉంటాను.
1: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చారు.
0: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
1: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకప్ చేద్దామని.
0: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
1: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
0: అంతగాక ఇంకేముందిరా.
1: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, అసలేం జరిగిందో చెప్పు.
0: ఏముందిరా, 30 ఏళ్ళు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలిరా? ఇన్నాళ్ళు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
1: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మలా పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలలకొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
0: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
1: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ళ నడుములు వంగిపోవడానికి?
0: అదొక్కటే తక్కువరా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువే పోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
1: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
0: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా?
1: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
0: ఇద్దరు ఇద్దరే, ఒకరికొకరు తీసిపోనే ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరు అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈరోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
1: వాళ్ళు అసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నంత బాధ పెడతారా నీ కోడళ్ళు?
0: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
1: బాధపడకరా జగన్నాథం.
0: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
1: కానీ వాళ్ళని పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులరా వాళ్ళు, కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి?
0: బయటికెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
1: అలాగా?
0: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
1: అందుకని 1000 కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
0: గాడిదలు కాస్తున్నారా, పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
1: అలాగంటావా?
0: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
1: అదేమన్నా నీ కొడుకులు సంపాదించినవా?
0: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళ? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి.
1: కాలమహివరా, కాలమైతే మారుతుంది కానీ ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
0: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా, మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
1: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి.
0: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
1: మంచి పనులు చేయడానికి దేవుడెప్పుడు సిద్ధంగానే ఉంటాడ్రా, నువ్వే చూస్తూ ఉండు. వారి చేత నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
0: నాకు ఆ నమ్మకం లేదురా.
1: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
0: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
1: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా, వెళ్ళు. సరే పొద్దుపోయింది, మరి నేను వస్తారా?
0: అలాగే రా ప్రకాశం.
1: పుట్టింది ఒక తల్లి కడుపునే కాని బతుకులో మాత్రం ఎంత ఎడబందం. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా. అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
1: ఏదో అట్టట్టున్నానమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
1: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
1: అట్లా మరి మీ నాన్న కనిపించడేందిరా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండక ఏడబోతాడు. మాకు తప్పుతుందా వండి మేపడానికి?
1: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
3: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు. ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులు కక్కరికొస్తాయి కదా.
1: అందుకే కదమ్మా నేను వచ్చింది.
3: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?
1: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడున్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పెరుగుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చారమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
1: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
3: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. ఆయన ఆయన మా మాట వింటే కదా.
1: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
4: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
5: ఎందుకే?
4: అబ్బా త్వరగా రండి.
5: ఎందుకో చెప్పవే.
4: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
5: నిద్రపోనివి కదా.
4: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
5: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
4: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
5: ఎవరైనా?
4: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
5: ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మావకి?
4: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరానా పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
5: ఎప్పుడు?
4: ఇప్పుడే.
5: అయితే లోపల ఉన్నాడా?
4: ఉన్నారులేండి.
5: ఏం చెప్పాడేంటి?
4: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
5: ఏమని?
4: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు. ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
5: సరేలే, అలాగే అడుగుతాలే.
4: అడగండి.
5: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
1: ఓ రంగా. ఏందబ్బాయ్?
5: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
1: అలాగే లేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
5: మీరే చెప్పాలి మావయ్య.
1: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను, నాకాడే ఉంటాయిరా విశేషాలు.
5: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
1: ఆహా, అందుకేనా నాన్నగారిని అంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది?
4: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
1: తెలిసిందమ్మాయ్, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
4: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
5: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
4: ఏంది ఉండేది, నన్నంత మాట అన్నాక.
5: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
4: అట్లని నోరు మూసుకోమంటావా?
5: ఇంకేం చేస్తానంటావు?
4: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
5: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పద.
4: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తావు.
1: ఒరే రంగా.
5: చెప్పండి మావయ్య.
1: ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
5: ఏం చేసేది మావయ్య, అది ఒక గయ్యాలి గంప. సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
1: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
5: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
1: సరే నాకెందుకు గాని ఇప్పుడు నన్నెందుకు పిలిచినట్టు?
5: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
1: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
5: ఇది చాలా అన్యాయం మావయ్య.
1: ఏదిరా ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
5: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
1: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
5: అన్నయ్య చెప్పానంటావు, సర్లే ఏమంటున్నారు? మరి

0: రేట్ ఎంత?
1: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట. ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్న చెబుదామని వచ్చానరా.
0: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
1: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
0: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మామయ్య, ఆయన ఇంతేగా.
1: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
0: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
1: ఒరే రంగా, ఏం చేస్తాడవరా?
0: మరేం లేదు మామయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
2: ఏమిటి మామయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
1: అదే, మీ నాన్న పేరు మీద ఉన్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
2: అట్నా అయితే నేనేనా తక్కువ తిన్నది? కాంతం,
3: ఏంటో చెప్పండి.
2: ఒక కుర్చీ తీసుకురా.
3: దేనికి?
2: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
3: ఇదిగో,
2: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
1: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
2: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
1: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
2: నాన్నగారు రండి, మీరు ఇలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
4: ఎందుకురా?
2: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
4: సరే.
2: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
3: ఏంటండి, ఏమిటా కేకలు?
2: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
3: ఎందుకు?
2: చెప్పింది చెయ్యవే.
3: ఇదిగోండి నీళ్లు.
2: టవల్ కూడా తీసుకురా.
3: అలాగేనండి.
5: ఏమండి?
2: ఏంటో చెప్పు.
5: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
6: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
5: అలాగా.
7: శాంతం, వసే శాంతం.
3: ఏంటో ఏడవండి.
7: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
3: ఏంటో చెప్పండి.
7: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
3: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
7: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
3: ఎందుకు, మీకేమన్నా పిచ్చి పట్టిందా?
7: ఏంటే అంత మాట అనేసావు?
3: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరీ చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
7: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువండి, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
3: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా, ఎంతైనా వలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా.
7: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
3: సర్లేండి, డబ్బుస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలనా ఏంటి?
7: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
2: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలు ఉన్నాయి.
8: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మామయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
3: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మామయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
8: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
7: ఇదిగో వదిన, అది ఏమంది అని అంత మాట అనేసావు?
8: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
2: ఇంతకీ ఏమంటావురా?
7: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
8: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
3: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
8: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
3: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
8: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
2: ఒసే కాంతం, నోరు మూసుకునిట్రా.
8: ఏంటో చెప్పండి.
2: అదిగో నాన్న, పద.
7: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
9: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
8: ఏంటో ఈరోజు మామగారు మీద ప్రేమ కారిపోతుంది.
9: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
8: నాకంటే ఏమి ఎక్కువ విరగదీసినట్టు.
2: ఒసే కాంతం, నువ్వు నోర్మై.
7: ఇదిగో వదినా, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
8: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే. ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
7: ఆహా, అది మామూలు. అప్పుడు వదినా, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
8: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
7: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వచ్చే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
9: సరే పట్టుకోండి మామయ్య, రండి.
8: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు, రండి.
9: మామయ్య గారు మా ఇంటికి రండి.
2: నాన్నగారు
9: పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
1: బొబ్బబ్బబ్బా, ఏందిరా ఈ కురుక్షేత్రం? అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమెందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ, అర్థమైందిరా. ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టేస్తారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
8: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
9: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
1: సరే నేను మాట చెబుతాను, వింటారా?
2: చెప్పండి మామయ్య.
1: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకుంటురా.
7: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
1: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
2: మరి అలాగా
1: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
7: అది ఎలాగా?
1: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు.
10: ఏమిట్రా?
1: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
10: ఎందుకురా?
1: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
9: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టడేమిటి?
7: ఏది పెడితే ఏమవుద్ది? అరవక.
10: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
1: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలో, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
7: అలాగే మావయ్య.
1: ఒరే జగన్నాథం.
10: ఏమిట్రా ప్రకాశం?
1: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
2: కాంతం.
8: ఏంటండి?
2: ఫ్యాన్ వెయ్యి.
8: కరెంట్ లేదండి.
2: అయితే విసనకర్ర తీసుకురా.
7: శాంతం.
9: చెప్పండి, విసనకర్రగా తెస్తాను, ఉండండి.
2: నాన్నగారు అన్నం తినండి.
10: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
2: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
8: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
2: దాన్ని తీసుకురా.
8: అలాగేనండి.
7: శాంత.
9: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
7: నువ్వేం చేసావు పిల్లల కోసం?
9: పకోడీలు చేశానండి.
7: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
9: అలాగే.
8: ఇదిగో పలావ్.
2: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
10: అబ్బా నా వల్ల కాదురా.
9: ఇవ్వకోండి పకోడీలు.
7: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
10: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా, ఇంకా ఇప్పుడు తింటేనా?
9: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
10: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
8: అలా పెట్టండి గడ్డి.
10: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
8: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మామయ్య గారు.
10: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
7: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
10: ఎందుకులేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
8: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి, ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావ్ తినండి.
10: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
9: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
10: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?

0: ప్లీజ్ మామయ్య గారు, నేను నేనేం అనుకోలేండి, నా పాకోడలు తినండి.
1: మామయ్య గారు ముందు నా పలావ్ తినండి. మామయ్య గారు
0: అదేం కుదరదు, ముందు నా పకోడలు తినాల్సిందే.
1: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
0: కాదు కాదు, నా పకోడలు తినాల్సిందే.
1: నా పలావే
0: కాదు, నా పకోడీనే.
1: మామయ్య గారు మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
0: మామయ్య గారు నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
2: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
1: ప్లీజ్ మామయ్య గారు నా పాయసాన్ని తాగండి.
0: ప్లీజ్ మామయ్య గారు నా గారెలు తినండి.
2: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
0: మామయ్య గారు మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
2: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను, కాకపోతే.
1: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
0: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
2: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
1: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
2: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
1: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
0: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
2: ఏ భూములమ్మాయ్?
1: అదే మావయ్య గారు మన సొంత ఊర్లో ఉన్న భూములు.
2: ఓ అవే, రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
1: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడ నక్కల్లా.
2: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను.
0: మావయ్య గారు మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి, అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
2: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
1: అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాలేండి.
0: మావయ్య గారు ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
2: ఏమిటమ్మా?
0: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
2: నాకు మాత్రం ఏం తెలుసమ్మా.
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచ మర్యాదలు పొందుతున్నారు.
0: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
0: అవునా?
4: అవును కాంతం, అక్షరాల అబద్ధమే.
1: ఏంటండి మీరు అనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం, అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూములు రేట్లు పెరగలేదంట.
1: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
0: అవునా?
1: అవునా,
0: ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట.
0: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఎంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
2: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
2: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
1: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
0: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
2: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట,
2: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
2: అది వాణ్ణే అడగండి.
0: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు ముయ్యవే అపశకునందానా, అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కదా.
0: నేనే అనుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేట్ ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య, ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరం అంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరీ చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
0: ఎంత మోసం, ఎంత మోసం, రాని ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
1: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా, మా పిల్లలు అడిగిన చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
0: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
1: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
1: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
1: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
1: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
3: అదేంటి, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
1: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
3: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గానీ మా శాంతం చేయలేదా?
1: చేసిందిలే, పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
3: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
1: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్యా?
3: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకా కొత్త వంటలు ఏం చేస్తుంది?
1: ఎవరైనా వింటే నవ్వుతారు.
3: ఇంతకీ ఏమంటావు వదిన? రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
1: నేను చూడనంటే చూడండి అబ్బాయి.
3: ఇదేందన్నయ్య వదిన అలా అంటుంది?
4: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
0: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
3: వస్తున్నా. సరే మీ ఇష్టం.
1: ఏంటండి ఏంటి మీరు అనేది? నేను చూడనా అంటే
4: ఏమన్నాను?
1: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
4: అవునే అన్నాను, నీకు బుద్ధి ఉందా అని.
1: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
4: అవునే, నీకు బుద్ధి ఉంటే ఇలా మాట్లాడతావా అని.
1: ఇదిగో మళ్ళీ
4: అరవబా. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
1: ఏం చేస్తారేంటి?
4: నోరెత్తావంటే తంత.
1: తంతారా? నన్ను తంతారా? సరే రండి తనండి. ఎలా తంతారో తనండి.
4: ఏమిటే నీ బెదిరింపు?
1: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక 3 పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
4: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు, ఆగవే కాంతం ఆగు.
2: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దేనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయటకు వచ్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
2: ఈ 6 బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
2: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న, ప్లీజ్.
2: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
2: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికిన నాళ్ళు పిల్లల కోసం కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
5: నాన్న ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
2: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
5: అంతా మీ కడుపున పుట్టడం వల్లే కదా నాన్న?
2: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్ళైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
5: పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
2: వాళ్ళు చెడ్డవాళ్ళు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
5: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ళ భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
2: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా, వాళ్ళు పెళ్ళాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే

0: వాళ్ళ జీవితాలు బాగుంటాయని, ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకి ఏం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్ళాలకి నేను బరువైపోయాను.
1: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
0: కన్న తండ్రిని గాలి కొదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
1: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
0: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చయిపోతుందని, ఇరుకైనా ఇబ్బందైనా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
1: సర్లే నాన్న.
0: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మ వాళ్ళు.
1: సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: ఒరే రాజారావు, అబ్బాయి రాజా,
1: రండి మామయ్య రండి.
0: ఏందబ్బాయి రాజారావు అట్ట ఉండవు?
1: ఏమి లేదు మామయ్య, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు, ఎక్కడికెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించక ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానికా? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత ప్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళ వేళ్ళ ప్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకరీ కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కళలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాటలు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమల తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలోరకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాడిని ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనపడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులు

0: మాటలేవు కదా అందుకని.
1: ఒరే రాజారావు, నువ్వు ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవే కాదురా.
0: అది కాదు మామయ్య.
1: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
1: చూసేవా రాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
0: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
1: వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
0: అలాగే తప్పకుండా మామయ్య. నాన్నగారు.
3: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
2: మనింటికి పోదాం రండి మావయ్య.
3: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
3: ఇంకెలా అనమంటావురా, ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
0: అలా అనకండి నాన్న, మీరు ఆ ఇంటికి రావాలి.
3: ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
4: ఇక నుంచి అలా జరగనివ్వం నాన్నగారు.
3: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
2: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నాయి, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
3: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
0: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిడా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
3: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
5: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్.
3: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
4: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
3: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
4: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
3: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
0: నాన్నగారు ప్లీజ్, మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
2: అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం.
3: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
0: ఏమిటది నాన్నగారు?
3: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేరు రాద్దామనుకున్నాను.
4: అది ఎలాగా?
3: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్థితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
0: ఎందుకని నాన్నగారు?
3: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
4: ఇది అన్యాయం.
3: మీరు చూపించిన దానికన్నానా?
0: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
3: కుక్క కాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
0: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
3: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
4: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
3: కట్టకట్టుకొని గంగలో దూకండి.
0: నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకుని మమ్మల్ని కనికరించండి.
3: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడు ఏమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, కానీ ఇక దయచేయండి.
6: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు, ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
4: ఇప్పుడే, ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
7: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
6: వదినా, ఏం జరిగింది?
7: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వు ఒక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
6: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
8: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
6: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది.
3: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
6: అంటే?
3: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్లకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా? తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాన్ని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
6: కొడుకుల కంటేనా?
3: కూతుళ్ళు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా. అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
6: నాకా?
3: అవునమ్మా, నీకే.
6: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
3: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
6: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
3: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
6: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్న.
3: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
4: అడుగో ప్రకాశం మావయ్య.
0: రామావయ్య రండి.
1: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
3: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
1: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానరా, నా గురి తప్పలేదు. చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
6: రండి మావయ్య గారు.
1: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది అది చాలా గొప్పదమ్మా.
6: థ్యాంక్స్ మావయ్య.
1: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
3: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
1: నిజమేరా?
3: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్ళైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
1: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
2: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
0: ఒప్పుకుంటా మామయ్య.
5: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
4: నాకు ఇష్టమే మామయ్య.
1: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
0: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
2: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
5: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
6: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ రండి.
1: శభాష్.
9: మీరింతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ముందుగా క్రిమినల్ చిత్రానికి ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి ఈ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే 0866 248 8812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా యువలయలో పార్టిసిపేట్ చేయాలని? మరి ప్రశ్నలతో నేను కూడా రెడీగా ఉన్నాను. మరి ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిన ప్రశ్న అడుగుతున్నాను. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు. ఏ విధంగా అంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. ఏమండి అర్థమైందా? రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అన్నాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి? ఓకేనా? ప్రశ్న అర్థమైతే సెండ్ చేయండి 0866 248 8812 నెంబర్కి ఆన్సర్ని. ప్రశ్న ఒకసారి మీకోసం, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటో చెప్పండి. ఈలోగా మీకోసం పాట వినిపిస్తాను. మన ఊరి కథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న ఈజీ ప్రశ్న కదండి మీకు. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి అని అడిగాను. అయితే ఆన్సర్స్ చాలామంది పంపించారు, అది కరెక్టా కాదా అనేది చదువుదాం. ముందుగా మనకి పంపించారు పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి. ఓకేనండి, రాశారు కానీ కొంచెం బ్లడ్ రిలేషన్ అన్నాను కదా, తెలిస్తే రాయండి. ఓకే రైట్ ఆన్సర్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధ కమ్మ నుంచి రైట్ ఆన్సర్ నెక్స్ట్ పంపించారు. ఎవరంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. అంగర్ కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి పంపించారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్.

చేశారు. నెక్స్ట్ చూద్దాం, దైదా భిక్షం వెంకటి, వీరు నల్గొండ జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. కానీ నెక్స్ట్ ఎవరు పంపించారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. విజయవాడ నుండి కృష్ణకిరణ్ వైష్ణవి పంపించారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, సుదర్శన్ శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కారంచేడు తెలగ్గా పాలెం నుండి వెంకటేశ్వర్ల రెడ్డి జ్యోతి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వారణాసి నుంచి రెండు చింత లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, ఓకే రైట్ ఆన్సర్, వెరీ గుడ్. తర్వాత సోమరాధన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పంపించారు మనకి దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, బాగుంది. తర్వాత రామ్ వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మహేష్ కృష్ణ సత్తెనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే పెసర్లంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి పంపించారు, అరవధనలక్ష్మి సాంబశివరావు పంపించారు రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ చెప్పారు వారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, హాయ్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. తర్వాత శుభ సాయంత్రం వీరు చెప్తున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శరణ్య అండ్ శశికళ ఆదోని నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నేదునూరి కళ్యాణ్చారి రిత్విక్ వీరు నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, అన్నెపు రవి రేవతి తెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత చూద్దాం, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు కానీ కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చూద్దాం. తర్వాత పాలెంపోలే యాళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్ల గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు మనకి ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు అనంతపురం నుంచి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక చూద్దాం, వీరు రాసి పంపించారు పేర్లు అయితే మలై నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, ఓకే వీరు రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా ఉంది, వెరీ గుడ్ అండి. చాలా ఉన్నది, చాలా లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇప్పుడు అన్నీ చదవలేను, కాకపోతే బాగుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు మీరు, ఏదో ఒకటే సెండ్ చేయండి మళ్ళీ. తర్వాత చూద్దాం, తర్వాత ఆత్మూరి మురళి లక్ష్మీ భట్టిపురాల నుంచి రాసి పంపించారు, మీరు కూడా రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే కరెక్ట్. చూద్దాం, తర్వాత గట్టుపల్లి నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాంగ్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వీరు పంపించారు
సికింద్రాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని.

తర్వాత గణగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి ఫస్ట్ ఒక ఆన్సర్ రాశారు, తర్వాత ఒక ఆన్సర్ చేశారు. ఏది కరెక్టు మీరే ఆలోచించి మళ్ళీ పంపించండి. తర్వాత చూద్దాం. శ్రీరామదాసు అంజాచారి విర్తిపర్తి నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం ప్రతాప్ పాటియా జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి, మీరు కూడా రెండు ఆన్సర్లు చేశారు, ఒకటే కరెక్ట్. తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా ధగర్ధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, ఓకే. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాల నుంచి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ని, ఓకేనా. తర్వాత చూద్దాం. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ వీరు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా అష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, ద ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు, ఇప్పుడు కరెక్ట్గా బ్లడ్ రిలేషన్ రాసి పంపించారు. ఇందాక కూడా రాశారు కరెక్టే, కాకపోతే ఇప్పుడు రాసింది ఇంకా కరెక్ట్. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు మళ్ళీ వీరు కూడా అంతే, రైట్ ఆన్సర్ చేసి పంపించారు. చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చిర్రవంచ గ్రామం నుండి వేములు పరశురాములు పద్మ రాశారు, కానీ రాంగ్ ఆన్సర్ తీశారు. సత్యరెడ్డి ఫ్రేమ్ అనపర్తి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. వీరెవరంటే గంపెర్ల ప్రమీలాదేవి ప్రకాశం నుంచి రాసి పంపించారు, తర్వాత ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చేశారు. గోపిశెట్టి చంద్రిక కనిగిరి నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఇంకెవరు పంపించారంటే నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి, ఓకే రండి రైట్ ఆన్సర్. తర్వాత చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాలెం నుండి వెంకటేశ్వరరెడ్డి జ్యోతి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. నాగార్జున లక్ష్మి వీరు అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు, సగం వరకే కరెక్ట్ ఆన్సర్ రాశారు, మిగతా మీరు రాసింది రాంగ్ ఆన్సర్, ఓకేనా. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం. రేడియో ఇప్పుడే ఆన్ చేశాను, క్వశ్చన్ వినలేదు అని రాస్తున్నారు. ఇక మళ్ళీ మనకి పంపించారు సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అని. తర్వాత చూద్దాం. నాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, అది లేదా ఇది లేకపోతే ఎట్లా, ఏదో ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా, తెలిస్తే రాసి పంపించండి, లేకపోతే నేను చెప్పేస్తాను. ఇక చూద్దాం. కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. నెక్స్ట్ చూద్దాం. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాసి మళ్ళీ పంపించారు మనకి. తర్వాత నెల్లూరు నుంచి వీరు
రామకృష్ణయ్య ఎనమడుగు నుంచి పంపించారు. ఇందా పంపించారు కదా రైట్ ఆన్సర్ని. ఓకేనండి. తర్వాత భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఎస్ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్ మళ్ళీ. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సరే. ఇక తర్వాత చూద్దాం. ఓకే, పంపించారు మనకి దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఈనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నేను అడిగాను ప్రశ్న, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది అని ప్రశ్న అడిగాను. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటంటే మేనత్త మేనల్లుడు. ఓకేనా, తండ్రికి సహోదరి, అక్క లేదా చెల్లి, ఎవరైనా మనకి మేనత్త అవుతారు కదా, అదండి ఆన్సర్. చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోద్దాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి. ఈజీ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, పెద్దగా కష్టపడేది ఏం లేదు దీనిలో. 1 మినిట్ లోపే మీరు ఆన్సర్ చేసేలాగా నేను అడుగుతున్నాను, రాసుకోండి. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు. ఓకేనా, 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత? అర్థమైంది ప్రశ్న. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 16 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0868 2481

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను ప్రశ్న అడిగాను, 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు, అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత అని అడిగాను. అయితే మొదటి ప్రశ్నకి చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకేనండి, రెండో ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే పంపించండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమరణ నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా. ఇక తర్వాత కావ్యశ్రీ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భాస్కర్ సత్యనారాయణ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి పంపించారు రైట్ ఆన్సర్. మీ సొంతగా మీరే ఆలోచించి ఆన్సర్ చేయండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎలా వచ్చిందో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెప్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తరువాత ఎం మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రాశారు, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ చేశారు. కొంతవరకు కరెక్ట్గానే వచ్చారు, తర్వాత రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం, మీరు రాసి పంపించారు, కాకపోతే మీ ఊరు పేరు కూడా రాసి పంపించండి మీ ఆన్సర్తో పాటు. నెక్స్ట్ ఎవరంటే మనకి పంపించింది రామ్ వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మీరు చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు దుర్గాడ్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. హనుమంతు ఒంగోలు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ చేశారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు అరవ ధనలక్ష్మి సాంబశివరావు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. ఇక చూద్దాం, తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా కమ్మన్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఎవరంటే డాక్టర్ శ్రీనివాస్ సమల గజ్వేల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే శ్రీరామదాసు అంజాచారి తిప్పర్త నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నాగేంద్రప్ప బుడేవు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మళ్ళీ మనకి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ శ్రీనివాస్ కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే చిలకమ్మరి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. వీరు చింతాడ అనన్యశ్రీ అంతేనండి, శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సత్తెనపల్లి నుంచి విజయ మహేష్, తర్వాత మహేశ్వరి పంపించారు. ఓకేనండి, కాకపోతే రైట్ ఆన్సర్ ఏమిది. తర్వాత చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి రాంగ్ ఆన్సర్. తర్వాత భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు. రైట్ ఆన్సర్ ఏదో మీరే రాసి కనుక్కొని పంపించండి.
సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దయద భిక్షం వెంకటి వీరు మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వీరు ఫస్ట్ ప్రశ్న కూడా రైట్ ఆన్సర్ కొంచెం ఆలస్యంగా పంపించారు, ఆయన రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దినేష్ ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే గంపర్ల దీప్తి గచ్చిబౌలి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, థ్యాంక్ యూ అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, నమస్తే అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హ్యాపీ కాలనీ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి పంపించారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా యాస్మిన్ కడప నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మంజులత పాపినేనిపాల్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కేశవరావు అత్తిల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత నాగన్న కళావతి వీరు అనంతపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత డాక్టర్ కేవీరావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు జిల్లా నుంచి పెద్దపాడు మండలం అక్కడి నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆత్మూరి మురళి లక్ష్మీ భట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వెలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. తర్వాత సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకే. తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి రాశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, పాలెం పోలయ్య అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని. ఇక విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి రాశారు, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే ఎడమాడుగు నుంచి రామకృష్ణయ్య, అంతేనండి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుంపర్ల అరుణ కుమార్ లండన్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే రాధా కమ్మర్ నుంచి, మీరు ఎందుకు రాంగ్ ఆన్సర్ రాశారు, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అని అడుగుతున్నారు, చూద్దామండి. తర్వాత వీరెవరంటే తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు.
ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి థ్యాంక్ యూ అంటారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తరువాత రవి వయసు ఎంత అని అడిగాను. ఇంకా మనకి పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్ని. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్, నెల్లూరు నుంచి పంపించారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ధన్యవాదాలు అంటున్నారు, మీకు కూడా ధన్యవాదాలు అండి. తర్వాత చూద్దాం, మల్లేశ్వరరావు శాంభవి, వీరు ఉప్పులూరు గ్రామం నుంచి ఇప్పుడే పార్టిసిపేట్ చేశారు, రైట్ ఆన్సర్, ఓకే అండి. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత వర్షం వస్తుంది, నెట్వర్క్ లేదు అని రాసి పంపించారు, ఓకేనండి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఓకే ఆన్సర్ నేను చెప్తాను, ఓకే మీరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్, ఓకేనండి. 8 సంవత్సరాల క్రితం రవి వయసు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయసు ఎంత అని అడిగాను, 24 సంవత్సరాలు అండి, 324, అదే ఆన్సర్, ఓకేనా. చాలా సింపుల్గా ఉంది కదా. చాలామంది కంగ్రాచులేషన్స్ అండి, పార్టిసిపేట్ చేశారు, ఆన్సర్స్ రాసి పంపించారు, అందరు కంగ్రాచులేషన్స్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొంచెం పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, రాసుకోండి ఆన్సర్ని, క్వశ్చన్ని, ఓకేనా. ఏంటంటే 6, 7, 11, 20, ఓకేనా. 6, 7, 11, 20, 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? అర్థమైందా ప్రశ్న? అర్థమైందా? 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? కొంచెం ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రశ్నను, తెలిస్తే రాసి పంపించండి, ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత, తెలిస్తే రాసి పంపించండి. 0, 8, 6, 6, 2, 4, 8, 8, 1, 2 నెంబర్కి. అయితే రెండో ప్రశ్నకి ఆన్సర్స్ ఇంకా చాలామంది పంపిస్తున్నారు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి పంపించారు, రైట్ ఆన్సర్ని. భద్రాద్రి రాంపూర్ నుంచి గట్ల సతీష్ సుమలత మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కోనప్పరెడ్డి రమేష్ బాబు పంపించారు, వీరు ఎక్కడి నుంచి అయితే రాసి పంపించలేదు కాకపోతే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి రాశారు, రైట్ ఆన్సర్ని, ఓకే. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మనకి పంపించారు వరగంటి బద్రి విషయాల, నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాలె నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, త్వరగా రాసి పంపించండి. కావ్యశ్రీ గుంటూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక వీరెవరంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు, ఆరాధన లక్ష్మి సామశీరావు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి చదవండి అని చెప్తున్నారు, నేను చదివాను, మీరు రైట్ ఆన్సరే పంపించారు. ఇది రెండో ప్రశ్నకి. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, వీరెవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ ఫ్రమ్ రాశారు, అంతవరకే ఆన్సర్ కూడా రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. రామ్ వీరంపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్. రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే
నెల్లూరు జిల్లా నుంచి మనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూడో ప్రశ్న అని రాశారు కానీ భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి అయితే ఆన్సర్ అయితే ఏం సెండ్ చేయలేదు. ఓకే, తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారు అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఎస్ఎస్శ్రీ స్నేహశ్రీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు రాశారు అనంతపురం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపిస్తున్నారు అంటే చూద్దాం, వీరు ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకే, ఫస్ట్ ప్రశ్న రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి 24 రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే మూడో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనపరెడ్డి రమేష్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా పంపించండి. మల్లేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు ఒంగోలు నుండి దిట్టకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఎవరంటే, హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, కాకపోతే పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమీ లేవు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహారి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ, ఓకే, ఇనమడుగు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఓకే, తర్వాత చూద్దాం, సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఆన్సర్స్ నేను చాలామంది పంపిస్తున్నారు, చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత

రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి. కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుజన్ కార్తీక్ శారద, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే పెసర్లంక విలేజ్ నుంచి ఆరాధన లక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వీరు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గనకలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ని. మహమ్మద్ ఇనేతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప, రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు కారంచేడు తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, కాకపోతే ట్రై చేశారు, రాంగ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గంపర్ల శాన్విక ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు, బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భారతి కిషోర్ అనంతపురం నుంచి ఇంకో క్వశ్చన్ వేయండి అని అడుగుతున్నారు. మరి చాలామంది ఆన్సర్స్ పంపించారు కదా, వీళ్ళ పేర్లు చదవాలి కదా. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మొడ్డు ఓంకార్ అండ్ గౌరి రామానగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చైతన్య శ్రీ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. రేణుక గోపరాజు వీరు కడప నుంచి ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్ రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే మంచిర్యాల నుంచి చంద్రమంగళి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్. హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సోదామణి వసుంధర ఇనమడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పివై విజయశేఖర్ పంపించారు నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. పాలెం పొలయ్య అలగడ నంద్యాల జిల్లా ఓహోబిలం వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ రిపీట్ అంటున్నారు, సమయం అయితే ఎక్కువగా లేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మచిలీపట్నం నుంచి సుధా రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత మళ్ళీ మనకి పంపించారు నెల్లూరు నుంచి రామకృష్ణయ్య.

సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ రాశారు. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇంకా తర్వాత మనకి రాశారు వారణాసి నుంచి 2 చింతల లక్ష్మీకాంత్ శ్రీ శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఓకే రైట్ ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ రాసి పంపించారు మనకి. పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం భాస్కరన్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. ఇంకొకరు రాశారు చూద్దాం, నెల్లూరు నుంచి పాలెం పోలయ్యందే పంపించారు కదా మీరు, రైట్ ఆన్సరే చేశారు, ఓకేనండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 36. ఇక్కడ అన్ని స్క్వేర్స్ చేసుకుంటూ వెళ్ళాలి, 6+1 = 7 స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరూ చాలామంది రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ, తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లయ విన్యాసం కార్యక్రమం. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో రూపక తాళంలో శ్రీ గుమ్ములూరి బిఎన్విఎస్ శబరీష్ గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

0: మీరింతవరకు రూపకతాళంలో శ్రీ గుమ్ములూరి బిఎన్విఎస్ సబరీష్ గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 7 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు, అనంతరం విహారీ కార్యక్రమంలో అస్సాంలోని గువాహటి పట్టణానికి సమీపంలో పర్వత శ్రేణిపై కొలువుదీరి శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ఇక 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో తమలపాకు సాగు యాజమాన్యం గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం, అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు, 8:00 హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలను వింటారు. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 8:40 దేశభక్తి గీతం, 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:15 ఆకాశవాణి

విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ఇక 11 గంటలకు హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటలో ఈరోజు కార్యక్రమం వింటారు. ఇక 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమం వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి యొక్క వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు వింటారు.

మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెచ్ పై. ఇక రేపటి ప్రసారంలో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం పౌరుష గ్రంథి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయం, ఇంకా మోసపూరిత ప్రకటనలు, వినియోగదారుల జాగ్రత్తల గురించి సిహెచ్ దివాకర్ గారి ప్రసంగం వింటారు. ఇంకా దాల్చిన చెక్క మరియు అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాలు కూడా వింటారు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు, 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, ఇంకా మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీ యొక్క సెల్ ఫోన్స్ తీసుకొని మరి కాల్ చేసేయండి ఈ నంబర్స్కి 0861233100 లేదా ఇంకొక నంబర్ 0861233102 ఈ నంబర్స్కి కాల్ చేసేవచ్చు. మరి కాలర్స్ అయితే లైన్లో ఉన్నారు, వారిని పలకరించేసేద్దాం. హలో, హలో,

0: ఉంది.
1: మీకు
0: బాగుందా అండి? బట్ నెల్లూరులో అయితే చాలా తక్కువగా ఉందండి, చాలా చల్లగా కూడా ఉంది అనిపిస్తుంది. ఓకే ఓకే, సో వర్షం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. సరే మరి చక్కగా మరి ఈరోజు ఈ సాంగ్ అయితే వినేసేస్తారా, పాడతారా ఏమైనా కొంచెం? పాడలేరా? సరే మరి చక్కగా వినేసేయండి సాంగ్, ఓకేనా లక్ష్మి గారు? ధన్యవాదాలండి, వినేసేయండి.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

0: ఓకే అండి, వనితావాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. యా గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సుప్రియా, సుప్రియా, హాయ్ సుప్రియా, ఎలా ఉన్నావు?
1: బాగున్నావా?
0: ఓకే, ఇంకా ఏంటి చెప్పు. హలో హలో సుప్రియా, సుప్రియా కాల్ చేసావు, వేరే దగ్గర మాట్లాడు.

0: చెప్పండి.
1: చెప్పు.
0: ఓకే ఓకే. అవునా? చెప్పు సుప్రియ. చెప్పు సుప్రియ. ఓకే.
1: ఈరోజు జూన్ 14న రామ్ చరణ్ అనే ఒక గ్లోబల్ స్టార్
0: వెరీ నైస్. ఓకే.
1: ఇలాంటి మ్యారేజ్ డే మరి ఎన్నో చేసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాము.
0: ఓకే.
1: ఇటు గ్లోబల్ స్టార్ సంఖ్య గాను అది మెగా స్టార్ సంఖ్య గాను మా అన్నయ్య ఒకటి అమ్మ చల్లగా ఉండాలి. పెళ్లి చేస్తున్నారు సిద్ధేశ్వర గారు సుప్రియ.
0: ఓకే
1: మేడం, ఇప్పుడైతే సాంగ్
0: చెప్పు అడుగు.
1: అందరూ అది వచ్చి మేడం దీనికి తోడు నుంచి చెల్ల చెల్ల అనే తీర
0: ఏంటి ఎందులో నుంచి అది
1: దీనికి తోడు
0: దీనికి తోడా
1: చెల్ల చెల్ల అనే తీర జరుగుతున్నది రెండు వేల.
0: ఓకే. అది అది ఏందబ్బా దీనికి తోడు ఏముంది అది? ఓకే చూస్తాను ఒకసారి.
1: ఈరోజు చిత్ర సినిమా కార్యక్రమం మగధీర నుండి బంగారు కోడి.
0: ఇప్పుడు వేసేస్తానా సాంగ్ మగధీర? నెక్స్ట్ నీకు చల్లా చల్లని చీర అది నేను చూస్ చేస్తాను. ఓకేనా?
1: ఓకే మేడం. ఇప్పుడు లేదా లేకపోతే ఇప్పుడు ఇదేసేయండి మేడం. అందరి వాళ్ళ నుండి
0: ఓకే పడుచు బంగారం సాంగ్ వేసేస్తున్నాను.
1: వినేసే
0: సుప్రియ. బాయ్ సుప్రియ. వినేసే సాంగ్. యా.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు. హలో, హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం.
8: శుభ సాయంకాలం మేడం. హలో.
0: హలో,
8: శుభ సాయంకాలం మేడం.
0: చెప్పండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి.
8: కావలడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, గౌరవనీయులైన మేఘనా మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే అండి, చెప్పండి.
8: ఈ రోజు మా ఇంటి పక్కన పుట్టినరోజు జరుగుతున్నారు మేడం.
0: ఓకే.
8: శారదమ్మ కొడుకు మనవడు పుట్టినరోజు జస్టెంట్. అబ్బాయికి మంచి పాట వినిపించాలి మేడం. తాతా మామిడి సినిమాలో ఈ రోజే బాబు నీ పుట్టినరోజు పాట కావాలి మేడం.
0: తాతా మనవడా?
8: అవును మేడం, జసిక్.
0: ఓకే అండి.
8: ఆ పిల్లడికి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుధోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట అంకితం చేస్తున్నాను మేడం.
0: ఓకే అండి. మరి
8: పుట్టినరోజునే ఫోన్ చేశాను మేడం. దయచేసి.
0: సరే అండి, సరే. ఓకే మేడం, ఇంట్లో ఉన్నట్లయితే మాట్లాడిచింటే ఇంకా బాగుండేది లక్ష్మి గారితో.
8: ఓకే అండి,
0: సరే అండి. మరి వినండి, సాంగ్ వేస్తాను. ఓకే
8: మేడం.
0: ఓకే అండి.

0: వనితవాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి?
1: అల్లూరు.
0: షకీలా గారు, ఓకే అండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి ఈరోజు పాట?
1: తలంబ్రాలు మేడం.
0: తలంబ్రాలు,
1: ఇది పాట.
0: ఓకే అండి, మరి వినేసేద్దామా?
1: అట్లే మేడం, థ్యాంక్
0: యూ. ఓకే అండి, ధన్యవాదాలు.

0: వనితవాణి కార్యక్రమంలో మరి చిట్ట చివరి కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నాను. వనితవాణి కార్యక్రమం కదా, సో మన మహిళా
1: శ్రోతలకి.
0: ఏం పేరండి మీ పేరు?
1: నా పేరు ప్రసాద్ మేడం.
0: ప్రసాద్ గారు, ఓకే అండి. సో మనకి మార్నింగ్ కూడా హలో అభిరుచి ఉంటుంది, సో దాంట్లో కూడా మీరు కాల్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. సో ఇవ్వండి ఇవ్వండి.
2: హలో
0: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం.
2: మీ
0: పేరు?
2: మరి చవటపాలెం. మా అన్నయ్య నాకు ఇచ్చింది.
0: అన్నయ్య, ఓకే ఓకే, వెరీ గుడ్ అండి.
2: చెల్లెల్ని.
0: ఓకే,
2: యువరాజులో మంచి సాంగ్ ఒకటి వేయండి.
0: ఏ అన్నారు గారుదా?
2: యువరాజ్.
0: యువరాజ్ మహేష్ బాబు గారిది ఉంది. నెక్స్ట్?
2: అవునండి. చెప్పేది
0: చెప్పండి.
2: ఇంద్రజ, చందు, వేణు, వరలక్ష్మి, పద్మ, సుబ్బమ్మ, ప్రసాద్, విజయమ్మ, శీను.
0: ఓకే, సో మనకి ఈవినింగ్ ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, మరి వినేసేద్దురు ఆ సాంగ్. ఓకే అండి, బాయ్.
2: థ్యాంక్ యూ.
0: ఓకే, వెల్కమ్.

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి విన్నారు. మరి లక్ష్మి గారు, సుప్రియ, అదేవిధంగా హోబిలం వెంకటేశ్వర్లు గారు, షకీలా అండ్ ప్రసాద్ గారి వాళ్ళ సిస్టర్ వారు కూడా కాల్ చేశారు. మరి ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. మరి ఒకసారి మీతోటి మరలా మాట్లాడతాను.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా ఇప్పుడు మనం విందాం. అదేవిధంగా ఇంకా కెరీర్ గైడెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. మరి ముందుగా ఉద్యోగ సమాచారంలో మీరు వింటారు ఒక ఉద్యోగ సమాచారాన్ని. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఐసిలో ఉన్నటువంటి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన సైంటిస్ట్ సిడి ఈ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు మరి కోరుతోంది. పోస్టులు మొత్తం సంఖ్య చూసినట్లయితే 33 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు, సైంటిస్ట్ సి వచ్చేసి 3 పోస్టులు, సైంటిస్ట్ డి 28 పోస్టులు, సైంటిస్ట్ ఇ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి దీంట్లో మరి విభాగాలు చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాలు అయితే మరి ఇందులో విభాగాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డిఆర్డిఓ ఆర్ఎస్సిలో ఉన్నటువంటి సైంటిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్లో డిగ్రీ బిఈ లేదా బీటెక్ మాస్టర్స్ డిగ్రీలో కూడా ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు చూసినట్లయితే సైంటిస్ట్ సికి 35 ఏళ్ళు, సైంటిస్ట్ డికి 45 ఏళ్ళు, సైంటిస్ట్ ఈకి కూడా 45 ఏళ్ళు మించకూడదు. మరి దీనికి సంబంధించి బేసిక్ పేని మరి నెలకు సైంటిస్ట్ సికి 67,000 నుంచి 68,000 వరకు ఉంటుంది. సైంటిస్ట్ ఈకి వచ్చేసి 123,100 రూపాయల వరకు ఉంటుంది. సైంటిస్ట్ డికి 78,800 రూపాయల వరకు ఉంటుంది. మరి ఇదైతే వేతనం ప్రతి ఒక్క కేటగిరీస్కి సంబంధించి. దీన్ని ఎంపిక విధానం చూసినట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. మరి దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 19/6/2026. సో 5 డేస్ టు గో అన్నట్టు. 19/6/2026 చివరి తేదీ కాబట్టి ఎవరైనా అర్హులుగా ఉన్నట్లయితే వారు దీనికి ఈ యొక్క అప్లికేషన్ వేసుకోవచ్చు. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://rac.gov.in. మరి ఒకసారి వెబ్సైట్ https://rac.gov.in. మరి యొక్క ఉద్యోగ సమాచారం మనం వినబోయే ముందు జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుంచి యాసిన్ నిజార్, నేహా బాసిన్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట విందాం.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.

0: వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
6: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
6: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
7: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
8: యువతరంగం కార్యక్రమంలో మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు విందాం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి అయితే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మరి మొత్తం పోస్టుల సంఖ్య చూసినట్లయితే 1979 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి పోస్టుల వివరాలు చూసినట్లయితే జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ, బాలిస్టిక్స్, కెమిస్ట్రీ, డిటెక్షన్ డాక్యుమెంట్స్, ఫోటో ఫొరెన్సిక్, క్రైమ్ సీన్, ఫింగర్ ప్రింట్, ఫిజిక్స్. 289 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ హిందీ 1, అసిస్టెంట్ ఆర్క్విస్ట్ గ్రేడ్ 1 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ 1 125 పోస్టులు. ఫిట్టర్ గ్రేడ్ 2 వచ్చేసి 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లిఫ్ట్ ఆపరేటర్ 13 పోస్టులు. అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్స్టేషన్ అప్రెంటీస్ 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్లో 675 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ సైన్స్ టీచర్ 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 163 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఓవర్సీస్ లేదా సబ్ ఇన్స్పెక్టర్లో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అర్హత చూసినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ మొదలైనటువంటి వాటిలో మాస్టర్స్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. టీజీటీ పోస్టులు అయితే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. స్పెషల్ డిప్లొమా లేదా బీఎడ్తో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సీటెట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకైతే ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. దీంట్లో టెక్నికల్ లేదా ట్రేడ్ పోస్టులు అంటే లిఫ్ట్ ఆపరేటర్, ఫిట్టర్ వంటి పోస్టులకు ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులన్నిటికీ సంబంధించి వయస్సు, వయోపరిమితి చూసినట్లయితే జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ లేదా ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు 27 ఉండాలి. టీచింగ్ పోస్టులకి 30, ఫిట్టర్ అప్రెంటిస్ మెకానిక్ పోస్టులకు అయితే 32 ఉండాలి. లిఫ్ట్ ఆపరేటర్కి అయితే 35 మించకూడదు. మరి చక్కటి వేతనం అయితే ఉంటుంది మరి ఉపాధ్యాయుల పోస్టులు అన్నిటికీ కూడా. సో ఎంపిక విధానం వచ్చేసరికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 16/6/2026, అంటే ఇంకా 2 డేస్ ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి 15/7/2026. సో వెబ్సైట్ వచ్చేసరికి https://dssb.delhi.gov.in. సో ఇందులో వెబ్సైట్లో చూడవచ్చు. మరికొంత ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని వినేసేద్దాం. ఫ్రమ్ జాను చిత్రం నుంచి

0: యువతరంగం కార్యక్రమంలో సినీ గీతం విన్నారు. తర్వాతిగా విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
5: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం కెరీర్ గైడెన్స్. మరి 2026 సంవత్సరానికి గాను యువతకు కెరీర్ గైడెన్స్లో మరి దాని యొక్క మార్గదర్శనంలో మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే మరి ఉద్యోగ రంగం అనేటువంటిది వేగంగా కూడా మారుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. కాబట్టి నైపుణ్యాలు అంటే స్కిల్స్ కానివ్వండి, సృజనాత్మకత కానివ్వండి, డిజిటల్ పరిజ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి సో మరి ఏదైతే ఎక్కువ ఈ యొక్క భూమిలో ఉనిందో దాని గురించి తెలుసుకొని చక్కటి నైపుణ్యాలు అయితే సాధించాలి. లైక్ ఏఐ, గ్రీన్ టెక్నాలజీ, డిజిటల్ రంగాలలో అవకాశాలు అనేటువంటివి వేగంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగాలు కూడా చూసినట్లయితే మీకు యథావిధిగా తెలిసిందే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఎంతగానో అవకాశాలు ఉన్నాయి. లైక్ ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఏఐ ఇంజనీర్ కానివ్వండి, డేటా సైంటిస్ట్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీర్ లేదా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కూడా మరి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఈ అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏమంటే దీంట్లో జాబ్స్ తెచ్చుకోవాలి అంటే లైక్ పైథాన్ అనేటువంటిది తెలుసుకొని ఉండాలి, డేటా అనాలిసిస్ అండ్ ఏఐ టూల్స్ అనేటువంటిది నేర్చుకొని ఉండాలన్నమాట. ఇంకా మరి ఒక భూమిలో ఉన్నటువంటి ఇంకొక సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ, ఇది కూడా చాలా దూసుకుపోతుంది. మరి ఈ డిజిటల్ ప్రపంచంలో భద్రత అవసరం పెరగడంతో

ఈ రంగానికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మరి దీంట్లో మనకి సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఏంటంటే ఆపర్చునిటీస్ లైక్ ఎథికల్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, మరి ఇది కూడా ఉన్నిందనమాట. సో ఇలా మీరు నాట్ ఓన్లీ కేవలం మార్కుల మైన మాత్రమే పెడితే కాదు, కానీ లైక్ కమ్యూనికేషన్ కానివ్వండి, లేదంటే స్కిల్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని నేర్చుకుంటూ ఉండాలి. సో మీ యొక్క చదువు ఒక సైడ్ వెళ్తూ ఉంటే ఇలాంటి నైపుణ్యాలు కూడా ఒక సైడ్ నేర్చుకున్నట్లయితే మాత్రమే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రంగాలలో మీరు ముందుకు వెళ్తారు, మరి మీ కెరీర్ని కూడా ఉన్నత స్థాయిలో ఉంచుకుంటారనమాట. సో మరి కష్టపడి చదవండి, తర్వాత నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటూ మరి ఈ యొక్క మారుతున్నటువంటి ప్రపంచంలో మనం కూడా దూసుకొని పోవాలి అన్నట్లయితే కూడా మన భవిష్యత్ అనేటువంటిది మన చేతిలోనే ఉంది. అవకాశాలు కూడా మనకి చాలానే ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళారు అంటే కంపల్సరీ మీరు షైన్ అవుతారు. మరి ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: Modi has clarified that this claim is fake and the government has not announced any such scheme. In cricket, India will begin their ICC Women's T20 World Cup campaign against arch-rivals Pakistan in a Group A match at Edgbaston in Birmingham this evening. The match is scheduled to start at 7 p.m. Indian time. Women in blue have dominated this rivalry in Women's T20 internationals, winning 13 of the 16 matches against Pakistan. In the upcoming week, domestic markets are expected to take directions from a series of high-impact global events and key domestic economic data releases. Investors will closely track the U.S. Federal Reserve's policy meeting outcomes, the Bank of Japan's interest rate decision, developments around the potential U.S.-Iran peace agreement, and movements in crude oil prices. Market participants will also watch India's wholesale inflation data for May, along with other key macro indicators, including employment figures, import-export data, and the country's foreign exchange reserves. And with that, we end this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్.
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అడ్డంకులు లేవని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి పంచుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని, రాజధాని అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఇకపై ఆగడం అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఈరోజు ఆయన 2,39,00,000 రూపాయల విలువగల పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చి అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని, కాలుష్యం తగ్గించవచ్చని అన్నారు. సైకిల్ వినియోగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చి పేర్కొంటూ,

0: సైక్లింగ్ చేస్తే బాడీ ఫిట్ గా ఉంటుంది, మెంటల్ హెల్త్ స్ట్రెస్ తగ్గిపోతుంది. మన వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్స్ రావాలి. ఈ సైక్లింగ్ ఈ సంస్కృతి వైజాగ్ లో ఇంకా పెరగాలి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ చిన్నప్పటి నుండి సైక్లింగ్ నేర్పించాలి. లెట్ వైజాగ్ బి ద సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అండ్ సౌత్ ఇండియా అండ్ ఇండియా. మనం సైక్లింగ్ ప్రోత్సహించమని కోరుకుంటున్నాం.
1: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా రేపు జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామంలో చెరువులను సందర్శించాలని సూచించారు. చెరువుల హద్దుల గుర్తింపుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాలతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం జే గుమడాంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. యోగా అభ్యసనను ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘా స్వరూప్ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమిఘాట్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు ధ్యానం, రాజయోగ సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెంపొందించుకుని లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని అదనపు ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి ఈరోజు అంచనా వేసింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 సార్లు సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంచీలరేవు వద్ద ఈరోజు యనమదుర్రు కాలువలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 50 లక్షల రూపాయలతో 32 కిలోమీటర్ల మేర కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల ద్వారా నీటిపారుదల మెరుగుపడి రైతులకు నీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకొని భక్తజనులను కటాక్షించనున్నారని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు ఉదయం 10:30 రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రంపచోడవరం చింతూరు డివిజన్ల పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: మూడు కాలేజీలలో
4: డోంట్ వరీ,
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్ ఆర్బిఐ అంటుంది.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ ఇత్యనేన సహ నీస్ నగరే ప్రతినిధి మండలస్తరీయాం వార్తాం కృతవాన్. అస్యాం వార్తాయాం భారత ఫ్రాన్సయోః విశేష వైశ్విక రణనీతిక సహభాగితాయాః అధిక సుదృఢీకరణే బలం దత్తం. రక్షా ప్రవృద్ధి వ్యాపారాదిషు క్షేత్రేషు సహకార్య విస్తారస్య విషయే ఉభాభ్యాం నేతృభ్యాం విచార విమర్శః కృతః. ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః మాక్రోన్ ఇత్యేషః వైశ్విక నమోన్మేష శక్తి రూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం కృతవాన్. సః అవదత్ యత్ అద్య ప్రశ్నః నాస్తి యత్ భారతం నమోన్మేషం కరోతి నవ, అపితు ప్రశ్నః అయమస్తి యత్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ అస్తీతి. ఆయుష్ మంత్రాలయః అద్య యూట్యూబ్ లైవ్ యోగ్ స్ట్రీమ్ ఇత్యస్మై సర్వాధిక దర్శకాణాం కృతే నూతనాం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖం నిర్మితవాన్. అపి చ ఐసీసీ మహిళానాం T20 విశ్వకప్ ఇతి క్రీడాయాం భారతం అద్య సాయంకాలే వర్మింగ్హం నగరే పాకిస్తానం విరుద్ధ్య స్వకీయాభియానం ఆరప్స్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ ఇత్యేషః చ అద్య నీస్ నగరస్య పాలేస్ దే ఎక్స్పోజిషన్స్ ఇత్యత్ర భారత ఇనోవేట్స్ ఇతి కార్యక్రమస్య సంయుక్త రూపేణ ఉద్ఘాటనం అకురుతాం. ఉభౌ నేతారౌ ప్రతినిధి మండల స్తరీయ వార్తాంచ కృతవంతౌ. భారత ఫ్రాన్స్ నవాన్వేషణ వర్షాంతర్గతం ఆయోజితః అయం ప్రముఖః కార్యక్రమః ఉభయోః దేశయోః శీర్ష నవాన్వేషణ ఆరంభాన్ వెంచర్ క్యాపిటల్స్ నిధి ఇత్యతంచ సమాకలయతి. కార్యక్రమేస్మిన్ ఉన్నత గణనం, సెమీకండక్టర్స్, కృత్రిమ బుద్ధిమత్త, క్వాంటం ప్రౌద్యోగికీ, అంతరిక్ష ప్రౌద్యోగికీ, స్వచ్ఛ ఊర్జా, జైవ ప్రౌద్యోగికీ ఇత్యాదిషు 13 ప్రముఖేషు క్షేత్రేషు నవాన్వేషణాని సంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రిణా మోదీవర్యేణ భారత ఫ్రాన్స్ దేశయోః సంబంధస్య బల విషయే అవధానం దత్తం. సః అవదత్ యత్ యద్యపి బహవః దేశాః వ్యాపారే సామరిక సహయోగే చ నిమగ్నాః సంతి, తథాపి కేవలం కతిపయాః సంబంధాః ఏవ సమాన దృష్ట్యా సమాన హితైః చ మార్గదర్శితాః భవంతి. సహ భారత ఫ్రాన్స్ సహభాగిత్వం ఏతాదృశం ఏకం చిరస్థాయి సంబంధం అస్తి యస్య మూలాధారః పరస్పర విశ్వాసః సహభాగి మూల్యాని భవిష్యత్ కాలాయ సామాన్య దృష్టిః చ వర్ణితవాన్. సహ అవదత్ యత్ నవాన్వేషణం ప్రౌద్యోగికీ భారతస్య యూనాం ఆకాంక్షాః దేశస్య పరివర్తనస్య భవిష్య నిర్మాణస్య చ చాలకభూతాః సంతీతి ఉక్తవాన్.
8: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
7: सभां अभिसंबोधयन्

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: సమాచార వేదికలో స్థానిక వార్తల విశేషాలు. ఈరోజు నెల్లూరులో రెడ్ క్రాస్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా జరిగింది. డిఆర్ఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 61 మంది రక్తదాతలకు సన్మానం చేశారు. 130 సార్లు రక్తదానం చేసినటువంటి మదనపల్లి మధుసూదన్ రావు గారికి, 119 సార్లు చేసినటువంటి సిహెచ్ అజయ్ బాబును ప్రత్యేకంగా సత్కరించారు. 2025-26లో 235 శిబిరాల ద్వారా 15,419 యూనిట్ల రక్తం సేకరించామని సెక్రటరీ గారు తెలియజేశారు. రక్తదానం ప్రాణదానం అని డిఆర్ఓ అన్నారు. మరొక స్థానిక సమాచారం. నెల్లూరు జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లాలోని 19.74 లక్షల మంది ఓటర్ల వివరాలు నవీకరణ కోసం 2,352 మంది బీఎల్ఓలను నియమించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. కొత్త నమోదు సవరణలు తొలగింపులకు అవకాశం కల్పించనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు సహకరించాలన్నారు. మరొక సమాచారం. సోమశిలకు 6,995 క్యూసెక్కుల వరద జలాశయం తాజా నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. నిన్న శనివారం అనగా నిన్న ఎగువ ప్రాంతాల నుంచి 6,995 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని తెలియజేశారు. అదేవిధంగా డ్యాం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 41.982 TMCల నీరు నిల్వ ఉంది. క్రస్ట్ గేట్ ద్వారా 1,350, పవర్ టన్నెల్ ద్వారా 1,700 క్యూసెక్లు నీరు పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు. కావలి కెనాల్కు 950 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. 328 క్యూసెక్ల నీరు ఆవిరవుతుంది. మరొక స్థానిక సమాచారం. నెల్లూరులో నగరంలో ఉన్నటువంటి మాగుంట లేఅవుట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలనుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా మరొక స్థానిక సమాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శనివారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. ఈనాటి విహారీ కార్యక్రమం. విహారీ కార్యక్రమంలో అస్సాంలోని గువహటి పట్టణానికి సమీపంలో పర్వత శ్రేణిపై కొలువుదీరి శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవశ్చల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

ఈనాటి బిహారీ కార్యక్రమంలో భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలోని దేవాలయాలన్నింటిలోకెల్లా జరిగే అతిపెద్ద వార్షికోత్సవంగాను ఈశాన్య రాష్ట్రాల కుంభమేళాగాను ప్రఖ్యాతిగాంచి 2026వ సంవత్సరం జూన్ 22 నుంచి 26 వరకు జరుగనున్న అంబుబాచి మేళాకు వేదికైన తాంత్రిక సాధకులకు కల్పతరువైన హరిక్షేత్రే కామాయ రూప అని అష్టాదశ శక్తి పీఠాలలో 13వ శక్తిపీఠంగాను వెలుగొందుతున్న అస్సాంలోని గువహటి పట్టణానికి సమీపంలోని నీలాచల్ పర్వత శ్రేణిపై కొలువుతీరి భక్తుల మనోకామనలను అన్నింటినీ తీర్చే కామధేనువు అయిన శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. కామదేవుడిగా పిలువబడే మన్మథుడు ఈ ప్రదేశంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల తాను కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి పొంది అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాడు. అందువల్ల ఇక్కడి అమ్మవారు కామాఖ్య అమ్మవారుగాను కామేశ్వరి అమ్మవారుగాను భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రస్తావన దేవీ భాగవతంలోను, దేవీ పురాణం, కాళికా పురాణాలలోను, ఇంకా యోగిని తంత్ర, హేవజ్ర తంత్ర వంటి తాంత్రిక విద్యలలోనూ ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన యజ్ఞానికి శివపార్వతులను ఆహ్వానించలేదు. అయినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞానికి హాజరైంది. అక్కడ పరమశివునికి జరిగిన అవమానాన్ని, శివ నిందను సహించలేక సతీదేవి అగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. కోపోద్రిక్తుడైన పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేయసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. పరమశివుడు శాంతించకపోవడంతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి పార్థివ దేహాన్ని ఛేదించగా ఆ దేహ శకలాలు భూమిపై పలు ప్రదేశాలలో పడ్డాయి. వాటిలో ప్రధానమైన 18 ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా పిలువబడుతున్నాయి. సతీదేవి యొక్క యోని ముద్ర పడిన ప్రదేశమే ఈ కామాఖ్య ఆలయం. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 13వ పీఠంగా విరాజిల్లుతోంది. దీనినే కుబ్జిక పీఠం అని కూడా పిలుస్తారు. కామాఖ్య పీఠ ఉనికి మన్మథుని ద్వారా మానవాళికి తెలియవచ్చింది. ఆ వృత్తాంతం ఈ విధంగా ఉంది. పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. తారకాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరగా బ్రహ్మదేవుడు అది అసాధ్యమని, ఇంకేమైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు తారకాసురుడు తెలివిగా తనకు పరమశివుని పుత్రుని వల్ల మాత్రమే మరణం సంభవించేలా వరాన్ని ప్రసాదించమని కోరాడు. ఎందుకంటే అప్పటికే పరమశివుడు సతీ వియోగంతో ఘోర తపస్సులో ఉన్నాడు. కనుక ఆయన తపస్సుకి భంగం కలిగి పుత్రుడు సంభవించడం అసంభవమని, అది తనకు ఒక రకంగా అమరత్వమే అవుతుందని భావించాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. బ్రహ్మదేవుని వరప్రసాదంతో తారకాసురుడు తాను అమరుడు అయ్యాడని, తనకిక చావు లేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో దేవతలను, ఋషులను, మానవులను బాధించసాగాడు. గత్యంతరం లేని దేవతలు ఇక తారకాసుర వధ జరగాలని, దానికై పరమశివుడి తపోభంగం తప్పదని భావించారు. దేవతలు మన్మథుని వద్దకు వెళ్లి తన బాణాలతో పరమశివుని తపోభంగం చేయమని కోరారు. మన్మథుని బాణాల వల్ల తపోభంగమైన పరమశివుడు ఆగ్రహోదగ్రుడై తన 3వ కన్ను తెరిచాడు. దానితో మన్మథుడు భస్మమయ్యాడు. పతి వియోగం చెందిన మన్మథుని భార్య రతీదేవి పరమశివుని తపోభంగంలో తన భర్త యొక్క తప్పేమీ లేదని, దేవతల ఆజ్ఞ మేరకే అలా చేశాడని, తన భర్తకు తిరిగి ప్రాణం ప్రసాదించమని పరమశివుని వేడుకుంది. దయాళువైన పరమశివుడు మన్మథుని పునర్జీవితుని చేశాడు. మన్మథుడు పునర్జీవితుడయ్యాడు కాని అతని పూర్వ సౌందర్యం తిరిగి రాలేదు. మన్మథునికి పూర్వరూపాన్ని ప్రసాదించాలని రతి మన్మథులిద్దరూ పరమశివుని ప్రార్థించారు. అనుగ్రహించిన పరమశివుడు మన్మథుడు నీలాచల పర్వతంపై పడి ఉన్న పరమ పవిత్రమైన సతీదేవి యొక్క యోని ముద్రను వెదకి కనుక్కొని అక్కడ అమ్మవారిని ఆరాధించమని,
అమ్మవారి అనుగ్రహంతో అతడు కోల్పోయిన తన సౌందర్యాన్ని తిరిగి పొందగలడని సెలవిచ్చాడు. పరమశివుని ఆజ్ఞానుసారం మన్మథుడు నీలాచల పర్వత శ్రేణికి చేరుకుని ఆ పర్వత శిఖరంపై అమ్మవారి యోని ముద్రను కనుగొని అమ్మవారి అనుగ్రహం కోసం వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. చిట్ట చివరకు అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తాను కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి పొందడంలో కృతకృత్యుడయ్యాడు. అమ్మవారిపై కృతజ్ఞతాభావంతో మన్మథుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో సతీదేవి యొక్క యోని ముద్రపై ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. మన్మథుడుగా పిలువబడే కామదేవుడు ఇక్కడ తన పూర్వ సౌందర్యాన్ని పొందడం వల్ల ఆ ప్రాంతం కామరూపగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అమ్మవారు శ్రీ కామాఖ్య గాను శ్రీ కామేశ్వరి గాను భక్తులను అనుగ్రహిస్తున్నారు. శాక్తేయులకు అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటైన కాళికా పురాణంలో ఈ ఆలయ ఆవిర్భావం గురించి ఒక పౌరాణిక గాథ ఉంది. దాని ప్రకారం కామరూపలోని నీలాచల కొండ శివపార్వతులకు తమ శారీరక కామ వాంఛ తీర్చుకునే ప్రదేశమని పేర్కొనబడింది. 16వ శతాబ్దంలో రచించబడినదిగా భావించబడే మరో ప్రాచీన గ్రంథం యోగిని తంత్రంలో సంతానోత్పత్తికి ప్రతీకగా కామ

సంఖ్య ఆవిర్భవించిన గాథ ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన తరువాత తన సృజనాత్మక శక్తి అమోఘమని భావించి అహంకారానికి గురయ్యాడు. దానితో కాళికామాత అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆమె బ్రహ్మ శరీరం నుంచి కేసి అనే రాక్షసుని సృష్టించింది. పుట్టిన వెంటనే ఆ రాక్షసుడు బ్రహ్మను మృంగివేయడానికి అతని వైపు దూసుకు వెళ్లాడు. సహాయార్థుడైన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకుని శ్రీ మహావిష్ణువుతో కలిసి సహాయం కోసం అమ్మవారిని ఆశ్రయించాడు. కాళీమాత ఆ కేసి అనే రాక్షసుని సంహరించి బ్రహ్మదేవుని రక్షించింది. విదప కాళికామాత బ్రహ్మ విష్ణువులిద్దరినీ కేసి అనే రాక్షసుడి దేహంపై ఒక పర్వతాన్ని సృష్టించమని ఆదేశించింది. భూమిపై కామరూప అనే ప్రదేశం అత్యంత పవిత్రమైన ప్రదేశమని కూడా ఆమె వారికి చెప్పింది. తదనంతరం అక్కడ యోని మండలం ప్రత్యక్షమైంది. ఆ యోని మండలం వద్ద తనను ఆరాధించమని బ్రహ్మ విష్ణువులను అమ్మవారు ఆదేశించారు. ఆ ప్రదేశమే నీలకూట పర్వతంగా పిలువబడే నీలాచల పర్వతం. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కోచరాజ వంశస్థుడైన విశ్వసింహ అతని సోదరుడు శివసింహలు కలిసి అహోం రాజవంశస్థులతో జరిగిన యుద్ధంలో దారి తప్పి నీలాచల కొండ శిఖరానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వృద్ధురాలు ఎదురైంది. ఆమె వారికి కామాఖ్యదేవి పీఠస్థానాన్ని చూపించి అక్కడ బంగారంతో ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. రాజా విశ్వసింహ పీఠస్థానం వద్ద అమ్మవారిని ప్రార్థించి తన కోరికలు నెరవేరితే తప్పకుండా బంగారంతో ఆలయం నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. అభీష్టం నెరవేరిన రాజా విశ్వసింహ ఇటుకలతో ఒక ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. అప్పుడు కామాఖ్య అమ్మవారు రాజా విశ్వసింహకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆలయాన్ని బంగారంతో మాత్రమే నిర్మించాలనే అతని వాగ్దానాన్ని గుర్తు చేసింది. రాజా విశ్వసింహ అలా చేయలేనని తన అసక్తతను వ్యక్తం చేయగా కనీసం ఇటుకలతో పాటు కొంచెం బంగారాన్నైనా వినియోగించమని కామాఖ్య అమ్మవారు రాజా విశ్వసింహకు సూచించారు. ఆ ప్రకారం ఆలయం నిర్మించబడింది. కాలక్రమేణా ఆ ఆలయం శిథిలమైంది. ఆలయం శిథిలమవడానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. కొందరు చరిత్రకారులు ఈ ఆలయాన్ని మహమ్మదీయుల దండయాత్రలలో కూల్చివేశారని చెబుతుండగా మరికొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ఆలయం శిథిలమైంది అని భావిస్తున్నారు. తదనంతరం కోచరాజ వంశ మహారాజు విశ్వసింహ వారసుడైన రాజా నరనారాయణ తన సోదరునితో కలిసి పూర్వపు ఆలయ శిథిలాలపై 16వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న నూతన ఆలయాన్ని పునర్నిర్మించారు. క్రీస్తు శకం 1751-69 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన అహోం రాజవంశస్థుడైన రాజా రాజేశ్వర్ సింహ కూడా ఈ ఆలయంలో కొన్ని నిర్మాణాలు గావించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. కామాఖ్య దేవాలయం ఉత్తర భారత నాగర మరియు సంప్రదాయ దేవాలయ నిర్మాణ శైలుల సమ్మేళనం. ఈ ఆలయంలో గర్భాలయం, అంతరాలం, పంచరత్న, భోగ మందిర్, నాట్ మందిర్లు ఉన్నాయి. ఆలయ గోపురం బహుభుజాకారపు గుమ్మటాన్ని పోలి ఉంటుంది. గర్భాలయం లోపల చిన్న గుహలో కామాఖ్య అమ్మవారిగా పూజలందుకుంటున్న సతీదేవి యొక్క యోని ముద్ర ఉంటుంది. ఈ యోని ముద్ర నుంచి నిరంతరాయంగా జలధార స్రవిస్తూ ఉంటుంది. భక్తులు ఈ యోని ముద్రను స్పర్శించి ఆ జలధారను తమ శిరస్సులపై చల్లుకుంటూ ఉంటారు. ఇంకా గర్భాలయంలో త్రిపుర సుందరి, మాతంగి, కమలాత్మిక అమ్మవారలను మనం దర్శించవచ్చు. భోగ్ మందిర్లో అమ్మవారలకు చేసే నిత్య కైంకర్యాలు

జరుగుతాయి. నాట్ మందిర్లో అమ్మవారికి సంగీత నృత్య నివేదనలు జరుగుతాయి. ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అవి శక్తి స్మృతి ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వారం, మోక్ష ద్వారంగా పిలువబడే పశ్చిమ ద్వారం, అన్నపూర్ణ ద్వారంగా పిలువబడే తూర్పు ద్వారాలు. అన్నపూర్ణ ద్వారం ప్రక్కనే భోగ్ ఘర్ గా పిలువబడే వంటశాల ఉంది. ఆలయంలోని దేవతా మూర్తులకు నివేదించే ప్రసాదం ఈ భోగ్ ఘర్ లో తయారు చేయబడుతుంది. ఆలయ ప్రాంగణంలో సౌభాగ్య కుండంగా పిలువబడే పుష్కరిణి ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్న సేవా క్షేత్రలో భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయ సందర్శన వేళలు, నిత్య సేవలు, ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయ ద్వారాలు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెరుచుకొని ఉంటాయి. నిత్య సేవలలో భాగంగా ఉదయం 5:30 అమ్మవారి పీఠానికి అభిషేకం, ఉదయం 6:00 నుంచి 8:00 వరకు జరిగే నిత్య పూజ అనంతరం 8:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు అమ్మవారి సర్వదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 వరకు అమ్మవారికి ఏకాంతంగా నైవేద్య నివేదన జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణతో సర్వదర్శనం మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. రాత్రి 7:30 జరిగే అమ్మవారి హారతితో ఆలయం తలుపులు మూసుకుంటాయి. ఈ ఆలయంలో పండుగలు, ఉత్సవాలు అస్సాం రాష్ట్ర సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. వార్షికోత్సవాలలో భాగంగా వైశాఖ మాస పాడ్యమి నాడు అస్సాం నూతన సంవత్సరమైన బోహాగ్ బిహు, జ్యేష్ఠ అమావాస్య నాడు గ్రామదేవతా పూజ, ఫలహారిణి కాళీ పూజ, ఆషాఢ కృష్ణ దశమి నాడు శతవ్రత, ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి దశమి వరకు అంబుబాచి మేళా, దక్షిణాయన ప్రారంభంలో దేవీ దక్షిణ కాళీ పూజ, శ్రావణ మాసాంతం నుంచి భాద్రపద మాస తొలి 2 రోజుల వరకు మానసాదేవి పూజలు జరుగుతాయి. లలిత సప్తమి అనగా భాద్రపద శుక్ల సప్తమి నాడు లలిత కాంతాదేవి పూజ, ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి, కుమారి పూజ, దుర్గా పూజ, కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీ పూజ, కార్తీక అమావాస్య నాడు శ్యామకాళీ పూజ, కార్తీక శుద్ధ చతుర్దశి నుంచి పాడ్యమి వరకు కాత్యాయని వ్రతం, పుష్యమాస శుక్ల విదియ తదియలలో పోహన్ బ్యాహ్ అనబడే కామాఖ్య అమ్మవారి కళ్యాణం జరుగుతాయి. మార్గశిర శుక్ల చతుర్దశి నాడు శ్రీ గణేష పూజ, ఇంకా మహాశివరాత్రి, హోలీ పండుగలు, వసంత పూజ, రాజరాజేశ్వరి దేవిల పూజలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం జూన్ 22 నుంచి 26 వరకు జరిగే అంబుబాచి మేళా ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవం. ఇది ఈశాన్య రాష్ట్రాల కుంభమేళాగా ప్రఖ్యాతిగాంచింది. ఈ సమయంలో అమ్మవారికి వార్షిక ఋతుస్రావం జరుగుతుందని భావించి 3 రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు గర్భాలయంలోని అమ్మవారి యోని ముద్రపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పుతారు. 3 రోజుల తరువాత ఈ ఆలయ తలుపులు తెరచినప్పుడు ఈ తెల్లని వస్త్రం ఎర్రగా మారుతుంది. ఆ వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అంబుబాచి మేళాకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.
ప్రాంగణంలోను నీలాచల్ పర్వతంపై దర్శించదగిన అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. దశ మహావిద్యలకు అధిదేవతలైన త్రిపుర సుందరి, మాతంగి, కమలాత్మిక, కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, చిన్నమస్తాదేవి, భైరవి, ధూమావతి వారల ఆలయాలతో పాటు కామేశ్వర, సిద్ధేశ్వర, కేదారేశ్వర, అమరటోకేశ్వర అఘోర రూపాలలో దర్శనమిస్తున్న పరమశివుని ఆలయాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

కామాఖ్య ఆలయం అస్సాం రాష్ట్రం గువాహటి పట్టణంలో నీలాచల పర్వతంపై ఉంది. గువాహటి పట్టణం దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో రైలు విమాన మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. ఈ ఆలయం గువాహటి విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్లు, గువాహటి రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్లు, గువాహటి అంతర్రాష్ట్ర బస్ స్టేషన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా గువాహటి పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ కామాఖ్య అమ్మవారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని, శ్రీ కామేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో మనందరి మనోకామనలు సిద్ధించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: మీరింతవరకు అస్సాంలోని గువాహటి పట్టణానికి సమీపంలో పర్వత శ్రేణిపై కొలువుదీరి శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు.
1: కొండ కొండల నడమా, కొండల్లా నడమా.

జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం. అలనాటి మధుర గీతంలో కర్ణ చిత్రం నుంచి మనో జానకి ఆలపించినటువంటి అలనాటి మధుర గీతం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్. ఈ గీతం విందాం.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్షార్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరుపక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్ టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: मन देशंलो प्रस्तुतं 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే

0: పంపించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్ గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రోన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలంలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత్ అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోరులో జర్మనీ జట్టు కురక్కావ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ను ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటల ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచకప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మ్యాసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో

0: 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: She's today playing only her third T20.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు తమలపాకు సాగు యాజమాన్యం. ఈ అంశం గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం, అనంతరం పొలం కబుర్లు వింటారు. మరి ముందుగా విందాం ప్రకటించిన అంశం, తమలపాకు సాగు యాజమాన్యం. డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం విందాం.
1: ఈరోజు తమలపాకు సాగులో యాజమాన్య పద్ధతుల గురించి మనతో ఉన్నారు డాక్టర్ పి రమాదేవి గారు. వీరు సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి ఉద్యాన పరిశోధన స్థానం వెంకటరామునిగూడెం. నమస్కారం డాక్టర్ పి రమాదేవి గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, ఇప్పుడు తమలపాకు సాగులో యాజమాన్య పద్ధతుల గురించి వస్తే, అసలు ముందు మనం తెలుసుకోవాలంటే తమలపాకులో ఎన్ని రకాలు ఉన్నాయి, మన దగ్గర ఏ రకాలు సాగులో ఉన్నాయి మేడం?
2: తమలపాకులో రకాలను గనక మనం చూసుకున్నట్లయితే ప్రాంతాన్ని అనుసరించి ఒక్కో రకంని ఒక్కో పేరుతో పిలవడం జరుగుతుంది. వాటిని ముఖ్యంగా మూడు ముఖ్య భాగాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాము. తెల్లాకు రకం, ఇది సాధారణంగా మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువ పెంచే రకము, సాగులో ఉన్న రకం తెల్లాకు రకము. కొంచెం ఘాటు కూడా తక్కువ ఉంటుందండి. ఇక రెండో రకం ఏంటంటే, దీంట్లో ఏంటంటే ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి కొంచెం పొడుగ్గా హృదయాకారంలో ఉన్నప్పటికీ కూడా పొడుగు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉంటాయి, ఘాటు కూడా తక్కువ ఉంటాయి. రెండో రకం విషయానికి వచ్చినట్లయితే ఇక బంగ్లా రకం అంటారు. ఇది సాధారణంగా మన రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో వక్క తోటల్లో అంతర పంటగా పండిస్తున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కువగా సాగులో ఉంది. ఇది ఎక్కువ సంవత్సరాలు కూడా పెరుగుతుంది. ఆ వక్క తోటల్లో పెంచేటప్పుడు దీని యొక్క ఆకు కూడా ఘాటుగా ఉంటుంది. ఇది మనకి ఈ ప్రాంతంలో, కోస్తా ప్రాంతంలో కానీ మన ప్రాంతంలో, వీటి మన రాష్ట్రంలో కూడా దీని యొక్క గిరాకీ తక్కువ. అందువలన ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఎక్కువగా సాగులో లేదు. ఉన్నది కూడా అనంతపూర్ జిల్లాలోది వాళ్ళు ఆకుని కర్ణాటక అమ్ముకోవడం జరుగుతూ ఉన్నదండి. ఇక మూడో విషయం వచ్చినట్లయితే అది మిఠాపాన్ అనే రకం ఉన్నది. ఇది చాలా ఘాటు తక్కువ, దాంట్లో ఒక రకమైనటువంటి తీపి మంచి రుచి వాసన కూడా కలిగి ఉంటుంది. ఇది మన రాష్ట్రంలో పెంచడానికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే మనకి ఇంకా రైతులు కానీ దీనికి అలవాటు పడలేదు. ఇది కొంచెం నీడ ఎక్కువగా అవసరం అవుతుంది. వెస్ట్ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఇది ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. మన రాష్ట్రంలో కూడా కొంతమంది రైతు సోదరులు దీని గురించి సమాచారం అడుగుతూ ఉన్నారు, కానీ దాన్ని ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని ఎవరూ కూడా ఇంతవరకు సాగు చేపట్టలేదండి.
1: మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి మన దగ్గర మూడు రకాలు ఉన్నాయని తెలుస్తుంది మేడం. తెల్లాగ రకం అన్నారు, మరొకటి బంగ్లాది ఒకటి, మరొకటి మిఠాపాన్ అన్నారు.
2: అవునండి.
1: ఇవి కాకుండా కొత్త రకాలు ఏమైనా వచ్చాయండి?
2: మనకి బెంగళూరులో ఉండేటువంటి భారతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం నుంచి వాళ్ళు హైబ్రిడ్ రకాలను కూడా కొన్ని తయారు చేసేసి,
1: హైబ్రిడ్ వెరైటీ
2: సంకరజాతి రకాలు తెగుళ్ళకు తట్టుకునే లక్షణాలు ఏమైనా ఉన్నాయో, అదేవిధంగా అధిక దిగుబడి ఉన్నటువంటి ఇచ్చేటువంటి రకాలను గుర్తించడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా పరిశోధనలో ఉన్నాయండి. అయితే ఇప్పటి వరకు కూడా తమలపాకులో ఏదైతే ప్రధాన సమస్య ఉన్నదో, తెగులు అనేది ఒక రకంగా తమలపాకు సాగు అవరోధం, ప్రతిబంధకం, అది ప్రధానమైనటువంటి సమస్య. తమలపాకు వేసేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దానికి తట్టుకునే రకాలను మాత్రం ఇంతవరకు ఎటువంటి రకాలు లేవు. అయితే అంటుకట్టే పద్ధతిలో తమలపాకు జాతికి సంబంధించిన ఒక మొక్క మీద అంటు కడితే మాత్రం తెగులు రాకుండా చేయడానికి అవకాశం ఉన్నట్లుగా పరిశోధనలు తేలింది. అయితే మన రాష్ట్రంలో పెంచేటువంటి తమలపాకు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాన్ని దింపకం వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంటుకట్టే పద్ధతిలో పెంచినటువంటి మొక్కలకి దింపకం వేయడానికి అనుకూలంగా ఉండవు, కాబట్టి అది మన ప్రాంతానికి అనుకూలం కాదు.
1: ఇప్పుడు మూడు రకాలు అన్నారు కదా మేడం, ఇవి కొన్ని కొన్ని రకాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే సాగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవి బంగ్లా రకం మిఠాపాన్ అని అన్నారు కదా, మన దగ్గర సాగు చేయడానికి ఏమైనా వేరే రకాలు వీలుంటుందా, ఎంతవరకు సాధ్యపడుతుంది?
2: ఈ మిఠా రకాన్ని వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా సాగులో ఉన్నది ఎప్పటి నుంచో, అది మన ప్రాంతంలో కూడా కొంచెం నీడ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చక్కగా సాగు చేసుకోవచ్చు, దానికి మార్కెట్ కూడా ఎక్కువగా.
1: ఇప్పుడు ఈ తమలపాకు సాగుకి ఎటువంటి నేలలు మనకు అవసరం అవుతాయి మేడం?
2: మంచి సారవంతమైన నేలలు, దాంతో పాటుగా మురుగునీరు పోయేటువంటి సౌకర్యం ఉండేటువంటి నేలలు అయితే బాగా అనుకూలంగా ఉంటాయి.
1: అలాగే వర్షపాతం గురించి కూడా చెప్తారా, వీటికి ఎంతవరకు నీరు అవసరం ఉంటుంది, నీటి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి రైతులు?
2: 700 మిల్లీమీటర్ల నుంచి 1500 మిల్లీమీటర్ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే 20 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉండి తేమతో కూడినటువంటి వాతావరణం ఉన్న ప్రాంతాలన్నీ కూడా అనుకూలమే. అయితే నీటి యాజమాన్య నేలలను బట్టి మనం పెంచుకునేటువంటి ప్రాంతాన్ని బట్టి, నేలలను బట్టి, అదేవిధంగా మన యొక్క సీజన్ ను బట్టి కూడా ఉంటుందండి.
1: మన ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలు తమలపాకు అనుకూలంగా ఉన్నాయి, ఏ నేలలు అనుకూలంగా ఉన్నాయి వివరిస్తారా కొంచెం?
2: నల్ల రేగడి నేలల్లో పెంచుతున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల గరపు నేలల్లో కూడా ఈ పెంచడానికి అనుకూలంగా ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనే ఉంది. కాకపోతే తమలపాకు సాగు అనేది కొంచెం అంటే అందరూ చేసేటువంటి పంట కాదు. దీంట్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పనులు కూడా కొంత గత అనుభవంతో ఉన్న వారు మాత్రమే చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే అటువంటి వాళ్ళు మైగ్రేట్ అవ్వడం జరుగుతుందో అట్లాంటి చోట్ల అన్నింటిలో కూడా కొత్త ప్రాంతాల్లో కూడా ఈ మధ్య సాగు
1: చేసుకోవచ్చు
2: జరుగుతుంది.
1: ఇందులో మనకు అవిసెలు ప్రధాన భాగం కాదండి, అవిసెలు నాటుకునే విధానం గురించి చెప్తారా?
2: అవిసెను సాధారణంగా మే నుంచి జూన్ మధ్య కాలంలో ఒక ఎకరానికి 16 నుంచి 20 కిలోల దాకా అవిసెను తీసుకుని ఒక మీటర్ దూరంలో సాళ్లలో ఒక్కొక్క సాలు పొడవు 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేటువంటి సాళ్లలో వరుసగా పోసుకుంటూ పోవాలి. పెరిగిన తర్వాత దాదాపు 2.5 నెలలు పెరిగి దాదాపు 3 అడుగులు ఎత్తు ఉన్న టైంలో మాత్రమే మనం దాని మొదట్లో మట్టిని ఎగదోసేసి తమలపాకు తీగ నాటడం జరుగుతుంది. ఆ సమయంలో అంటే ఎందుకంటే సాధారణంగా అవసరానికి మించి ఎక్కువగా అవసరం పోయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి పురుగుల మూలాన గానీ లేదా వేరే కారణాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల కొన్ని అవసరం పాడవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు తమలపాకు కావాల్సినంత నీడ ఉండదనే ఉద్దేశంతో ఎక్కువగా వర్షాలుగా అవసరం పోసుకోవడం జరుగుతుంది. అయితే నాటిన దగ్గర నుంచి కూడా 4 రోజుల దగ్గర నుంచి దగ్గర దగ్గరగా ఉన్న అవిసెలు కనుకుంటే ఒక్కొక్క దాన్ని జాడు అంటారు, దాన్ని ఏది తీసేసి పికేయడం జరుగుతుంది. అట్లా 2 సార్లు తమలపాకు తీగ నాటాక కూడా ఒక్కొక్క తమలపాకు తీగ ఒక్కొక్క తీగ మధ్య దూరం
1: 20 సెంటీమీటర్లు
2: ఉంటాయి. కాబట్టి
1: పాడవకుండా ఉంటుంది,
2: పాడవకుండా ఉంటుంది. ఒక్కొక్క తమలపాకు తీగకి ఒక అవిసె ఉండేలాగా చూసుకుని మిగిలినవన్నీ చివరి జాడులో మొత్తం తీసేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు అవిసెలు నాటుకుని అవి ఒక 3 అడుగులు పెరిగేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాం కదండి, తర్వాత మనం ఈ ఎరువుల యాజమాన్యం గురించి వస్తే ఎరువులు ఎంత వరకు సిఫార్సు చేస్తారు మేడం?
2: ఇప్పటి వరకు అండి మనకి సిఫార్సు ఏమంటే 200 కిలోల నత్రజని, 100 కిలోల భాస్వరము, 100 కిలోలు ఒక హెక్టార్ కి సిఫార్సు చేయడం జరుగుతుంది. 200 కిలోల నత్రజనిలో 100 కిలోల నత్రజనిని సేంద్రీయ ఎరువు రూపంలో దుక్కులో వేసుకుని అందించాలి. దీంట్లో ఏంటంటే ఇది బహువార్షిక పంట కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీగ నాటిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కూడా చాల మధ్యలో ఈ పశువుల ఎరువును గానీ లేదా ఎటువంటి సేంద్రీయ పదార్థాలనైనా వేసుకోవచ్చు. కాబట్టి దుక్కిలోనే కాకుండా తర్వాత కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మిగిలిన 100 కిలోల నత్రజని 4 తఫాలుగా కనీసం 2 నెలల తేడాతో అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా భాస్వరాన్ని మొత్తాన్ని దుక్కిలో వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ ని నత్రజని మాత్రం 100 కిలోల నత్రజని 100 కిలోల పొటాష్ ని మాత్రం
1: ఇవన్నీ హెక్టార్కి
2: హెక్టార్కి 2 నెలల తేడాతో 4 తఫాలుగా అందించాల్సిన అవసరం
1: మేడం. అలాగే ముఖ్యంగా వేసవిలో వస్తే తమలపాకులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సి ఉంటుంది?
2: వేసవి సమయం వచ్చేసరికి అప్పటికి తీగ నాటి సుమారుగా 7 నుంచి 8 నెలలు అవుతుంది. కాబట్టి తమలపాకు తీగ కూడా దాదాపు 4 నుంచి 5 మీటర్ల పొడుగు పెరుగుతుంది. ఆ టైంలో తీగ మొత్తం పైన ఉంటుంది కాబట్టి పైన ఉండేటువంటి అంశకొమ్మలు కూడా బాగా బరువెక్కుతాయి. వేసవిలో వచ్చేటువంటి సుడిగాళ్లు గాని ఎత్తుగాళ్లకి ఈ అవిస తీగ బరువుకు ఇరిగి పడిపోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి దీన్ని అవిసలో కాండం దొల్చే పురుగు మూలాన కూడా అవిస మొదలు ఎప్పుడైతే దెబ్బతింటూ అటు పడిపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నష్టాన్ని మనం రాకుండా చేసుకోవడం కోసం మార్చి నెలాఖరులో మొదలు పెట్టేసి తీగలు దింపుకోవాల్సినటువంటి తీగను మొత్తాన్ని తమలపాకు తీగని అవిస కాండం నుంచి వేరు చేసి దింపక వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వేసవిలో ఉండేటువంటి వేడిగాలు రాకుండా కూడా పంట వేయక ముందే తోట చుట్టూ కూడా
1: రక్షణంగా
2: తాటి చెట్లు గానీ లేదా గ్లైడిసిడియా గానీ కొంచెం ఎత్తుగా దడి పంటలను గనక వేసుకున్నట్టయితే దడిలాగా ఏర్పడి
1: రక్షణగా ఉంటుంది ఈ గాలుల నుంచి
2: ఈ గాలుల నుంచి.
1: అలాగే మేడం ఇప్పుడు తమలపాకులో తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి, ఎటువంటి

0: ఇప్పుడు రకరకాల తెగుళ్లు ఉన్నాయి, అలాగే ప్రధానమైన తెగులు ఏంటి తమలపాకు?
1: తమలపాకులో ఉన్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య బయట ఆఫ్ తర ఆకు కుళ్ళు మరియు మొదల కుళ్ళు, దాన్నే ఎండి తెగులు అని కూడా అంటారండి రైతులు. దాంతో పాటుగా స్క్లెరోషియా అంటే తెల్లబూజు తెగులు ఒకటి ఉంది, ఆంత్రక్నోజ్ ఆకుమచ్చ, అదే విధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ. మన ప్రాంతంలో లేదు కానీ బంగ్లా రకాల్లో అనంతపూర్ జిల్లాలో పండించేటువంటి ఒక్క తోటలో పండించే తమలపాకు మీద బూడిద తెగుళ్ళను కూడా గమనించడం జరిగింది. ప్రధానమైనటువంటి తెగుళ్ళు.
0: ఈ తెగుళ్ళని ఎలా గుర్తించాలి మేడం? ఇప్పుడు రైతులు తెగుళ్ళు వచ్చిందని ప్రత్యేకంగా లక్షణాలు ఆకులు వీటి మీద ఎటువంటి లక్షణాలు చూపిస్తాయి?
1: ఈ ఫైటోఫ్తర ఆకుళ్ళు విషయానికి వచ్చినట్లయితే వర్షాలు పడిన వెంటనే సాధారణంగా ఈ శిలీంద్ర బీజాలన్నీ భూమిలో ఉంటాయి కాబట్టి నేలకు దగ్గరగా ఉండే ఆకుల మీద మొదటి వర్షం పడగానే ఈ శిలీంద్ర బీజాలు మొలకెత్తి వర్షం నీళ్ల ద్వారా భూమికి దగ్గరగా ఉన్న ఆకులను ఆశించడం జరుగుతుంది. ఇవి ఆశించినప్పుడు బాగా పెద్ద పెద్ద ఈ వలయాలలో ముదురు గోధుమ రంగు నీటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. అవి ఆకు మొత్తం ఆశిస్తాయి, ఆకు పండుబారిపోయి రాలిపోతుంది ఒక సమయంలో. మరి తర్వాత అదే చలికాలంలో కనుక ఈ తెగులు ఆశిస్తే తెగులు చాక్లెట్ రంగులో మచ్చలు ఏర్పడతాయి, కానీ వాటిలో ఎటువంటి వలయాలు కూడా ఉండవు.
0: అంటే కాలానికి కాలానికి లక్షణాలు
1: గుర్తించుకోవాలి. దాంతో పాటుగా ఇదే శిలీంద్రం ఇలాంటి ఆకులను అలాగా వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత దీన్ని నుంచి వచ్చేటువంటి శిలీంద్ర బీజాలు నేలలో ఉండేటువంటి వేర్లను కూడా ఆశించి నెమ్మదిగా వేరుకుళ్ళు అదే విధంగా తీగ మొత్తం చనిపోవడానికి కారణం అవుతాయి. ఈ వేరుకుళ్ళు లక్షణాలను రైతులు చాలా తేలిగ్గా గుర్తించగలరు, ఎందుకంటే వేరు దాదాపు 70% మించి పాడైపోయినప్పుడు మాత్రమే తీగ మీద కింద వరుసలో ఉండేటువంటి ఆకులు పసుపచ్చగా మారడం, తీగ పెరుగుదల ఆగిపోవడం, తీగ యొక్క తలి భాగం కూడా వడలిపోవడం జరుగుతుంది. సాధారణంగా ఆ లక్షణాలను బట్టి తెగులు చాలా సులభంగా గుర్తించే అయితే అప్పుడు లక్షణాలు కనిపించేటప్పటికి ఎటువంటి యాజమాన్యం చేపట్టకపోయినట్లయితే లక్షణాలు కల్పించినటువంటి తీగను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము రక్షించుకోలేం కాబట్టి ఈ ఎండు తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనికి కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులను కూడా ఇప్పటి వరకు పరిశోధనల్లో బాగా పనిచేస్తున్నట్లుగా నిర్ధారణ అవడమే కాక అవి రైతు క్షేత్రాల్లో కూడా క్షేత్రస్థాయిలో చేపించి నిర్ధారణ చేయడం జరిగింది.
0: ఇందులో మరి కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉందా?
1: అవిసెల్లోనే కలుపు ఉంటాయండి. మొదటి 2-3 సార్లు అంటే మొదటి నెలలో 20 రోజుల తర్వాత ఒకసారి, ఆ తర్వాత 1.5 నెలల తర్వాత అట్లాగా. తమలపాకు తీగ నాటిన తర్వాత పెద్దగా అవసరం ఉండదు, ఎందుకంటే అప్పటికే నీడ వచ్చేస్తుంది కాబట్టి ఆ నీడ మూలాన కలుపు ఎక్కువగా పెరగదండి.
0: అలాగే ఇప్పుడు పురుగులు ఆశిస్తా ఉంటాయి కదండి ఈ తమలపాకు రకాలకి, వీటికి ఏ విధంగా మనం సస్యరక్షణ చేసుకోవాలి రైతులు?
1: తమలపాకులో వచ్చేటప్పటికండి తమలపాకు కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే తమలపాకుకి మనం ఏదైతే పాగించడానికి వాడేటువంటి అవిసె మీద కూడా, అవిసె నాటిన దగ్గర నుంచి కూడా పురుగులు చాలా ఆశిస్తుంటాయి. ముఖ్యంగా చిత్త పురుగులు, మొదటి దశలో చిత్త పురుగులు అనేసి ఆకులను రంధ్రాలు చేసేసి ఆకు మొత్తాన్ని కొట్టేయడం జరుగుతుంది. ఇటువంటి వాటికి నివారణ కోసం మనం ముందుగా గతంలో ఎండోసల్ఫాన్ ఉన్నప్పుడు ఎండోసల్ఫాన్ రికమెండ్ చేసేవాళ్ళం, ఇప్పుడు మోనోక్రోటోఫాస్ ని 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కొంచెం వేప నూనెతో కలిపి పిచికారీ చేసుకోవాలండి. దాని తర్వాత లద్దె పురుగులు కూడా ఆశించి ఒక్కొక్కసారి అవిసెల్ని తినివేయడం జరుగుతుంది. పొగాకు లద్దె అవిసెల్ని ఆశిస్తాయి. దాంతో పాటుగా అవిసె కాండాన్ని ఆశించేటువంటి ఒక పురుగు ఉంటుంది, అవిసె కాండాన్ని తొలిచే పురుగు. అది ఈ మొదటి దశలో ఉండేటువంటి అవిసెల మీద తలల భాగాన్ని ఆశించడం మూలాన పెరుగుదల ఆగిపోయి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి అవిసెల్లో పెరుగుదల ఆగిపోతుంది. అదే తర్వాత దశలో అయినట్లయితే ఈ తల భాగంలో అవి గుడ్లు పెట్టేయటం, దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు అవిసె కాండం లోపలికి చొచ్చుకొని పోయి కాండం కూడా బోలుగా అయిపోవడం, ఎక్కడైతే ఈ పురుగు ఆశిస్తుందో ఆ అవిసె మొదళ్ల దగ్గర రంప పొట్టు లాంటి పొడిని కూడా గమనించవచ్చు. అటువంటి పురుగులను గనక మనం గమనించినప్పుడు యాజమాన్యాన్ని చేపట్టాలి. దాంతో పాటుగా మనకి లద్దె పురుగులు కూడా ఒక్కొక్కసారి, మిగిలిన లద్దె పురుగులు పొగాకు లద్దె పురుగు కాకుండా మిగిలిన లద్దె పురుగులను కొన్నింటిని కూడా ఆకులను తినేటువంటి లద్దె పురుగులను చూడొచ్చు. ముఖ్యంగా దీంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో నల్లి, అదే తెల్ల నల్లి లేదా ఎర్ర నల్లి, అదే విధంగా పేనుబంకను కూడా గమనించడం జరిగింది. అవి ఏవైతే ఈ రసం పీల్చే పురుగులు ముందుగా అవిసిన ఆశిస్తాయో అవి తర్వాత క్రమంలో మనం ఈ తమలపాకును కూడా ఆశించడం గమనించడం జరిగింది.
0: వీటిలో ఏ పురుగులు వల్ల మనకు ఈ తమలపాకులో పంట నష్టం అధికంగా ఉండే అవకాశం ఉంది?
1: అవిసెల్లో చూసుకున్నట్లయితేనండి మొదటి దశలో అవిసె నాటిన తర్వాత చిత్త పురుగుల తర్వాత ప్రధానమైనటువంటి సమస్య ఆకు తినే లద్దె పురుగులు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పొగాకు లద్దె పురుగుల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అవిసె మొత్తాన్ని ఆకులను తినేసి ఈనలు చేసేస్తుంది. అప్పుడు మనం తమలపాకు తీగ నాటే సమయానికంటే అవిసె నాటాక 2 నెలలకు తమలపాకు తీగ ఎప్పుడైతే నాటుతామో ఆ నాటే సమయంలో లద్దె పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే అవి మొత్తం ఆకులను వీనలు చేసేయడం వలన తమలపాకు నాటినటువంటి తమలపాకు సరైన నీడ లేకపోతే అది బతకదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం తమలపాకు

0: ముందు తమలపాకు కంటే ఈ అవిసెలో లద్దె పురుగులను బాగా జాగ్రత్త చూసుకోవాలి. దాని తర్వాత ఉండేటువంటి సమస్య ఏమంటే ముఖ్యంగా ఈ తలనత్త. దీన్నే ఈ అవిసిన కాండం దొచ్చే పురుగునే తలనత్త అంటారు. మొదటి దశలో వచ్చినప్పుడు ఆ తలభాగాన్ని ఆశిస్తుంది కాబట్టి దాన్ని తలనత్త అంటారు. అటువంటి సమయంలో దాన్ని గమనించినట్టయితే తల్ల గిల్లేయడం, పురుగు మందు చల్లుకోవడం చేయాలి. తర్వాత దశలో కనుక అంటే అవిస పెద్ద అయిపోయి తమలపాకు తీగ నాటిన తర్వాత చేసే యాజమాన్యంలో మాత్రం ఎటువంటి పురుగు మందులను పిచికారీ చేయకూడదు. ఒకసారి తమలపాకు తీగ నాటిన తర్వాత, ఎందుకంటే తమలపాకుని ఆకులను అలాగే తింటాం కాబట్టి దాని మీద ఎటువంటి రసాయనిక మందులు, పురుగు మందులు, పిచికారీ అనేది సిఫార్సు లేదు. ఆ సమయంలో గనక ఎటువంటి లద్దె పురుగులు గనక ఆశించినట్లు గమనించడం జరిగితే మనం వేప నూనెతో గానీ లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకుని నివారణ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. చివరి దశలో గనక మనకి ఎప్పుడైతే చివరి జాడు అయిపోయిన తర్వాత ఏమైతే అవిసెలు ఉంటాయో ఆ అవిసెలకి చివరి పై భాగాన్ని ఒక అంగుళం అంగుళం నుంచి తల భాగం నింద మనము మోనోక్రోటోఫాస్ ని ఒక దా వంతుకి 2 వంతుల నీళ్ల చొప్పున కలిపేసి బ్రష్ తో, పెయింట్ బ్రష్ తో పై భాగాన్ని కాండం చుట్టూ కనుక పోసినట్లయితే ఆ భాగంలో ఈ అవిస నాశించేటువంటి కాండం దొల్చే పురుగు గుడ్లు పెట్టకుండా చేయడానికి వీలవుతుంది.
1: అలాగే మేడం, ఇప్పుడు ఈ యాజమాన్య పద్ధతులన్నీ పాటించిన తర్వాత రైతు ఎంత కాలానికి మనకి పంట చేతికి వస్తుంది? అలాగే ఒక సంవత్సర కాలంలో మనం ఎన్నిసార్లు దిగుబడి తీసుకోవచ్చు? రైతు
0: సంవత్సర కాలంలో 6 నుంచి 8 సార్లు దిగుబడి తీసుకోవచ్చు అండి. ప్రతి నెలకు ఒక్కసారి కూడా ఆకులు కోసుకోవచ్చు. అట్లాగే ప్రతి 20 రోజులకి తీగ బాగా పెరుగుతుంది కాబట్టి ప్రతి 20 రోజులకి జమ్మి తడుపుతో ఈ తమలపాకు తీగని అవిస కాండానికి కట్టాలి అండి. మొదటి సంవత్సరం 6 నుంచి 8 కోతల దాకా తీసుకోవచ్చు. 2వ సంవత్సరం వచ్చినట్లయితే దాదాపు 10 నుంచి 11 దాకా, ఎందుకంటే ఇది జూలై నుంచి కూడా ముందే పంట ఉంటుంది కాబట్టి తొలకరి వర్షాలకే దిగుబడులు రావడం మొదలవుతాయి కాబట్టి ఎక్కువ కోతలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ మళ్లీ దింపకం వేసుకుని 3 సంవత్సరాల వరకు కూడా, అంటే ఎక్కడైతే తమలపాకుని అవిసెల్లో మీద పాకించి పండిస్తారో అటువంటి చోట్ల 2 నుంచి 3 సంవత్సరాల వరకు, అంటే తెగులు ఉధృతి ఎక్కువగా ఉండి లేదా 3వ సంవత్సరంలో వచ్చేటువంటి ఆకు నాణ్యత ధర ఎక్కువగా లేకపోతే తప్పించి ఇది 3 సంవత్సరాలు పంట ఉంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం పంట తీసుకో.
1: అలాగే మేడం గారు, ఇది ఇప్పుడు ఈ తమలపాకు సాగు అనేది మిగతా పంటల నుంచి కొంచెం ప్రత్యేకమైనటువంటిదిగా కనబడుతుంది. మీరు ముందుగా చెప్పినట్టు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పండిస్తూ ఉంటారు. ఈ తమలపాకు సాగులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే వివిధ రకాలైన ప్రత్యేకమైన పనులు రైతులు చేయాల్సినటువంటి ఏమి ఉంటాయి? సాగు దగ్గర నుంచి, అలాగే ఇప్పుడు అవిసెలు నాటుకునే దగ్గర నుంచి తమలపాకు పంట చేతికొచ్చి తమలపాకులు కోసుకునేంత వరకు రైతులు ఎటువంటి పనులు చేయాల్సినటువంటి?
0: తమలపాకును తీసుకున్నట్లయితే ముందుగా అవిసెలు నాటుకోవడానికి మీటర్ దూరంలో ముందుగా లోతుగా సాళ్లు చేసుకోవాలి. ఆ సాళ్ళలో అవిసె గింజలు నాటడం జరుగుతుంది. ఆ సాళ్ళను మళ్ళీ పైన పలచగా మట్టితో కప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే అవిసెలు పెరగడం మొదలు పడతాయో, పెరిగిన తర్వాత 2 నెలల తర్వాత తమలపాకు తీగ నాటే ముందు ఈ సాళ్ల మధ్య ఉండేటువంటి మట్టిని అవిస కాండం దగ్గరక ఎగదోయడం జరుగుతుంది. ఆ ఎగదోసిన మట్టిని ఆ బోదెల మీద నిలువుగా 5 సెంటీమీటర్ల లోతు, 10 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతులో చిన్న దాయాలంటారు, ఈ దాయాలను చేసుకుని దాంట్లో తీగలను నాటుకోవడం జరుగుతుందండి. 2 నుంచి 3 కణుపులు ఉన్నటువంటి చివరి తీగలను మాత్రమే, దాదాపు తల భాగంలో ఉండేటువంటి తీగలను మాత్రమే తీసుకొని నాటడం జరుగుతుంది. నాటిన తర్వాత కూడా మొదటి 3 రోజులు కూడా 2 పూట్ల తడివ్వాలి. తర్వాత రోజు మార్చి రోజు 2 పూట్ల తడివ్వాలి. ఆ తర్వాత రోజుకు ఒకసారి చొప్పున, ఆ రకంగా 9 రోజుకి తీగ బతికింది అని తెలిసిన దగ్గర నుంచి మాత్రం అవసరాన్ని బట్టి నేలలను బట్టి తడిచ్చుకుంటా ఉండాల్సిన అవసరం ఉందండి. ఆ తర్వాత 2 నెలల తర్వాత తీగ పెరుగుతుంది కాబట్టి తీగ పెరిగిన 2 నెలల నుంచి కూడా జమ్మి తడిపితే అవిసె కాండానికి కడుతూ ఉండాలి. చివరి జాడు తీసి మొదటిసారి ఈ కడపడం మొదలుపెట్టింది నుంచి ఎప్పుడైతే అవిసెలు 4 నుంచి 5 మీటర్ల పొడవు పెరుగుతాయో, ఈ అవిసెలన్నింటినీ కూడా బాగా ఎక్కువగా వచ్చేటువంటి వేసవిగాలు గానీ ఎక్కువగా వచ్చేటువంటి ఎత్తుగాళ్ళకు అవిసెలు పడిపోకుండా ఉండడం కోసం చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఒకదానికొకటి తాడుతో కట్టి ప్రతి సాలు చివర కూడా వెదురు బొంగులతో గాని ఏదైనా చెట్లు నాటుకుని క్లైరిసిడియా లాంటి చెట్లు వాటికి కలిపి కట్టడం జరుగుతుంది. ఇక ఈ తీగలు ఒక వయసు వచ్చింది, దాంతో పాటుగా ప్రతి 15 రోజులకు ఒకసారి అవిసెకి వచ్చేటువంటి పక్క కొమ్మలను కూడా తెంచేయడం జరుగుతుంది. తల భాగంలో తమలపాకు తీగకి ఎంత అవసరం అవుతుందో అంత నీడని ఇచ్చేంత వరకు తల భాగాన్ని మాత్రం ఉంచడం జరుగుతుంది. చలికాలంలో అయితే చలిగాలి లోపలికి వెళ్లకుండా తోట చుట్టూ దడిగట్టుకోవాలి. అదేవిధంగా తల్ల కూడా తక్కువ తీయాలి, ఎందుకంటే లోపలికి చలిగాలి వెళ్లకుండా. తర్వాత ఎరువులు యాజమాన్యం ఒకటి. ఇక తడి విషయానికి వచ్చినట్టే ముఖ్యంగా ఏంటంటే తమలపాకులో ప్రధానమైనటువంటి సమస్య ఈ ఎండు తెగులు లేదా వేరుకుళ్ళు తెగులు కాబట్టి ఈ తెగులు ఆశించకుండా ఉండాలంటే ముఖ్యంగా ఎరువులు యాజమాన్యం ఒకటి అవసరము. తీగ తీసుకునేటువంటి తోటల నుంచి

0: కూడా ముందుగానే ఎరువు లేకుండా 2 నెలల ముందు ఆపుకోవాలి. తీగ నాటేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి. తీగ నాటిన తర్వాత కూడా సరిపోయినంత తడిస్తూ ఉండాలి. ఎప్పుడైనా మనకి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడినట్లయితే వెంటనే మురుగు నూరు పోయేలాగా వాలుతో ఎక్కువగా మురుగు కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. దాంతో పాటుగా మనకి తోట చుట్టూ వేసవిలో కానీ వేడిగాలకు అదేవిధంగా చలికాలంలో లేకుండా పట్టాలు కానీ లేదా అరిటాకులతో కానీ దళ్లు కట్టుకోవాలి. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే తమలపాకు తీగ పెరగడం మొదలుతుంది కింద నుంచి అందదు కాబట్టి నిచ్చెనల సహాయంతో తీగలను పైకి కట్టడం జరుగుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో తీగల మొత్తాన్ని 4 నుంచి 5 మీటర్లు పెరిగిన తీగలన్నింటినీ పూర్తిగా అవిస కాండం నుంచి దమ్మి తడుపు తీసేసి విడదీసేసి దాన్ని ఒక చుట్టలాగా చుట్టి చివరి 50 సెంటీమీటర్ల తలభాగాన్ని మాత్రం ఉంచి ఈ చుట్టని ఒక తాడుతో ఈ అవిస కాండానికి కట్టడం జరుగుతుంది. మిగిలిన 50 మీటర్ల తలభాగాన్ని కూడా మళ్ళీ అవిస కాండానికి కట్టడం జరుగుతుంది.
1: మేడం గారు, ఇప్పుడు ఈ యాజమాన్య పద్ధతులు అన్నింటినీ పరిశీలిస్తే ఈ తమలపాకు సాగులో రైతులకి ఎంతో కొంత సాంప్రదాయబద్ధమైన నైపుణ్యం ఉండాలని అనిపిస్తోంది. ఈ దిశగా ఏమైనా రైతులకి అవగాహన కార్యక్రమం లాంటివి చేపట్టు జరుగుతుందా?
0: అంటే సాధారణంగా ఈ నైపుణ్యం అనేది దాంట్లో పనిచేసిన వారందరికీ ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతాల్లో అయితే సాంప్రదాయకంగా ఈ పంటను పండిస్తున్నారో అటువంటి వాళ్ళు కొత్త ప్రాంతాలకు వెళ్లి మొదటగా సాగులో చేపట్టడం అన్నా జరుగుతుంది. లేదా ఎవరైనా ఔత్సాహిక రైతులు ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్లి గతంలో ఎక్కడైతే సాగులు ఉందో అక్కడికి వెళ్లి ఆ నైపుణ్యత నేర్చుకుని తెలుసుకొని కొంతకాలం అక్కడ చేసిన తర్వాత మాత్రం ఈ పంటను చేపట్టడం మంచిది.
1: అలాగే ఇప్పుడు తమలపాకు సాగులో కొత్త పరిశోధనలు ఏమైనా వస్తున్నాయా మేడం?
0: ముఖ్యంగా ఈ సంకరజాతి రకాలపై ఎక్కువగా దృష్టి ఉన్నదండి. చాలా సంకరజాతి రకాలను వివిధ పరిశోధనా స్థానాలు పరిశోధనలో ఉన్నాయి. వాటిలో ఏదైనా ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి రకాలను విడుదల చేయాలని కూడా దృష్టితో ఉన్నది. ఇంకా మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే అఖిల భారత సమన్వయ పథకం కింద గత 36 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో తమలపాకుపై పరిశోధనలు జరిగినాయి. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి తెల్లాకు రకానికి మనకి అక్కడ ప్రాంతీయ తెల్లాకు రకాల కంటే కొంచెం 20% ఎక్కువ దిగుబడినిస్తూ మంచి నాణ్యత కలిగినటువంటి ఒక స్వర్ణకోపూరి అనే రకాన్ని మేము గుర్తించడం జరిగింది. దాన్ని విడుదల చేయడం కూడా జరిగింది మన రాష్ట్ర స్థాయిలో. ఎవరైనా ఔత్సాహిక రైతులుంటే వాళ్ళు మా పరిశోధనా స్థానం గనక సంప్రదించినట్లయితే వాళ్ళకి ఒక 200 నుంచి 500 దాకా తీగల అవకాశం ఉన్నప్పుడు దాన్ని బట్టి ఇవ్వడానికి అవకాశం ఉందండి.
1: ఇందులో కొత్తగా కొత్త పరిశోధనలో కొత్త వంగడాలు వచ్చినాయంటున్నాయి. ఇందులో తెగుళ్ళని తట్టుకునే వంగడాలు ఏమైనా ఉన్నాయా మేడం?
0: తెగుళ్ళని ఇప్పటి వరకు తట్టుకునేటువంటి వంగడాలు లేవండి.
1: మేడం, ఈ తమలపాకు సాగులో ప్రధానంగా తెగులు సమస్యగా ఉంది. ఈ తెగులు యాజమాన్యం ఎలా చేసుకోవాలంటారు?
0: అంటే కొత్తగా తమలపాకు తోటలు వేసుకునే ప్రాంతాల్లో అయినట్లయితే ముందు ముఖ్యంగా ఏంటంటే భూములు అనుకూలంగా ఉన్నాయా లేవా భూసార పరీక్ష చేయించుకోవడం అవసరం. ఉదయజన సూచిక 7 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్ని ఎన్నుకోవడం. దాంతోపాటు ఎప్పుడైతే తమలపాకు తీగలు తీసుకుంటారో అటువంటి తీగ తీసుకునే తమలపాకు విత్తనాన్ని తీసుకునేటువంటి తోటలను కూడా ఆరోగ్యవంతమైన తోటల నుంచి తీసుకోవడం. విత్తన తీగ శుద్ధి అంటే మనకి తమలపాకులో ముఖ్యంగా ఈ ఇప్పటి వరకు కూడా ఉన్నది ఏంటంటే మైలుతత్వం సున్నాన్ని కలిపి తయారు చేసినటువంటి బోర్డో మిశ్రమము 0.5% నీళ్లలో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ముంచి తీగను నాటుకున్నట్లయితే ఈ తెగులు ఆశించకుండా చేయడానికి అవకాశం ఉంది. గతంలో తమలపాకు సాగు చేసేటువంటి ప్రాంతాల్లో అయినట్లయితే పంటకి పంటకి మధ్యలో తప్పనిసరిగా జొన్న లేదా మొక్కజొన్నతో కనీసం 2 సంవత్సరాలు పంట మార్పిడి లేదా పసుపు గాని వేరే ఇతర పంటలు అరటి అలాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం, గతంలో సాగు చేసినటువంటి ప్రాంతాలు అయినా కాకపోయినా వేసవిలో లోతు దిక్కులు చేసుకోవడం, ఎక్కడైనా ఉదజన సూచిక లేదా క్షార లక్షణాలు ఎక్కువగా ఉన్న భూములు ఉన్నట్లయితే ఎకరాకు 1 టన్ను చొప్పున జిప్సంను దుక్కులో వేసుకుని కలిదినుకోవడం, విత్తన తీగలు తోట నుంచి అయితే తీస్తామో అటువంటి తోటలకు 1-2 నెలల ముందే ఎటువంటి రసాయనిక ఎరువులను వేయకుండా ఉండడం, అవసరానికి మించి కూడా ఇది ఎక్కడా కూడా తమలపాకులో నీటిని అనేది ఇవ్వడం ఉండకూడదు. ఎందుకంటే ఈ దీన్ని తెగులు కలిగజేసే శిలీంద్రం భూమిలో ఉంటుంది. నీడ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి లేదా ఒక తీగ నుంచి ఒక తీగ కాసిస్తుంది కాబట్టి తడి ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు చేపట్టాలి. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు వర్షం ఎక్కువగా పడుతుందో తుఫాన్లు గాని వర్షాకాలంలో ఎప్పుడైనా ఒకే రోజు ఎక్కువ వర్షపాతం నమోదైన సమయంలో మాత్రం తప్పనిసరిగా వెంటనే నీళ్లు నిలబడకుండా ఉండేలాగా వాలుగా చేసుకోవడమే కాక వెంటనే నీరు పోయే ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరము. దాంతో పాటుగా చలిగాలిలో కూడా తోట చుట్టూ దడి కట్టుకుని చలిగాలి లోపలికి వెళ్లకుండా చేయడము. ఇంకోటి ఎరువులు కూడా చలికాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తమలపాకులు ఎరువులు వేయకోవటం, ముఖ్యంగా రసాయనిక ఎరువులను వేయకుండా ఉండాలి. తెగులు ఎక్కడైనా సోకిన గనక తీగలు కనుక మమనించినట్లయితే ముందుగా ఆకుల మీదే మచ్చలు కనపడతాయి కాబట్టి ఆకులను గాని అదే విధంగా తెగులు సోకిన తీగలు ఉంటే వాటిని తీసుకెళ్లి దూరంగా ఏరేసి దూరంగా తీసుకెళ్లి కాల్ చేయడం గాని, అదే విధంగా మనం ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటంటే ఈ బోర్డో మిశ్రమం 1% బోర్డో మిశ్రమాన్ని తయారు చేసుకుని నవంబర్ నుంచి కనీసం 4 సార్లు నెలకు ఒకసారి అంటే తెగులు ఆశించి ఎక్కువగా ఉన్న ఉధృతి ఉన్న తోటల్లో నెలకు ఒకసారి చొప్పున కనీసం 3 నుంచి 4 సార్లు మైరుతత్వం యొక్క ధర ఎక్కువగా ఉన్నప్పటికీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ తెగులు ఆశించిన దాని యొక్క వ్యాప్తిని కూడా మనం అరికట్టడానికి వీలవుతుంది. లేదు తెగులు ఆశించిన ప్రాంతాల్లో అయినట్లయితే మనకి జీవశిలీంద్ర నాశనలు కొన్ని దొరుకుతా ఉన్నాయి, ట్రైకోడెర్మాలా అని సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అని, వాటిని వేపపిండిలో వృద్ధి చేసుకుని 2 నుంచి 3 వారాలు వాటిని తీగ నాటేటప్పుడు ఆ తర్వాత కూడా మధ్య మధ్యలో ఎప్పుడైతే మనం సేంద్రీయ ఎరువులు వేసుకుంటామో అటువంటి సమయంలో సేంద్రీయ ఎరువులతో పాటు గనక భూమిలో వేసుకున్నట్లయితే వాటి యొక్క సంఖ్య వృద్ధి చెంది మనకి తెగులు కూడా ఎక్కువ ఆశించకుండా చేయడానికి వీలవుతుంది.
1: నమస్కారం మేడం. తమలపాకు సాగులో మనకు ఈరోజు యాజమాన్య పద్ధతుల గురించి చాలా వివరంగా చెప్పారు డాక్టర్ పి రమాదేవి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు తమలపాకు సాగు యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయం విన్నారు. తరువాతిగా విందాం పొలం కబుర్లు.
3: గొర్రెల్లో మేకల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి పీపీఆర్ గురించి, పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. సాధారణంగా శీతాకాలంలో గొర్రెల్లో మేకల్లో వచ్చే ప్రాణాంతక అంటువ్యాధుల్లో ఒకటి ఈ పీపీఆర్ వ్యాధి. ఇది జూన్ జులై నుంచి మొదలుకొని డిసెంబర్ లేదా జనవరి ఫిబ్రవరి వరకు అధికంగా వ్యాపిస్తుంది. దీనివల్ల మేకలు మరియు గొర్రెలు తీవ్ర అస్వస్థతకు గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోతాయి. కావున రైతు సోదరులు ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు పాటించడం వల్ల ఈ అంటువ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు. పీపీఆర్ అంటే పేస్ట్ డేస్ పెటిల్స్ రూమినెంట్స్. దీనినే కొన్ని ప్రాంతాల్లో మేక ప్లేగు లేదా గొర్రె ప్లేగు అని కూడా పిలుస్తారు. అలాగే కాటా, సూడు, రెండర్ పెస్ట్ మరియు పారుడు రోగం అని కూడా పిలుస్తారు. ఇది గొర్రెలు మేకల పెంపకంలో అత్యంత నష్టాన్ని కలిగించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన మోర్చిల్లి వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ వైరస్ పాడి పశువుల్లో రెండర్ వెస్ట్ అనే వ్యాధిని కలుగజేస్తుంది. ఈ పీపీఆర్ వ్యాధి మానవులకు సోకేటువంటిది కాదు. ఈ పీపీఆర్ వ్యాధి గొర్రెల్లో కంటే మేకల్లో అత్యంత ప్రమాదకరమైంది. ఈ వ్యాధి బారిన పడిన మేకలు సరైన చికిత్స అందని పక్షంలో 55 నుంచి 85% మరణించే అవకాశాలు ఉన్నాయి. అదే గొర్రెలు 10% మరణించే అవకాశాలుంటాయి. పెద్ద వాటితో పోలిస్తే పిల్లల్లో మగవాటి కంటే ఆడవాటిలో అధిక మరణాలు సంభవిస్తాయి. సాధారణంగా ఈ వైరల్ వ్యాధి కొత్తగా కొనుగోలు చేసిన మేకలు గొర్రెలను మందలో చేర్చిన తర్వాత వ్యాధి ప్రబలుతుంది. వైరస్ వ్యాధిగ్రస్త జంతువుల యొక్క మలమూత్రాల్లో, ముక్కు మరియు కంటి నుంచి వచ్చే స్రావాల్లో అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు పశువుల పాకలో ఉండే కలుషితమైన వాతావరణంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. మేకలు మరియు గొర్రెల్లో సరిపడా గాలి మరియు వెలుతురు అందకపోవడం వల్ల వ్యాధి బారిన పడిన తల్లిపాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. వైరస్తో కలుషితమైన నీటిని మరియు మేతను మేయడం ద్వారా ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. అధికంగా వర్షాకాలంలో మరియు చలికాలంలో వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. రవాణా ఒత్తిడి, గర్భం, నులిపురుగుల సంక్రమణ, వేరే ఇతర వ్యాధులు మొదలైన వ్యాధి తీవ్రతకు కారణమవుతాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న పశువులు జీవితకాల రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. పీపీఆర్ వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి వ్యాపించాక 4 నుంచి 10 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనపడతాయి. ఈ వ్యాధి శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పీపీఆర్ వ్యాధి సోకిన వాటిలో 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం, దగ్గు ఉంటుంది. కంటిలోని శ్లేష్మ పొరలు ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయి. అలాగే ముక్కు నుంచి పలుచటి స్రావాలు కారణం ప్రారంభమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇవి చీముగా మారిపోతాయి. నోరు, పెదవులు, నాలుక, చెంప, కండరాల్లోని లోపలి భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి. ఈ దశలో నోటి నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. జ్వరం గమనించిన 2 నుంచి 3 రోజుల తర్వాత గొర్రెలు మేకలు పలుచగా జిగురుగా మల విసర్జన చేస్తాయి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం ఎంసీఏ ఈ చిత్రం నుంచి సినీ గీతాన్ని అయితే ఇప్పుడు మనం వినేసేద్దాం. ఆలపించినటువంటి వారు దివ్య కుమార్, శ్రావణ భార్గవి, సాహిత్యం బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట విందాం.

0: పనిగారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: మీరు వింటున్నారు చిత్రసీమలో సినీ గీతాలు. తరువాతిగా కొన్ని ప్రకటనలు విందాం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: చిత్రసీమలో సినీ గీతాలు వింటున్నారు. తరువాతగా వినబోయే ఈ పాట పుష్ప చిత్రం నుంచి సిద్ధ శ్రీరామ్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం చిత్రసీమలో విందాం.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట మగధీరా చిత్రం నుంచి శివాని రంజిత్ ఆలపించినటువంటి సినీ గీతం, సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట విందాం.

మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలను ఇప్పుడు విందాం. మరి ముందుగా మెసేజ్ చేసినటువంటి వారు హలో వాట్సాప్ అభిరుచి, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. మా కోసం సాంగ్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్నా వెంకటేశం మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఈవినింగ్, నమస్తే అంటూ మెసేజ్ చేశారు. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఏదైనా ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయగలరంటూ కోరారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. అదేవిధంగా మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్కి ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ ఫ్రమ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్. ఓకే అండి, మరి మీ నేమ్స్ చదివాము, కనీసం ప్లీజ్ అలా అనొద్దు, ఏమవసరం లేదు, చక్కగా చదువుతాం మీ నేమ్స్ అయితే. ఓకే, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్ మెసేజ్ చేశారు మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటే. ఓకే అండి, మరి మీ అందరి కోసం జార్జ్ రెడ్డి ఈ చిత్రం నుంచి బుల్లెట్ సాంగ్ మీకోసం వినేసేయండి.

వాట్సాప్ ద్వారా మరి మెసేజెస్ చేసేస్తున్నారు. మరి మీరు కూడా మీ యొక్క మెసేజ్ను పంపించాలి అనుకున్నట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసేయండి, మీకు నచ్చినటువంటి సాంగ్ని కోరి వినవచ్చు. ఓకే, మరి యొక్క మెసేజ్, హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే మేఘ్నా మేడం అంటూ, వెరీ హ్యాపీ సండే అండి. ఈరోజు చక్కగా యువతరంగం కార్యక్రమంలో చక్కటి విలువైనటువంటి విషయాలు, విద్యా ఉద్యోగ సమాచారం తెలియజేశారు అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, మాకు హెలో అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటే

అంటూ కోరుతున్నారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు ఆర్చ మేఘ్న మేడం గారి కోసం కూడా అంటూ మెసేజ్ చేశారు. ఫ్రమ్ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్చి గ్రామం నుంచి ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, ఆకాశవాణి వారికి నమస్కారాలు అంటూ మరొక మెసేజ్. మాకు కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం. ఓకే అండి, మరి మీకోసం ఒక సినీ గీతాన్ని అయితే నేను ప్రసారం చేస్తాను. అదేవిధంగా కావలి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీ అందరి కోసం, మరి శ్రోతలు కోరినటువంటి ఒక సినీ గీతం ఫ్రమ్ ముగ్గురు మొనగాళ్ళు చిత్రం నుంచి ఎస్పీపీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి ఈ సినీ గీతం మీకోసం.

తర్వాతిగా మెసేజ్ చేసినటువంటి వారు ఓకే. హలో, అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేషా ప్రత్యేక అభినందనలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు, ప్రత్యేక అభినందనలు అంటూ. అండ్ ఇంకా మెసేజెస్ ఓకే. యా హాయ్, హలో, నమస్తే, శుభ ఆదివారం. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం వే నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబల మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు అండ్ మా ఫ్రెండ్స్ ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. ఆళ్ళగడ్డ పాలె పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ బాయ్ గారు అండ్ మొహమ్మద్ రఫీ బాయ్ గారు, మంగళంపురి ప్రకాష్ గారు, ఖాదర్ బాషా బాయ్ గారు, అహోబిలం వెంకటేశ్వర్లు గారు, చొప్ప మస్తానయ్య గారు, శోభనార్థన్ జనార్దన్ గారు మెసేజ్ చేశారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ కూడా. అండ్ హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఆళ్ళగడ్డ

ఓకే అండి, మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం అయితే శ్రోతలు కోరినటువంటి సినీ గీతం వినేసేద్దాం ఫ్రమ్ అందాల రాముడు.

మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు 102.7 MHz. మరి ఒక మెసేజ్ అయితే వచ్చేసిందండి, మాకు ఎంతో ఇష్టమైన ఆకాశవాణి సింహపురి కేంద్రం హలో అభిరుచికి మా అభినందనలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ గుత్తి రోడ్ రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నామంటూ మెసేజ్ చేశారు. బి రాజశేఖర్, సుజాత, బి సూర్యదర్శిని, బి శివలింగమ్మ, బి పెద్ద ఆంజనేయులు మా అందరి కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ అదేవిధంగా అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఈ పాటను కోరిన శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుక చౌదరి మెసేజ్ చేశారు. మాకోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ సింహపూరి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. హలో అభిరుచిలో మా కొరకు సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. నిజామాబాద్ వీక్లీ బజార్

जी एम मुरहरी यशोदा जानकी राजू मिसेस जेसस हरू ओके एंड नेल्लूरु సుబ్బారావు మనుషులంతా ఒక్కటే నెల్లూరు సుబ్బారావు గారు కూడా మెసేజ్ చేశారు మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ ఓకే అండి మీ అందరి కోసం కూడా ఈ సినీ గీతాన్ని అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఈ చిత్రం నుంచి

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుతున్నటువంటి సినీ గీతాలనైతే మీరు వింటున్నారు. గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యా, వాట్సాప్ మెసేజ్ చదువుతున్నా. మీ నేమ్ కూడా పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాల్. ఓకే, పుట్టపాక నుంచి మెసేజ్ చేశారు. ఎనీ సాంగ్ అంటూ కోరారు. ఓకేనండి, మరి మీకోసం ఏదైనా సాంగ్ అయితే వినిపించేస్తాను. అండ్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆకాశవాణి కేంద్రం వారికి నమస్తే అంటూ మెసేజ్ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ, సావిత్రి మరియు మా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. అండ్ హాయ్ సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మరి వీరి నేమ్ వచ్చేసరికి బ్రహ్మయ్యన, యా, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని అయితే ప్రసారం చేయగలరు అంటూ. అండ్ కోవూరు నుంచి ఇస్మాయిల్ ఎఫ్ఎంఎస్ సర్దార్ సయ్యద్ జాకీర్ గారు మెసేజ్ చేశారు. మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ అండ్ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఒక సినీ గీతాన్ని అయితే నేను వినిపించేస్తున్నాను. ఓకే, ఫ్రమ్ అనురాగ దేవత ఈ చిత్రం నుంచి పి సుశీల ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

హలో, అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీగీతాలను వింటున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు కడప నుంచి వినయ్ నిరంజన. ఓకే, మా కోసం సినీగీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడుబాబా. మూసాపేట్ నరేష్ గ్రామ ప్రజలందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే అండి, నమస్తే, శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. మరి మీకోసం ఒక సినీ గీతాన్ని నేను ప్లే చేస్తాను, వినేసిద్దురు. అండ్

రమాదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు, స్పెషల్ థ్యాంక్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఓకే, హలో హాయ్ అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి మౌనిక, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ మా అందరి కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ మెసేజ్, వనపత్రి డిస్టిక్ నుంచి ఆత్మకూరు మండల్ దేవరపల్లి నుంచి మెసేజ్ చేశారు. గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మిరమర్, మోతీబాయ్ మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. మీ అందరి కోసం శ్రోతలు కోరినటువంటి సినీ గీతంలో భాగ్మతి చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ సినీ గీతం చివరిగా వినేసేద్దాం. హలో అభిరుచి వాట్సాప్లో.

మీరు ఇంతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:00

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వార్తల వివరాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో ఈరోజు నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలో 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఆవిష్కరణల రంగానికి సహకారం అందించేదిగాను ఆవిర్భవించిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: సాథియో, భారత్ ఇన్నోవేట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ భారత్ ఇన్నోవేట్ ఫర్ ద హోల్ వరల్డ్ ఔర్ యహాన్ ఆప్ సబ్కో 100-125 స్టార్టప్ దిఖ్ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్ का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: గత 12 ఏళ్లలో భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుండి వివిధ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎక్కువ మంది ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల విస్తరణ, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల పెంపుదల, భవిష్యత్తు కోసం మరింత బలమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను ప్రస్తావిస్తూ, గతంలో కేవలం ఒకే ఒక్కటిగా ఉన్న ఎయిమ్స్ సంస్థల సంఖ్య నేడు దేశవ్యాప్తంగా 23కి పెరిగిందని వెల్లడించారు. ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే వైద్య సంరక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు వేర్వేరు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా 100,000 మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు అదనపు వైద్య ఖర్చులు తగ్గాయని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటిని ముందుండి నడిపిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్డ్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్త ఆన్లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార యోగా కార్యక్రమంలో అత్యధిక వీక్షకులు పాల్గొన్న కార్యక్రమంగా కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమంగా మారిందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా సరిహద్దులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తి యోగాకు ఉందనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని హర్ ఘర్ యోగా, హర్దిన్ యోగా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని, డిజిటల్ లావాదేవీలకు యూపీఐ ఓ నమూనాగా మారిందని పేర్కొన్నారు. కర్ణాటకకు కేంద్ర కేటాయింపుల్లో అన్యాయం జరగడం లేదని, పన్నుల వాటా రూపంలో కర్ణాటక రాష్ట్రానికి 4,00,000 కోట్ల రూపాయలు అందాయని మంత్రి చెప్పారు. అలాగే 8,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 63,000 కోట్ల రూపాయలు, రైల్వే మౌలిక సదుపాయాల కోసం 7,700 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
2: అండ్ ఆల్సో కర్ణాటకస్ బడ్జెటెడ్ డెవల్యూషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ 1st April 26 to 31st March 27, just that devolution money from tax collection which comes to Karnataka, 63,000 crore in the current financial year. A single year's transfer equal to 76% of what the state received in 10 full years under the previous dispensation.
0: ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ప్రతి రక్తదాతకు ఒకరి జీవితంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని మంత్రి అన్నారు. ఒక్కసారి చేసే రక్తదానం రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులకు ఎంతో ఆశను ఆసరాను కల్పిస్తుందని మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వివరించారు. గత 12 దేశంలోని మైనారిటీ వర్గాల జీవితాలు, జీవన ప్రమాణాలు, సమగ్ర పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సంకల్పం అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూసిందని పేర్కొన్నారు. మరింత బలిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సమతుల్య భారతదేశం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చిందని, దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తుర్కియేలోని అంతాల్యాలో ఈరోజు జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3 ఆర్చరీ రికవర్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారతదేశానికి చెందిన ధీరజ్ బొమ్మదేవరా, కుంకుమ్ మొహోద్ జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో ఈ భారత ద్వయం అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లైన దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు కిమ్ జే డియోక్లను 5-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్, కుంకుమ్ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 8-9 బిలియన్ డాలర్ల నుండి రాబోయే దశాబ్దంలో దాదాపు 40-45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేటు భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఆవిష్కరణను ప్రధాన స్థానంలో నిలబెట్టడానికి సహాయపడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరు ఇంతవరకు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరిగిన ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విన్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.